0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listeners, for whose benefit do we perform puja and worship God? Bhagwan Baba lovingly gives an answer to this question. Let us now listen to the fourth discourse from the series of divine discourses delivered during the summer course in Indian culture and spirituality held in Ooty during May 1976.
2: హక్కులనిచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూచేటందులక కాదు కాదు, దేవాది దేవుడవు కైలాసును చూచేందుకురా.
3: Do you know why you have been given the vision and your eyes? Is it for looking at all that you see around you? No, certainly not. It is to help you to be able to see with your eyes the Supreme Lord who lives in heaven.
2: పవిత్రాత్మ స్వరూపులారా, ఈనాడు మన భారతదేశంలో కావలసినటువంటిది ఆదర్శం.
3: పవిత్రాత్మ స్వరూప టుడే వాట్ అవర్ భారత్ రిక్వైర్స్ ఈజ్ ఐడియలిజం.
2: సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక రంగములందు కూడాను ఈ ఆదర్శం అనేటువంటిది దేశానికి ఒక గమ్యము.
3: ఇన్ ది సోషల్ స్ఫియర్, ఇన్ ది పొలిటికల్ స్ఫియర్ and in all such spheres, this kind of ideal example is a goal which we have to aspire to.
2: కానీ దేశమునందు ఒక్కొక్క విషయమునందు ఒక్కొక్క రంగమునందు ఒక్కొక్క వ్యక్తి ఆదర్శవంతుడుగా ఉండవచ్చును.
3: But in the country, in each sphere, in each area, one particular individual may be an ideal example.
2: కానీ యావత్ ప్రపంచమునకు కూడాను సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక, ధార్మిక, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి వ్యక్తి చాలా అరుదు.
3: బట్ ఎన్ ఇండివిజువల్ హూ ఇన్ ఆల్ స్ఫియర్స్, ఇన్ ది సోషల్ స్ఫియర్, ఇన్ ది పొలిటికల్ స్ఫియర్, ఇన్ ది స్పిరిచువల్ స్ఫియర్ అండ్ ఇన్ ది ఎథికల్ స్ఫియర్ టు బి ఏబుల్ టు గివ్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు ది హోల్ వరల్డ్ ఈజ్ ఎ వెరీ రేర్ థింగ్.
2: కానీ ప్రాచీన చరిత్రను మనం కొంత విచారించి చూసినప్పుడు ఈ చరిత్రలో ఎందున్నటువంటి పవిత్రమైనటువంటి వ్యక్తి ఒక్కడు మాత్రమే మనకు గోచరిస్తున్నాడు.
3: When we take an overview of our ancient history, we will find that there is only one individual who satisfies this requirement.
2: లోకారాధకుడైనటువంటి యొక్క గోపాలకృష్ణుడు ఈ యొక్క అన్ని రంగములకు కూడాను ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించినటువంటి మహావ్యక్తి.
3: Gopalakrishna was the great individual, the historic individual who in all spheres of activity put himself as an ideal example for the entire world.
2: Aithe atte adarshavantunainatundi Gopalakrishnuni manam koncha adarshanga teeskundaadiki konni rakamlainatundi prayatnam manam salpali.
3: But to take that Gopalakrishna who was an ideal person as an example for ourselves in our lives, we have to make some attempts and trials.
2: Nijamuga atani endunnatundi yokka sadgunamulu yokka lakshananu manam vicharinchadaniki punukovatamlo atani yokka madhavatvanni kontha varaku prakkaku petti atanlo unnatundi yokka manavatvanni maatrame manam anusarinchadaniki punukovatam idi atyavasaram.
3: Truly, if we want to understand and comprehend the good qualities that were present in him, it is necessary for us in that attempt to push aside to some extent the divinity in him and concentrate on the human nature and the human qualities that were present in him.
2: అతనిలో ఉన్నటువంటి ఒక మానవత్వాన్ని మనము లక్ష్యమునందు పెట్టుకున్నంత కాలము అతనిలో ఉన్నటువంటి మానవత్వమైనటువంటి ఆదర్శవంతాన్ని మనం పాటించలేము.
3: So long as we pay too much attention to the human nature in him, then the good human qualities will not come to our attention in all proper perspective.
2: Atani manavattamainatundi yokka adarshanni manamu anusarinchalanukunnappudu manamu mana sthayilo untundi atti adarshanni anubhavinchadaniki andukovataniki idi asadhyam.
3: if we remain in the position in which we are, and if we want to enjoy and experience the human qualities, the great human qualities that he exhibited, it is not a possibility.
2: మనము అతని స్థానానికి ఆ విధమైనటువంటి చరిత్రకు మనం వెనుకకు ప్రయాణం సల్పాల్సి వచ్చింది.
3: In this attempt of ours, if we want to succeed, we will have to make a journey backwards to the times in which he lived and make this journey towards him.
2: అతనిలో ఉన్నటువంటి సద్గుణాలను మనం కొంతవరకు అనుసరించడానికి అతని కాలానికి మనం కొంతవరకు ప్రయాణం చేయవలసి వస్తుంది.
3: To be able to experience and appreciate the good qualities that were in him, to some extent we shall have to make a journey in time towards the time where he lived.
2: అతని దేశకాలము యొక్క పరిస్థితులకు మనము దేశకాల యొక్క పాత్రలకు సన్నిహిత సంబంధం అనేటువంటి కుదరటం ఇది చాలా కష్టము.
3: In order that there may be a comparison between the time, the environment and the conditions in which he lived, the time and the environment and the conditions in which we are living, it is a difficult matter to bring them together.
2: ఈ రెండింటికి కూడాను పొత్తు కుదరటం చాలా కష్టం.
3: It is a very difficult matter to make a comparison and make them similar.
2: ఈనాటి భారతీయులంతా కూడాను మానవుల్ని పూజించటం మాత్రమే నేర్చుకున్నారు కానీ మానవత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
3: Today, the citizens of this country, Bharat, they are prepared and they have learned to worship man, but they have not really learned how to understand the human nature in man.
2: మానవ జాతి యందు ఆవిర్భవించినటువంటి యొక్క మానవత్వం దివ్యశక్తిని మనం మానవత్వం ద్వారానే అందుకోవటానికి కొంతవరకు ప్రయత్నం చేయాలి.
3: The kind of divine strength and divine power that is present in human beings, we should be able to understand and attain it and comprehend it only through human nature.
2: Kanuka ee naadu manamu aa krishnu yokka adarshyanni manam kontha varaku anusarinchalani korukunnatundi varamu. Kanuka manam aa krishnu yokka sthananiki aa krishnu yokka kaalamunaku aa krishnu yokka charitramunaku manam venukoku prayanam cheyavalsi vastundi.
3: Today, if we really want to comprehend the ideal nature of Krishna, we will have to make a journey and take ourselves to the time, to the environment and the conditions in which he lived.
2: ఇక్కడ అతనిలో ఉన్నటువంటి యొక్క మానవుల యొక్క సద్గుణములలో కొన్నింటిని మాత్రం మనం ఈనాడు విచారించవలసి వస్తుంది.
3: Today, we shall have to make a choice and select only some out of the many good qualities which he had as a human being.
2: నిజముగా కృష్ణుని యొక్క చరిత్ర యందు అనేక మంది చూచి ఉండరు కానీ యథార్థమునకు మనము అతనిలో ఉన్నటువంటి యొక్క మానవత్వంలో వినయ విధేయతలు చాలా కొట్టినట్టుగా మనకు కనిపిస్తుంటాయి.
3: Many may not understand, but if we look at the various stories around Krishna, the legends around Krishna, then it will become perfectly obvious to us that in him, humility and obedience were two characteristic features which were shining forth.
2: ఈ వినయ విధేయతలు కృష్ణుని యందు ఉన్నవా అనేటువంటిది ఈ కాలం యొక్క వ్యక్తులకు కొంత సందేహం కలగవచ్చు.
3: People of these days, people of contemporary times are likely to get some doubt whether humility and obedience were at all present in the conduct of Krishna.
2: కారణం ఏమనగా ఈనాడు మనం సినిమాల్లో చూసేటువంటి కృష్ణునికి, డ్రామాల్లో చూసేటువంటి కృష్ణునికి, మనం చరిత్రలో చదివేటువంటి కృష్ణునికి ఈ యొక్క కృష్ణునికి చాలా పోలికలు ఉంటున్నవి, చాలా వ్యత్యాసం ఉంటున్నది.
3: The reason for this doubt is that the kind of Krishna, the figure of Krishna which we see in the cinemas today and the figure of Krishna we read in the history and the text today differs very much and in very essential respects from the original Krishna.
2: నిజముగా పవిత్రమైనటువంటి మన చరిత్రలు, భారతదేశంలో ఆదర్శవంతమైనటువంటి చరిత్రలు ఈనాడు ఉన్నవా అన్నటువంటిది కూడా ఒక సందేహం ఉంటుంది.
3: In that context, we will also get a doubt that were there such sacred texts, were there such good qualities, were there such sacred ideas at all at any time in Bharat?
2: Pattakoti nimittamai, swartha nimittamai, tanayoka ananda nimittamai, aneka rakamulainatundi pavitramaina charitralanu kontha apartamuluga teeskoni, apohaluga danni penchi, anarthamuluga danni jinchi, yadarthanni marugu chesukotam ee naati mana bharatiyulu yokka duralavaatuga gocharistu untundadi.
3: Just for the sake of earning a little money, for the sake of feeding oneself, and for the sake of giving some temporary pleasure to the people, we have been distorting our own sacred history, and it has become common for us to distort the sacred history of this own country and present it in a bad manner.
2: నిజముగా కృష్ణుని యొక్క చరిత్ర మనం విన్నప్పుడు ఈ కృష్ణుడు కేవలం దుర్మార్గులైనటువంటి రాజులతో యుద్ధం చేసి రాక్షసత్వాన్ని సంహారము నచ్చి కేవలము యుద్ధ అభిరుచి కలిగినటువంటి వాడే కృష్ణుడు అనుకోవటము, కేవలం భక్తులచే పూజింపబడేటువంటి వాడు మాత్రమే కృష్ణుడు అనుకోవటము, ఇలాంటిది మన యొక్క భారతీయ దేశం నందు ఒక దురలవాటు అభివృద్ధి అయిపోయింది.
3: When we see these things, we get the idea that Krishna was always prepared to fight with bad kings and remove them from the kingdom, and Krishna was only being worshipped by his devotees. Nothing more than these two features is the kind of feeling which we commonly get.
2: Kani sarva samanyamainatvanti manavulu endukudanu lenatvanti yokka vine vidhetalu Krishna yendunnatvanti venti ee vyasunu yokka samskruta bharatam nandu aneka rakamuluga meer gurtinchukotaniki avakasam ukuntadi.
3: But if we carefully look at the contents of Vyasa's Mahabharata in Sanskrit, then we will come to the conclusion that humility and obedience were present in such a large measure in Krishna, in excess of what even a common man possesses them today.
2: Deeniki oka chinna aadarshamu.
3: There is one simple example for this.
2: Okanoka dinamu yuddhamu bhayankaranga jarugutunnadi. Karnudu tana astra shastramula cheta ఈ యొక్క పాండవుల యొక్క సైన్యాన్ని చాలా ఘోరంగా తరమగొడుతున్నాడు.
3: ఆన్ వన్ డే ది బ్యాటిల్ వాజ్ రేజింగ్ ఇన్ ఎ టెరిఫిక్ మేనర్. ఆన్ దట్ డే కర్ణ వాజ్ యూజింగ్ హిస్ పవర్ఫుల్ ఇన్విన్సిబుల్ వెపన్స్ అగెన్స్ట్ పాండవాస్ అండ్ ది బ్యాటిల్ వాజ్ టెరిఫిక్.
2: కర్ణుడు ఉపయోగపెట్టేటువంటి ఈ అస్త్రములకు తాళలేక పాండవుల యొక్క సైన్యం పరిగెత్తుతున్నారు, అనేక మంది దాచుకుంటున్నారు, కొంతమంది ప్రాణములు విడిచారు, కానీ ధర్మజునికి చాలా భయంకరమైన దెబ్బలు తగిలినాయి.
3: Unable to withstand the onslaught of the weapons of Karna, the Pandava army was running hither and thither. The Pandavas were hiding themselves and many of them were hurt. Dharmaja himself was hurt badly.
2: Kani devinudu leka Dharmajudu tana yokka basaku tirigi velchinadu. Ochinappatiki Arjunudu maraku vaipuna yuddhamunaku povatam cheta Dharmajudu taginatuvanti sahayam lekapoyindi.
3: There was no alternative for Dharmaja. He had to return to his camp. When he returned to his camp, he found that Arjuna also was in the battle in some other area, and he found that he had no help in the camp.
2: Kani ee yokka baadha cheta bharinchukuntu kontha varakunu ee udrekaanni ye maatram kudunu taanu anagadrukkolenatunte yokka balahinudai poyi Dharmaraju Arjuna vacchenta varakunu vechi untunnadu.
3: Dharmaja suppressed his excitement. Dharmaja was suffering from the pain of wounds, yet Dharmaja was only waiting for Arjuna's return to the camp.
2: Kontha sepatiki Arjunudu basanu praveshinchadu. Praveshinchetappatiki tana yokka udrekaanni tana yokka baadanu sahinchukoleka manava swaroopamainatunte vaadu kanaka Dharmajudu ee manavattamlo unnatunte balahinata kodunu tananu kontha varakunu baadinchatam cheta Arjunudu paina padi aneka rakamuluga Arjunini Arjunu yokka gandivaanni thurananaataniki modalu pettadu Dharmajudu.
3: Arjuna returned to the camp after some time. Dharmaja, after all, was a human being. He was suffering in great pain as a result of the pain inflicted by the weapons. So he could not bear it. And in his excitement and emotion, he was treating Arjuna in a human manner. He took the Gandiva of Arjuna and accused him that all this pain was a result of his weakness.
2: Dharmajudu Arjunanu chusi, Arjuna, neevu nee Gandivamu nishprayojanamu. కేవలం ఇంత తపస్సు ఆచరించి గాంధీవాన్ని చేపట్టినటువంటి నీ యొక్క శక్తి సామర్థ్యం నిరుపయోగము, ఇలాంటి పరిస్థితి ఎందు కర్ణుడు మన పాండవుల యొక్క సైన్యమునంతా కూడాను చిన్న భిన్నమున వచ్చినటువంటి ఈ పరిస్థితి ఎందు నీ గాంధీవం సహాయం చేయనప్పుడు నీవెందులకు అని చెప్పని అనేక రకములుగా తూలనాడాడు ధర్మజుడు.
3: Dharmaja looked at Arjuna and told him, what is the use of your being a warrior? What is the use of your weapon, of your Gandiva? You earned this Gandiva after a lot of tapas. It is useless. You are useless. If you are not able to meet the weapons of Karna in this war, what is the use of your strength and your Gandiva?
2: ఈ విధముగా ధర్మజుడు కొంత ఉద్రేకంగా మాట్లాడేటప్పటికీ అర్జునుడు కూడాను ఉద్రేకం వచ్చి ఇరువురు కూడాను కొంతవరకు తర్కాన్ని అభివృద్ధి పరచుకున్నారు.
3: In this manner, when Dharmaja showed great excitement, Arjuna also was excited, and each one of them found that they were in an excited mood, and each one of them tried to control themselves.
2: Arjunudiki bharinchaleniatundi udrekam vachi tana gandivani chesi Dharmajunne kottadaniki prayatnam chesadu.
3: Arjuna went into such fury and such excitement which he could not contain. He took the gandiva, and with the gandiva he was preparing to beat Dharmaja himself.
2: Samayaniki కృష్ణమూర్తి అక్కడ బయలుదేరొచ్చాడు. వచ్చి కృష్ణుడు చేసినటువంటి యొక్క వినయ విధేయతలను నిజముగా పాండవులు తన యొక్క రక్తము ఉండనంత కాలం కూడాను ఈ జగత్తులో మారడానికి మార్చడానికి వీలు కానటువంటి యొక్క సన్నివేశాన్ని తాను నిరూపించాడు.
3: At that opportune moment, Krishna entered the camp, and the humility and the obedience shown by Krishna at that instant of time was such that the Pandavas could never forget it thereafter in all their life.
2: Arjuna chetulu pattukunnadu, aneka vidhamula Arjuniki aneka upadeshamulu chesadu, annanna tulanaatam nyayam kadani, kevalamu ee yuddha rangamulo telareginatvanti yokka nee yokka viraktiye ee rakamainatvanti udrekaniki moola karanamani enni rakamulugaano tananu కొంతవరకు శాంతపరిచి తక్షణమే ధర్మజుని దగ్గరికి వచ్చి కాళ్ళు గట్టిగా పట్టుకుని, ధర్మజ నీవు అర్జునుని క్షమించినాను అనే చెప్పేంత వరకు కూడాను నేను నీ పాదములు విడువను అని తాను వినయ విజేతలను ప్రకటించాడు.
3: ఇన్ ఆల్ హ్యూమిలిటీ కృష్ణ హెల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ అర్జున అండ్ ట్రైడ్ టు ప్రీచ్ హిమ్ పీస్. హీ టోల్డ్ అర్జున దట్ దిస్ ఇస్ సింప్లీ ది ఎక్సైట్మెంట్ ఆఫ్ ది వార్. ఇన్ దిస్ ఎక్సైట్మెంట్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు బి డిసోబీడియంట్ టు యువర్ ఓన్ బ్రదర్. ఇట్ ఇస్ వెరీ రాంగ్ టు షో డిసోబీడియన్స్ టు యువర్ ఓన్ బ్రదర్. హీ ప్రీచ్ హిమ్ పీస్ అండ్ హెల్డ్ హిస్ హ్యాండ్స్. He then went to Dharmaja, touched his feet and said, Dharmaja, I am not going to leave you until you tell me and you promise me that you have excused Arjuna with the fullness of your heart.
2: Dharmaja, pancha prana swaroopamainatundi pancha pandavulu yendu ee vidhamainatundi bhinnatvame abhruti ayipoyinappudu chinna bhinnamai mee sodaratvam anetundi kevalam bharat desamunike oka vidhamainatundi yokka నాశనానికి కారణంగా ఏర్పడుతుంది. కనుక నీవు ఈ సమయం నందు అర్జునుని క్షమించకుండా నేను ఇంక క్షణమైనా కూడా నువ్వు నిలచడానికి వీలు కాదని చెప్పి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు కృష్ణుడు.
3: హీ టోల్డ్ ధర్మజ దట్ ది ఫైవ్ పాండవాస్ ఆర్ లైక్ ది ఫైవ్ ప్రాణాస్. ఇఫ్ అమంగ్స్ ది ఫైవ్ బ్రదర్స్ హూ ఆర్ లైక్ ది ఫైవ్ ప్రాణాస్ ఇఫ్ సచ్ డిఫరెన్సెస్ కమ్ అప్ అండ్ ఇఫ్ దీస్ డిఫరెన్సెస్ ఆర్ నోన్ టు ది వరల్డ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు ది వరల్డ్. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ క్యాంప్ అంటిల్ యూ అష్యూర్ మీ దట్ యూ హ్యావ్ ఎక్స్క్యూజ్డ్ అర్జున. హీ కాట్ హిస్ ఫీట్ అండ్ హీ వుడ్ నాట్ లీవ్ హిస్ ఫీట్.
2: ఈ విధమైనటువంటి కృత్యాన్ని కృష్ణుడు అనుసరించేటప్పటికీ ధర్మజునికి కంటిదారలు కారినాయి. కృష్ణుని లేవనెత్తాడు, కౌగులించుకున్నాడు. స్వామి, లోకారాధకుడైనటువంటి యొక్క నీవు నా తుచ్చమైనటువంటి పాదములు పట్టుకోవటం ఏమిటి, మా సోదరులు ఎందు ఈ విధమైనటువంటి భిన్నమైనటువంటి యొక్క భేదత్వాన్ని ఈనాడు మీరు చేర్చగలగడానికి తగినటువంటి యొక్క వినయాన్ని ప్రకటించడానికి చేసినటువంటి యొక్క ప్రకృతియే తప్ప అన్యము కాదని చెప్పని తక్షణమే అర్జునుడి దగ్గరికి వెళ్లి కౌగిలించుకుని, తమ్ముడా, నా యొక్క ఉద్రేకంలో ఈ మానవత్వం అనేటువంటి బలహీనత చేత నేను తూలనాడి నిన్ను అనేక రకములైనటువంటి మాటలతో నిన్ను బాధించాను, కనుక నన్ను క్షమించమని చెప్పని ధర్మజుడు అర్జునుడిని ప్రార్థిస్తాడు.
3: ఇన్ దట్ సిచ్యువేషన్ వెన్ ధర్మజ ఫౌండ్ దట్ కృష్ణ వాజ్ షోయింగ్ అన్ అన్ప్రెసిడెంటెడ్ అమౌంట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ టీయర్స్ కేమ్ అవుట్ ఆఫ్ ది ఐస్ ఆఫ్ ధర్మజ. ధర్మజ బికేమ్ వెరీ సాఫ్ట్. Dharmaja told Krishna, the amount of obedience and humility and tact which you have shown is unprecedented. He went to Arjuna, embraced him and said, excuse me, out of my excitement I did utter wrong words. Please do not misunderstand. And he excused Arjuna and appreciated the great obedience shown by Krishna.
2: Krishna ee vidhamainatundi cheriyam teeskovatamlo unnatundi kaaranam emiti, endukosam vaari paadam pattali, ఎందుకోసం ఈ విధమైనటువంటి యొక్క కష్ట నష్టములకు ఒక విధమైనటువంటి గురి కావాలి అనేటువంటి విషయాన్ని విచారించుకున్నప్పుడు పాండవుల పైన కృష్ణుడికి ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూలాధారం.
3: We ask ourselves, why did Krishna submit himself to this situation? Why did he create a situation where he had to go and touch the feet of Dharmaja? Why did he put himself to all these difficulties? We will get the answer. The main reason for all this is the prema which Krishna had towards the Pandavas.
2: నియముగా భక్తులపై ఉన్నటువంటి యొక్క ప్రేమ వల్ల భగవంతుడు అనేక రకములైనటువంటి చేయరానేటువంటి యొక్క చిన్న కార్యములు ఎందు కూడాను తాను అల్పుడుగా భావించుకుని అనేక రకములుగా వినయ విధేయతలను కూడాను ప్రకటించినటువంటి వినయశీలుడు కృష్ణుడు.
3: బికాస్ గాడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హిస్ ప్రేమ టు డివోటీస్ విల్ పుట్ హింసెల్ఫ్ ఇంటు ఎనీ అబ్జెక్షనబుల్ సిచ్యువేషన్. కృష్ణ ఈజ్ వన్ హూ హాస్ డెమోన్స్ట్రేటెడ్ దట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ప్రేమ టు హిస్ డివోటీస్ హీ విల్ టేక్ టు ఎనీ సిచ్యువేషన్ ఎనీ అబ్జెక్షనబుల్ సిచ్యువేషన్.
2: నిజంగా ఇందులో మనం మానవత్వాన్ని ఆదర్శంగా తీసుకోవటమా లేక అతని ఎందున్నటువంటి దైవత్వాన్ని ఆదర్శంగా తీసుకోవటమా? దైవత్వమే ఆదర్శంగా తీసుకున్నప్పుడు దైవమైనటువంటి కృష్ణుడు ఈ విధమైనటువంటి చిల్లర కార్యములు ఎందు ఎందుకు ప్రవేశించాలి అనేటువంటి సందేహం రాక తప్పదు.
3: హియర్ వి షుడ్ ఆస్క్ అవర్ సెల్వ్స్, Should we appreciate the human qualities in him and take that as an example, or should we appreciate the divine qualities in him and take that as an example? In the latter case, we will immediately get the doubt, if he is divine and if he has got the divine qualities, then why should he submit himself to this situation at all, is a doubt which we will get.
2: కనుక ఈనాడు మానవులమైనందున మనము మానవుని యొక్క ఆదర్శమైనటువంటి యొక్క తత్వాన్ని మనం శిష్యుని నుంచి తీసుకోవటం చేత చిన్నాభిన్నమై అనేక రకములుగా పాడైపోతున్నటువంటి ఈ సమాజమునకు సుక్షేమాన్ని కలిగించి కేవలం లోకోద్ధార నిమిత్తమే ఆచరించేటువంటి యొక్క మానవుని యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిగా మనం భావించుకోవటం చేత ఇది ఎంతైనా మనకు కొంతవరకు ఉపకారంగా ఉంటుంటారు.
3: So today, in the context of a society in which we are living, a broken society, a society which is decrepit in many ways, if we only take the human qualities of Krishna as our example and take them for our study, then it will benefit us in the present context.
2: మరొక విషయం లోపల కూడాను అతను నిర్మోహమాటి ఏమాత్రం కూడాను ఒక విధమైనటువంటి ఒకరిని వర్ణించాలని కాని లేక ఒకరిని గొప్పగా అతనికి సంతోష పెట్టాలని కాని సంతృప్తి పరచాలని కాని చేసేటువంటి కృత్యములు అతని ఏమాత్రం కూడా లేవు. ఏదైనా ఉండినప్పుడు సత్యవాక్కుడు అనగా నిర్మోహంగా తాను ఉన్నటువంటి విషయాన్ని వెల్లడి చేసేటువంటి వాడు కృష్ణుడు.
3: There is another aspect of his. Krishna was such that he was never uttering words to please others. He never adjusted what he wanted to say to a situation either to please or displease others. He always uttered the truth irrespective of whether it has caused some hurt or harm to others.
2: ఒకానొక దినము ధర్మజుడు రాజసూయ యాగం చేసేటువంటి ఒక ప్రయత్నమునందు తన సోదరులందరినీ చేర్చుకొని ఈ రాజసూయ యాగం యొక్క అభివృద్ధికి తామందరూ కూడాను తోడ్పడాలని కూడాను తన సోదరులను కోరుతూ వచ్చాడు.
3: ఆన్ వన్ డే ధర్మజ ఇంటెండెడ్ టు పార్టిసిపేట్ ఇన్ రాజసూయ యాగ అండ్ హీ వాస్ ప్రిపేరింగ్ ఫర్ దట్ హీ కాల్డ్ ఆల్ హిస్ బ్రదర్స్ అండ్ హీ టోల్డ్ దెమ్ దట్ దే షుడ్ హెల్ప్ హిమ్ టు సాటిస్ఫాక్టరీలీ కంప్లీట్ దిస్ రాజసూయ యాగ.
2: అన్నని ఆజ్ఞను శిరసావహించి సోదరులందరూ కూడాను ఇది ఉత్తమమైనటువంటి యాగమని భావించి తనకు తగినటువంటి యొక్క సహాయమునకు సంసిద్ధులమని కూడాను తాము వాగ్దానమును సంగి ఈ రాజసూయ యాగమునకు నీవు తగినటువంటి అర్హుడని కూడాను తన సోదరుని వర్ణిస్తూ వచ్చారు.
3: ది బ్రదర్స్ ఇమీడియట్లీ అక్సెప్టెడ్ ది ఆర్డర్స్ గివెన్ బై ది ఎల్డర్ బ్రదర్ అండ్ దే సెడ్ yes, this is the right thing, this is the appropriate thing, and you are the right person to perform such a yaga, we are ready to help you.
2: రెండవ రోజు తెల్లవారి పండితులను రావించి వారి ముందు కూడాను ఈ రాజసూయ యాగ విషయాన్ని ముచ్చటించాడు.
3: The next day, he called for various pandits and priests and he mentioned to them his intention of performing the Rajasuya.
2: వారు కూడాను ఈ యొక్క ధర్మదుడు చేసేటువంటి రాజసూయ యాగమును చాలా వర్ణిస్తూ వచ్చారు. ఇది దేశమునకే క్షేమమని, ఇది మహారాజు చేయవలసినటువంటి యొక్క కార్యమని, ఇందుకు తగినటువంటి అర్హత ధర్మజుడు కలదని వారు అనేక రకములుగా ఈ ధర్మను తృప్తిపరిచేటువంటి మాటను చెబుతూ వచ్చారు.
3: The pandits also praised the idea. The pandits in fact said that that is the right thing to do and Dharmaja was the man who has the right to perform this yaga and he should do it.
2: Sari tarvata daumyuni vyasunni kuda me pilipinchi ee rajasu yaga vishayanni vaaru mundu pettadu.
3: Next day he also sent for Daumini and Vyasa, the great rishis, and he told them his intention of performing the rajasuya.
2: వారు కూడాను ఈ యాగమునకు సంతసించి వారి యొక్క ఆజ్ఞను కూడాను అందించారు.
3: ది రిషీస్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ దేర్ అప్రూవల్ అండ్ గేవ్ దేర్ బ్లెస్సింగ్ ఫర్ దిస్ రాజసూయ.
2: కానీ ధర్మజునికి సంతృప్తి కలగలేదు. సర్వమునకు ఆధారమైనటువంటి యొక్క గోపాలుని యొక్క ఆజ్ఞ లేక నేను ఇన్ని రకములైనటువంటి యొక్క దీనికి నేను పున్నుకుంటే కదా అని తాను విచారించి తక్షణమే అర్జునుని గోపాలుని పిలుచుకురావడానికి పంపించాడు.
3: Dharmaja was not satisfied with the approval which he got from these quarters. Dharmaja thought, Gopala, the very basis of all that we see around us, should also be told. And he said, he asked Arjuna to go and bring Gopala.
2: Arjuna velli Krishnuni Dharmaraja chintaku teesukoni raavatam cheta Dharmajudu chaala santoshinchi Krishnuni paadamulaku namaskarinchi Swami naa abhishtam ee reetiga unnadani tana yokka deenini Krishnuniki velladi chesadu.
3: When Arjuna brought Gopala to Dharmaraja, he was very happy and he went and touched the feet of Krishna and told Krishna about his intention of performing the Rajasuya.
2: Atanu ee dharmaju cheppinavanni kudunu shantamuga chirunavuto vintu vachadu.
3: Krishna listened to all that Dharmajaya was saying very quietly and in a smiling manner.
2: Panditulavale, Ruttikulavale, Rushulavale, Prajalavale, Dharmajaya Santripti Parichetvanti Matalaku, ee Krishnudu Yematram Kudanu Samsiddhanga Ledu.
3: Like the pandits, like the people, like the rishis, and like everyone else who approved the idea, Krishna was not prepared to approve the idea just to please Dharmajaya.
2: Okka paryayamu talani paiketti, Dharmaja, Rajasu Yagam chesetunte adhikaram neeku ledu, deenini manukommu annadu.
3: For a moment, he lifted his eyebrows and said, Dharmaja, you have not the right to perform Rajasuya. You better give up this idea.
2: నీకు సర్వాధికారము లభించి ఏకచక్రాధిపతి అయినప్పుడే నీవు ఈ రాజసూయకం త్యాగం చేయడానికి అధికారివి కానీ నీకంటే బలవంతులైనటువంటి రాజులు శిశుపాలుడు దంతవక్రుడు ఈ యొక్క మిగిలినటువంటి ఈ రాజులు జరాసంధుడు వీరందరూ కూడాను ఈ భారతదేశాన్ని పరిపాలించేటువంటి పెద్ద పెద్ద రాజులుగా ఉంటున్నప్పుడు నీవు ఈ రాజసూయాగం చేసేటువంటి అధికారం నీకు లేదు అన్నాడు.
3: So long as you are not the undisputed king of the entire country, so long as there are other kings who are equally strong or stronger than you, like Sisupala, Dantavakra and Jarasandha in this country, you will not acquire the right to perform this particular yaga.
2: నీవు శిశుపాల దంతవక్త జరాసంధ వీరందరి కూడా నీవు సాధించినప్పుడే వారిని నీ వశం చేసుకున్నప్పుడే నీవు రాజసూయ యాగం చేసేటువంటి అధికారం నీకు లభిస్తుంది అన్నాడు.
3: When you are able to conquer and when you are able to subdue these kings, Sisupala, Jarasandha and Dantavakra, then you will acquire the right to perform the Rajasuya.
2: కారణమేమనగా ప్రతి యాగము చేయుటకును ఒక్కొక్క అధికారం అనేటువంటిది ఉంటుండాలి.
3: The main reason for this is, for to perform any yaga, there is an amount of right which one should acquire before performing the yaga.
2: కేవలం యాగం అంటే సామాన్యమైనటువంటిది కానేరదు. ధర్మజా, ఇందుకు కావలసినంత ధనం కూడాను అవసరము, కావలసినంత ప్రజలు కూడాను అవసరము, కావలసినంత రాజుల యొక్క సహాయం కూడాను అవసరము. కనుక రాజులందరూ కూడా నీకు ఇప్పుడు సహాయం చేసేటువంటి పరిస్థితి అంది లేరు. నీకు విరోధులైనటువంటి రాజులు మహాబలవంతులైనటువంటి వారు ఉంటున్నారు. కనుక అలాంటి సమయం నందు నీవు రాజసూయాగం చేసి సక్రమమైనటువంటి మార్గాన్ని నీవు అవలంబించకపోయినప్పుడు దేశమునికి ఒక అపకారం చేసినటువంటి వాడవుతావు అని నిర్మోహంగా తనను ఖండించాడు.
3: To perform a yaga, to perform the Rajasuya, a great deal of right has to be acquired. You need a lot of help. You need a lot of wealth and money. Many people will have to come to your help. So long as there are people who are not willing to regard themselves as subjects of yours and help you, you cannot perform this yaga. In fact, if you do it, while powerful kings who will oppose you are existing.
2: కనుక రాజులందరూ కూడా నీకు ఇప్పుడు సహాయం చేసేటువంటి పరిస్థితి అంది లేరు. నీకు విరోధులైనటువంటి రాజులు మహాబలవంతులైనటువంటి వారు ఉంటున్నారు. కనుక అలాంటి సమయం నందు నీవు రాజసూయ యాగం చేసి సక్ర

0: అంతులైనటువంటి రాజును సంహరించడానికి పూనుకొమ్మని చెప్పడం లోపల కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటి దాన్ని కూడా యువకులు యోచించాలి.
1: Here we should really inquire into what is the reason for which Krishna has been telling Dharmaja in this way, in an indirect manner, to go and conquer and destroy these powerful kings.
0: Dantavakra, Shishupalara, ilanti rajulandaru kudanu kevalam swarthaparulai tama yokka rajyamunu tam dakkinchukoneetundi nimittamai aneka anyaya akrama anachara asatyamulaku kudanu palubadi కేవలం ధర్మాన్ని నశింపజేసేటువంటి దీనికి కూడా కంకణం కట్టుకుని ఈ ధర్మజునికి అనేక రకములైనటువంటి విరుద్ధమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తూ వస్తున్నారు.
1: దీస్ కింగ్స్ హూమ్ కృష్ణ హాస్ నేమ్డ్ దంతవక్ర శిశుపాల అండ్ సో ఆన్ వర్ సచ్ దట్ దే వర్ ఇంటెన్స్లీ సెల్ఫిష్ కింగ్స్. దే వర్ ఓన్లీ డూయింగ్ థింగ్స్ ఇన్ ఆర్డర్ దట్ దే మెయింటైన్ దెమ్సెల్వ్స్ ఇన్ ది రూలింగ్ పొజిషన్ అండ్ కంటిన్యూ టు రూల్ దోస్ కంట్రీస్. ఇన్ దట్ ప్రాసెస్ దే వర్ డెస్ట్రాయింగ్ ధర్మ. దే వర్ డూయింగ్ ఎ గ్రేట్ హార్మ్ టు ది పీపుల్. ది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ బీయింగ్ వెరీ సెల్ఫిష్.
0: కేవలము ప్రజాక్షేమమును గుర్తించక స్వార్థమనే లక్ష్యముందుంచుకున్నటువంటి రాజులు ఈ లోకమునకు అపకారం చేయగలరని సమాజమునకు కొంతవరకును కీడు తెప్పించగలరని ఉద్దేశం చేత వారిని కొంతవరకును వశం చేయించుకోవటానికి ధర్మజునికి చేసినటువంటి ప్రబోధనలు.
1: కృష్ణ హావింగ్ ది ఐడియా దట్ ఇఫ్ దేర్ ఆర్ కింగ్స్ హూ హావ్ నాట్ గాట్ ఇన్ దర్ మైండ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ ఓన్లీ కండక్టింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ సెల్ఫిష్ మేనర్ దట్ సచ్ పీపుల్ ఆర్ అన్డిజైరబుల్ రూలర్స్ ఇన్ ది కంట్రీ వాజ్ ది ఐడియా ఇన్ ది మైండ్ ఆఫ్ కృష్ణ అండ్ దేర్ ఫోర్ కృష్ణ టోల్డ్ ధర్మజ దట్ దే మస్ట్ బి రిమూవ్డ్.
0: స్వార్థపరుల యొక్క హస్తమునందు రాజ్యం ఉండినప్పుడు కేవలం రాజ్యం అనేటువంటి దానికంతా కూడాను అపకారం చేసి తన యొక్క స్వార్థమనే పెంపొందింపు చేసుకుని రాజ్యం యొక్క కీర్తి ప్రతిష్టలు కూడాను నాశనం చేసడానికి పూనుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి యొక్క దుర్మార్గులను కొంతవరకు నశింపచేసేటువంటి ఉద్దేశం చేత ఈ ధర్మజునకు కృష్ణుడు ఈ విధమైనటువంటి ప్రబోధనలు చేశాడు.
1: When the ruling power is in the hands of a selfish person, knowing that that selfish person will do things only to continue his own ruling power and will do everything to harm the people if it is just to continue his only ruling position, so Krishna told Dharmaja that such people should be removed.
0: Dharmaja, prajalandaru kudanu prabhunaku dehamlo unnatundi angamulu vanti vaaru prajalaku prabhuvu tana yokka angamulo unnatundi gunda vanti vaaru కనుక దేహమునకు గుండెకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ విధమైనటువంటి సన్నిహిత సంబంధంకు ప్రభువుకు ప్రజలకు ఉండినప్పుడే ఇది సరైనటువంటి యొక్క పరిపాలన తప్ప ఇది రెండూ వేరువేరుగా ఉండటం చేత కేవలం పరిపాలన అనేటువంటిది నాశనం చేసేటువంటి పరిపాలనగా బయలుదేరుతుందని ఈ కృష్ణుడు ధర్మజును వారిని ఖండించడానికి వారిని జయించడానికి తగినటువంటి ఉద్రేకాన్ని అందిస్తూ వచ్చారు.
1: Krishna told Dharmaja that the people in a country are like the organs of the body for the ruler. The ruler of a country is like the heart of the body so far as the people are concerned. This intimate relationship that exists between the body and the heart of the body is the kind of relationship that should exist between the ruler and the ruled people.
0: Deshamu, dehamu, bimba pratibimbam.
1: The country and the body are the object and the image.
0: Mana dehamunaku pramadam vachinappudu danini tappinchukotaniki kani dani nunchi rakshinchukotaniki kani manam enni prayatnalu chestuntamo deshamuku aa vidhamainatundi pramadam sambhavinchinappudu desha kshemanni kodanu manam kori deshamunaku apakaram kaakunda pramadam jaragakunda undedaniki prajalu kodanu rakshinchukotaniki kontha prayatnam cheyatamu vaari vidyukta dharmam.
1: Just as an individual makes all attempts to escape any harm that may be coming to his body, so also when there is some harm that is foreseen for the country, then the people of the country should make all attempts to remove this harm which is coming to the country.
0: కనుక ఇట్టి ప్రభువులు ఉండినంత కాలము దేశమునకు శాంతి భద్రతలు ఏర్పడవు. కనుక నీవు దేశమునకు శాంతి భద్రతలు ఏర్పడి ధర్మమును వ్యాప్తింపజేసేటువంటి యొక్క సంకల్పమే నీలో ఉండినప్పుడు వారిని జయించి నీవు రాజసూయ యాగం చేయాలి తప్ప లేకపోతే నీవు రాజసూయ యాగం చేయడానికి అధికారుడు కాదు అని చెప్పని ఖండితంగా నిర్మోహంగా ఖండిస్తూ వచ్చాడు.
1: Without any motive, Krishna very clearly stated that so long as there are such selfish rulers in the country is not going to have peace and security. The peace and security of the country can never be obtained so long as there are such rulers. So, if you want to give peace and security to the country, you must conquer these rulers and remove them. Then only you will get the right to perform the Rajasuya.
0: Krishna yaka agnana sirasa vahinchi, Krishna yaka asirvada balam chetanu, తన యొక్క అంగబలము చేతను తన యొక్క అండబలము చేతను తను జిరాసందుని

0: సంహరించడానికి పూనుకున్నాడు.
1: ధర్మజ యాక్సెప్టెడ్ ది ఆర్డర్స్ ఆఫ్ కృష్ణ. ధర్మజ సాట్ ది బ్లెస్సింగ్ ఆఫ్ కృష్ణ. విత్ ది బ్లెస్సింగ్ ఆఫ్ కృష్ణ ధర్మజ స్టార్టెడ్ టు కాంకర్ అండ్ రిమూవ్ ది కింగ్ జరాసంధ.
0: భీష్మ అర్జునుడి సహాయం చేత ధర్మజుడు జరాసంధుని సంహరించాడు. కానీ రాజసూయ యాగంలో కొంతవరకు తాను పాల్గొనడానికి అనేక రకమైనటువంటి ఏర్పాట్లు కూడా ధర్మజుడు గావించాడు.
1: With the necessary help from Arjuna and Bhima, it was possible for Dharmaraja to conquer Jarasandha and remove him from the scene. After removing him from the scene, he made all preparations for having the Rajasuya.
0: ఇలాంటి రాజసూయ యాగ సందర్భమునందు కృష్ణుడు అనేక రకములైనటువంటి ఏర్పాట్లు గావిస్తూ తన యొక్క ఆజ్ఞను శిరసావహించినటువంటి యొక్క ధర్మజులకు తన యొక్క సర్వబలమును కూడాను అర్పితం గావించుకోవడానికి కృష్ణుడు సంసిద్ధమై రాజసూయ యాగ ఏర్పాట్లంతా కూడా గావిస్తూ వచ్చాడు కృష్ణుడు స్వయంగానే.
1: Krishna himself was prepared to give all help, in fact to give all his ability and strength to Dharmaja in the preparation for the Rajasuya, and Krishna was helping him in every way.
0: Dharmajudu okkokariki okkoka panini appajeppadu ee yagamunaku.
1: In this Rajasuya, Dharmaja was entrusting each individual with a particular task.
0: Vyasunu oka brahmaga niminchukunnadu.
1: Vyasa was told to be a brahma.
0: యజ్ఞములకు సర్వ సౌకర్యములు కూడా వనరిచ్చి అందించడానికి అర్జునుడు నియమించాడు.
1: అర్జున హాస్ బీన్ ఆస్క్డ్ టు అటైన్ ఆల్ ది ప్రిపరేషన్స్ అండ్ టు అటెండ్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్ దేర్ ఆర్ ఫర్ ది యాగ.
0: వచ్చిన వారికందరికి నీ స్వాగతం చెప్పడానికి సహదేవుని అక్కడ పెట్టాడు.
1: సహదేవ హాస్ బీన్ గివెన్ ది టాస్క్ ఆఫ్ వెల్కమింగ్ అండ్ రిసీవింగ్ ఆల్ ది గెస్ట్స్.
0: దాన ధర్మాలు చేయడానికి కృపాచార్యుని నియమించాడు.
1: కృపాచార్య వాస్ గివెన్ ది టాస్క్ ఆఫ్ గివింగ్ ఆల్ ది దాన అండ్ ది ధర్మ.
0: ఇట్లు ఈ విధంగా ఒకరికొకరికి కార్యక్రమాలంతా నియమిస్తున్నటువంటి సమయంలో రెండు చేతులు కట్టుకుని కృష్ణుడు ధర్మజుడి ముందు నిలుస్తున్నాడు.
1: వైల్ ఈచ్ ఇండివిజువల్ వాస్ బీయింగ్ గివెన్ ఎ టాస్క్ అప్రోప్రియేట్ టు హిమ్ కృష్ణ వెంట్ అండ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ స్టూడ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ధర్మజ.
0: ధర్మజ, నీవు ఇప్పుడు ఏకచక్రాధిపతివి, నీవు సామ్రాజ్యం అనుభవిస్తున్నావు, నీవు ఇప్పుడు నాకును అందరికి కూడాను ప్రభువు, కనుక నేను ఇప్పుడు నీకు దాసుడును, నాకు కూడా ఒక పని ఇవ్వాలని చెప్పి కోరుతూ వచ్చాడు.
1: కృష్ణ అడ్రస్డ్ ధర్మజ అండ్ సెడ్ యు ఆర్ నౌ ది అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ దిస్ కంట్రీ, యు ఆర్ ది వన్ సుప్రీం కింగ్ అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్స్. ఐ స్టాండ్ బిఫోర్ యూ యాజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ యువర్స్ అండ్ ఐ ఆస్క్ దట్ ఐ బి గివెన్ ఎన్ అప్రోప్రియేట్ టాస్క్.
0: కానీ ధర్మజుడు ఈ మాటను చాలా ఘోరంగా భావించుకుంది. స్వామి, ఈ సర్వరాజ్యములు కూడాను తమ యొక్క అనుగ్రహ బలం చేత అందుకున్నటువంటివే కదా, ఈ సర్వ సంపదలు కూడాను తమ యొక్క ఆశీర్వాద బలం చేత అందుకున్నటువంటివే కదా, కనుక ఈ రాజ్యము ఈ సంపద నా సర్వస్వము, నీదే కాని నాది కాదు అని చెప్పిన కోరేటప్పటికీ కృష్ణుడు చెప్తున్నాడు, దైవభావాన్ని ఇప్పుడు నీవు విశ్వసించకు, నా యొక్క మానవత్వాన్ని మాత్రమే నీవు విశ్వసించి నా మానవత్వంలో ఉన్నటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు కొంతవరకు నువ్వు అనుసరించక తప్పదు అన్నాడు.
1: Dharmaja was somewhat hurt at this situation and Dharmaja said, no, this is not right. All this territory, all this kingdom of which I am the ruler and all the wealth which I am now enjoying, they are all the result of your divine blessing and this is not right that you should ask me to entrust a task to you. Then Krishna said, no, at this point of time, you should not think of my divine blessing. You should regard me as a human being and take the human qualities in me and forget the divine nature.
0: Nenu kevalam manava matruniga neeku ఒక ప్రజలలో మరో ఒక ప్రజలుగా నేను ఒక వ్యక్తిగా నేను గోచరిస్తున్నాను తప్ప నేను దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంగా నీవు భావించకూడదన్నాడు కృష్ణుడు.
1: యూ షుడ్ నౌ లుక్ ఎట్ మీ అండ్ రిగార్డ్ మీ యాజ్ వన్ హ్యూమన్ బీయింగ్ అన్ ఇండివిజువల్ సిటిజన్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ యువర్ హోల్ నేషన్ బట్ యూ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ మీ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ యాజ్ డివైన్.
0: కనుక ఇక్కడ రాజనీతిని అనేక రకములుగా ధర్మజుడికి బోధించి తనకు ఒక పని ఇవ్వమని కోరుతూ వచ్చాడు.
1: Here, the art of ruling has been taught to Dharmaja in many different ways and all the aspects of ruling and the dharma of a king has been taught to him and he insisted that he be given a task.
0: Swami, tamaku edi ishtamo, edi cheyadaniki anukoolamo, tamaku shramalainatundi edaina tamaru aacharinchavachunu, tamaru edaina teesukovachunu ani Dharmajudu atanike swatantrani andinchadu.
1: Dharmaja addressed Krishna and said, Lord, you can take whatever work you think you will do. You can certainly choose your own work. I leave this freedom to you.
0: నేను సర్వులకును దాసుడను, కనుక యజ్ఞంలో ప్రవేశించేటువంటి ప్రతి బ్రాహ్మణుడు కూడాను పాదములు కడిగి వారి పాదములు తుడిచి వారి యొక్క పాదముల యొక్క జలమును నా తలపైన ప్రొచ్చించుకునేటువంటి యొక్క సేవను నాకు అందించమన్నాడు.
1: కృష్ణ దెన్ రిప్లైడ్, ఐ విల్ సర్వ్ ఎవ్రీ వన్ దట్ కమ్స్ ఇన్ టు ది యజ్ఞ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ విచ్ ఐ షల్ డూ టు ఆల్ ది పార్టిసిపెంట్స్ ఇన్ ది యజ్ఞ. యూ అలౌ మీ టు రిసీవ్ ఆల్ ది బ్రాహ్మిన్స్ హూ విల్ కమ్ ఇన్ టు ది యజ్ఞ అండ్ వాష్ దర్ ఫీట్ అండ్ టేక్ ద సీక్రెట్ వాటర్ అండ్ పుట్ ఇట్ ఆన్ మై హెడ్.
0: నీవు నాయకుడు, నేను సేవకుడు, కనుక సేవకుడైనటువంటి నేను నాకు సేవకావృత్తి ఎందే ఆనందం తప్ప అన్ని మార్గంలో నాకు ఆనందం లేదని చెప్పినప్పుడును శిష్యుడు ఒప్పుకున్నాడు.
1: హీ ఫర్దర్ స్టేటెడ్ టు ధర్మజ, యు ఆర్ ది లీడర్ అండ్ ఐఎమ్ ది ఫాలోయర్ అండ్ యాజ్ ఎ ఫాలోయర్ ఐ విల్ టేక్ ప్లెజర్ ఇన్ సర్వింగ్ పీపుల్.
0: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడైనటువంటి యొక్క లోకారాధకుడు అయినటువంటి యొక్క ఈ కృష్ణుడు ఈ విధమైనటువంటి యొక్క సేవలకు తాను గురి కావటము, ఈ సేవలను తాను ఆచరించడం లోపల ఉన్నటువంటి వినయశీలత ఎంత గొప్పదో యువకులు యోచించుకోవటానికి ప్రయత్నం చేయాలి.
1: కృష్ణ హూ వాజ్ ఆల్ నోయింగ్, ఆల్ పవర్ఫుల్ అండ్ ఆమ్నిప్రెసెంట్ సచ్ కృష్ణ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ హిజ్ ఆఫరింగ్ ఆఫ్ హిజ్ ఓన్ అకార్డ్ టు డూ సచ్ సర్వీస్ అండ్ బీ ఎ సర్వెంట్? What is the humility that is behind this offer is a thing which you should inquire into.
0: నిజముగా ఈనాడు చదివేటువంటి బుక్కుల యందు, ఈనాడు మనం చూచేటువంటి సినిమాల యందు, డ్రామాల యందు కృష్ణుని యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటిదే తప్ప మానవత్వానికి ఏమాత్రము సంబంధం లేనటువంటి దానిగా మనం నిర్ణయించుకుంటున్నాం.
1: Truly, in the books we read, in the cinemas we see, or in the dramas we see, when we look at Krishna, we come to the conclusion that all the aspects that we see are only divine aspects and that there is nothing humane in him which we need note.
0: ద్వాపరయుగంలో ఉండేటువంటి యొక్క కృష్ణుని యొక్క మానవత్వాన్ని ఈనాడు మనం కలియుగం లోపల భావించుకోవటానికి తగిన ప్రయత్నం చేసుకోవటంలో ఇది సరి అయినటువంటి యొక్క పొందికగా ఉండదు.
1: Krishna lived in a yuga, the Dwapara Yuga, where it was distant in time. We are living today in a Kali Yuga. For us to understand the human qualities of Krishna, who lived so back in time, is not easy for us to do today.
0: Krishna yoga adarshanni manam acharinchalanukunnappudu manamu Krishna daggariki vellali tappa Krishnuni mana daggariki teppinchukotaniki konukokoddu.
1: If we want to take Krishna's conduct and aspects as an ideal example for us to follow, then the right thing to do is for us to go back to Krishna's time and not try and bring Krishna to our time.
0: కనుక ఈనాడు కృష్ణుని యొక్క ఆదర్శాన్ని మనం ఆచరించాలని సంకల్పించినటువంటి యువకులు కృష్ణుని యొక్క స్థానంలో మనం వెనుకకు తిరిగి మహాభారతం యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి కొంత ప్రయత్నం చేయాలి.
1: The young people who really want to understand and comprehend Krishna as an ideal human example, then they must be prepared to turn back and go back in history to the time when Krishna lived.
0: ఇతను సాంఘికమునందును, రాజకీయమునందును, ఆధ్యాత్మికమునందును, ధార్మికమునందును కూడాను ఆదర్శవంతమైన జీవితాన్ని నిరూపించి ప్రబోధించినటువంటి మహావ్యక్తి.
1: He was the great individual who showed ideal conduct in the social sphere, in the political sphere, in the spiritual sphere.
0: ఇంతేకాదు మరొక సమయమునందు అర్జునుడు ఏదో ఒక సన్నివేశమునందు తన మనసును భరించుకొనలేక ఆత్మహత్యకు పూనుకున్నాడు అర్జునుడు.
1: నాట్ ఓన్లీ దిస్, ఆన్ వన్ అకేషన్ అర్జున వాజ్ వెరీ డిస్పాండెంట్ అండ్ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ అండ్ హీ వాజ్ ప్రిపేరింగ్ టు కమిట్ సూసైడ్.
0: ఇది లోకములకే ఒక అవమానకరమని, పాండవులకే ఒక తీరని లోటని తాను భావించి అర్జునుడికి దగ్గరకు వెళ్లి ఏకాంతంగా తన పాదములు పట్టుకుని, అర్జున ఇది నీవు సాహసించవలసినటువంటి పని కానిరదు, నీకు అనేక రకమైనటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను భగవత్ అనుగ్రహానికి పాత్రుడై కూడాను నీవు ఈ విధమైనటువంటి యొక్క తుచ్చ మార్గానికి నీవు ఏమాత్రం కూడాను ముందంజ వేయకూడదు అని అనేక రకములుగా తనకు బోధలు చేసి అతి వినయంగా అతన్ని ఓదార్చి ఆ ఆత్మహత్య నుంచి కూడాను అతన్ని రక్షించడానికి పూనుకున్నాడు.
1: Krishna thought that if this was allowed to go on, this will be a very shameful act for the whole world. Krishna thought that this would be a blot on the lives of the Pandavas. So Krishna went all the way to Arjuna, touched his feet, showed great humility and convinced him and said that this is a thing which you should give up. And thus he pulled out Arjuna from that mood of committing suicide.
0: Inte kaadu aneka rangamulu yendu kudanu aneka samayamulu yendu kudanu aneka kaalamulu yendu kudanu ee pandavulanu kantirippavale kaapaadutu vachinaadu variki venta janta inta untukundunu vaaru samrakshistu vachadu.
1: Not only this, under many circumstances, in many events, and at many times, in many difficult situations, he was protecting the Pandavas as the eyelid protects the eye.
0: ఒక సమయమునందు ఇతను రాయబారిగా వెళ్లినప్పుడు ధృతరాష్ట్రుడు కృష్ణుణ్ణి కొంతవరకు కూడాను తిరస్కరించి, కృష్ణ ఇది నీకు న్యాయం కాదు, పాండవులు కౌరవులు ఒక సోదరుని యొక్క బిడ్డలు, ఈ సోదర బిడ్డలైనటువంటి యొక్క ఇరువురికి నీవు సమానత్వమైనటువంటి ప్రబోధన చేయవాలి, కానీ ఒక్క సోదరుల వైపును మాత్రమే నీవు ఇచ్చి మరొక సోదరును నీవు ధిక్కరించడానికి ఇది సరైనటువంటి ధర్మం కాదు అని అతన్ని తూలనాడాడు.
1: On one occasion, when Krishna went as an ambassador to the court of Dhritarashtra, then he was insulted and he was told that Pandavas and Kauravas are all brothers and one set of brothers, Pandavas, should not be looked at and helped in a partial manner. All the brothers, Pandavas and Kauravas, should be looked at and treated as impartially as possible as brothers.
0: Akkada kuda nu nirmohamatanga unnadi unnattuga ee Dhritarashtra cheppadaniki siddhudainadu Krishnudu.
1: Even there, even in that situation, Krishna was prepared to tell the truth to Dhritarashtra without fear or favor.
0: Dhritarashtra, pandavulaku kauravulaku pottu kudaratam ee natikudunu veelu kaadu, nippuku neetiki pottu ee reethiga kudaradu, pandavulaku kauravulaku ee vidhamainatuvanti pottu kudaratam veelu kaadu, kaani neenu saadhyamainanta varaku prayatnam chestunnanu, nenu pandava pakshipatini, nenu pandavula vaipane undetuvanti varini, pandavulaku naaku unnatuvanti sannidhi sambandham cheptanu vinamannadu.
1: He told Dhritarashtra that there can never be friendship and there can never be agreement between Pandavas and Kauravas, just as there can never be agreement between fire and water. It is impossible. I am always on the side of Pandavas. I will tell you, listen to me, why I am on the side of Pandavas and I speak for the Pandavas.
0: Dharma murtalainatuvanti Pandavulu దుర్మార్గులు దుష్టులు దురాచారవంతులైనటువంటి యొక్క నీ కుమారులు అనేక రకములైనటువంటి యొక్క హింసలకు గురి చేసి వారిని తీరాని ఇక్కట్లకు గురి చేస్తున్నటువంటి సమయంలో నేను చూస్తూ ఉండటం నా యొక్క ధర్మం కాదు అన్నాడు.
1: పాండవాస్ ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. పాండవాస్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ అండ్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ధర్మ. ఆన్ ది అదర్ హ్యాండ్ ది కౌరవాస్ వర్ ఈవిల్ పీపుల్, వర్ బ్యాడ్ పీపుల్. వైల్ ది ఈవిల్ పీపుల్ అండ్ బ్యాడ్ పీపుల్ ఆర్ గివింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్ టు పీపుల్ హూ ఫాలో ది ధార్మిక్ పాత్ ఆఫ్ లైఫ్, ఐ కెనాట్ బి ఎ ప్యాసివ్ విట్నెస్ టు సచ్ ఎ సిచ్యువేషన్.
0: దేహములో ధర్మ శిరస్సు వంటి వాడు.
1: In the body, Dharmaja was like the head.
0: Arjunudu indulo bhujamu vanti vaadu.
1: Arjuna is like the shoulders.
0: Bhimudu udaramu vanti vaadu.
1: Bhima is like the tummy.
0: Nakula Sahadevulu paadamulu vanti vaaru, kaallu vanti vaaru.
1: Nakula and Sahadeva are like the legs.
0: Ilanti dehamulo Krishnudu gunda vanti vaadu.
1: In this body composed of the five Pandavas, in this manner Krishna is like the heart.
0: Kanuka pandavulaku naaku unnatundi sannidhi sambandhamu dehamulaku gundaku undinatundi sambandhame annadu.
1: So the kind of close relationship that exists between the Pandavas and me is exactly the same relationship that exists between the various parts of the human body and the heart inside the body.
0: Pandavulane dehame lekapothe Krishnudu anetundi gundane ledu. కృష్ణుడు అనేటువంటి గుండెనే లేకపోతే పాండవులు అనే దేహము నిరర్థకము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ కాల్డ్ ది పాండవాస్, దెన్ దేర్ ఇస్ నో హార్ట్ కాల్డ్ ది కృష్ణ. అండ్ ఇఫ్ దేర్ ఇస్ నో హార్ట్ కాల్డ్ ది కృష్ణ, దేర్ ఇస్ నో బాడీ కాల్డ్ ది పాండవాస్.
0: ఈ విధముగా పాండవులకు ఉన్నటువంటి యొక్క సన్నిధి సంబంధాన్ని కృష్ణుడు మహాసభయందు కూడాను అనేక మంది దుర్మార్గులు చేరి తనని అనేక రకములుగా హింసలకు పెట్టాలనేటువంటి యొక్క ఉద్దేశాలతో కుట్రలతో పడినటువంటి ఆ సభ ఎందు కూడాను ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహంగా విన్నవించాడు.
1: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ ట్రూత్, యాజ్ అన్ అన్టార్నిష్డ్ ట్రూత్ బిట్వీన్ ది పాండవాస్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ కృష్ణ ఆన్ ది అదర్, వాస్ టోల్డ్ విదౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ బై కృష్ణ ఇన్ అన్ అసెంబ్లీ వేర్ ఈవిల్ పీపుల్ వర్ సిట్టింగ్, వేర్ బ్యాడ్ పీపుల్ వర్ సిట్టింగ్ విత్ ది ఎక్స్క్లెయిమ్డ్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ హిమ్ హర్ట్ అండ్ ఇన్సల్టింగ్ హిమ్.
0: కనుక ఇట్టి సత్యవాక్కునకు తాను ఏమాత్రం కూడా వెనుకంజ వేయక సత్యాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పేటువంటి దాంట్లో కృష్ణుడు ఆదర్శవంతుడు. వినయ విధేయతలను పరిశీలన చేసి కొంతవరకు నువ్వు లోకానికి చాటేటువంటి విషయం లోపల తాను జనసామాన్యుడు.
1: Here we should take him as an ideal example of a person who is willing to speak the truth and proclaim the truth irrespective of consequences without fear and favor. In that matter he showed himself as an ideal example.
0: కేవలం కృష్ణునికి మాత్రమే పాండవులపైన ఉన్నటువంటి ప్రేమ కానేరదు, పాండవులకు కూడాను కృష్ణుడంటే ప్రాణ సమానంగా ప్రేమించేటువంటి వారు.
1: This is not a one-way prema of Krishna towards the Pandavas. Pandavas also were regarding Krishna as the very life of themselves and they were loving him in that manner.
0: Pandavulu yokka premanu puraskarinchukoni ee Krishna yokka prema abhruddhi ayipoyindi.
1: It's only in the context and as a result of the prema which Pandavas had towards Krishna that Krishna's prema towards Pandavas also became strong.
0: Vittanam ettido mokka attidi. Tindi ettido tepu attidi. Pindi ettido rotti attidi.
1: The tree will be determined by the nature of the seed. The smell which you get when you belch will be determined by the kind of food which you eat. The kind of cake you will get will be determined by kind of flour you will use in making that cake.
0: రాయబారానికి కృష్ణుని పంపేటువంటి సమయం లోపల సోదరులైనటువంటి పాండవులు లోపల ఎంత బాధపడ్డారో అనేటువంటిది కృష్ణునికి తప్ప అన్యులకు అర్థం కాదు.
1: When Krishna was being sent in order to negotiate peace as an ambassador, then the amount of trouble and the amount of hesitation which the Pandava brothers had in their minds is not easily understood by others.
0: దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కౌరవుల దగ్గరికి పవిత్రమైనటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి యొక్క ఈ కృష్ణుణ్ణి మా అన్నగారు రాయబారంగా పంపుతున్నారే, ఆ కృష్ణుణ్ణి ఏ విధంగా వాడు ధిక్కరించి ఏ విధమైనటువంటి హింసలకు గురి చేస్తారు అని ఈ పాండవుల్లో ఉన్నటువంటి సోదరులు అందు లోపల నకు సహదేవులు కూడా చాలా బాధపడుతూ వచ్చారు. లోపల
1: ది పాండవ బ్రదర్స్ పర్టికులర్లీ ది యంగర్ వన్స్ ది నకుల అండ్ సహదేవ థాట్ దట్ అవర్ ఎల్డర్ బ్రదర్ ఈజ్ సెండింగ్ కృష్ణ హూ ఇస్ అ గాడ్ హూ ఇస్ అ పరమాత్మ ఇన్ టు ఎ కోర్ట్ ఫీల్డ్ విత్ ఈవిల్ పీపుల్ విత్ బ్యాడ్ పీపుల్ వాట్ కైండ్ ఆఫ్ హార్మ్ దే విల్ డూ to the Lord is something which is worrying them. This is what they thought in their minds.
0: Sishyudu tirigi rayabaram nunchi venukaku vacche anta varaku kudanu nakulu sahadevulu okka neeru chukkaina tragaledu.
1: Until Krishna returned back after doing his task of negotiation safely, Nakula and Sahadeva did not even take a pinch of water.
0: ఏ క్షణములో ఏ నిమిషములోపల ఏ విధమైనటువంటి దుర్వార్తను వినక ఉంటాము అనేటువంటి యొక్క భయము చేత నిరంతరము కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామం చేతనే వారి యొక్క జీవితమును గడుపుతూ వచ్చారు.
1: They were living in fear, in constant fear of thinking that in what moment, at what instant of time will we be getting some bad news about Krishna and about what the enemies did to him.
0: కృష్ణుడు వెనుకకు వచ్చిన తక్షణమే సహదేవుడు చిన్నవాడైనటువంటి సహదేవుడు కృష్ణుని గట్టిగా కట్టుకుని భావను హస్తినాపురము పంపెటుచు నిదమిత్త మంచు నా భావములోని భావములు స్పష్టము చేయ తలంచియు శుభం భావకు తందియాత్రకు అశుభమని నింగితి మిన్నకుంటి మా భావ సుఖముగా తిరిగి వచ్చి ఇదే 10,000 నేటికిందని ఖర్చుకున్నాడు. ఈ భావన హస్తినాపురం పంపేటువంటి సమయం లోపల ఏమి జరుగుతుందో ఏమవుతుందో వద్దు అని చెప్పుదామనుకుంటే సంధియాత్రకు అశుభం అవుతుందేమో అమంగళం అవుతుంది ఏమో అని నేను మృంగినాను మిన్నకుండినాను. కాని మా బావ సుఖంగా వచ్చినాడు నాకు అంతే చాలు ఇంకేమైనా అయిపోని మా బావ సుఖంగా ఉంటే చాలు అని ఈ చిన్నవాడైనటువంటి సహదేవుడు ఆ కృష్ణుని గౌకరించుకుని ఎన్ని విధములుగా ఆనందించాడు అనేటువంటిది ఆ కృష్ణునికి ఆ సహదేవునికి మాత్రమే తప్ప అన్యులకు చరిత్ర రాసినటువంటి వారికి అర్థం కాదు.
1: When Krishna returned, Sahadeva, the youngest of the brothers, embraced Krishna and expressed himself in the following terms. I was in great hesitation and doubt when my brother-in-law Krishna was being sent to negotiate peace. What kind of harm will come to him? Indeed, I wanted to express my opinion and ask them to stop sending him for the purpose of negotiation. But I thought if I did such an expression, then it will be a bad omen for the success of the negotiations. So I kept to myself and I kept silent. However, I am glad that the negotiations are now over, that Krishna has returned safely. Thus he embraced him and showed great pleasure.
0: పాండవులకు కృష్ణుని పైన ఇంత గాఢమైనటువంటి ప్రేమ ఉండటం చేతనే కృష్ణుడు కూడాను పాండవులంటే ప్రాణ సమానంగా కాపాడుతూ వచ్చాడు.
1: Because Pandavas had such great faith and prema in Krishna, in turn Krishna was also protecting them and treating them as if they are equal to his own life.
0: భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి ఈ సన్నిధి సంబంధము ఈ రెండింటినీ ఒక ప్రేమ పాశమే కట్టివేస్తుంది.
1: The kind of connection that exists between the God and devotee is strengthened only by the bond of prema.
0: లక్ష్మీదేవైన కూడాను బంధించలేనటువంటి యొక్క ఈ నారాయణుని కేవలము ఒక ప్రేమ పాశం చేత ప్రహ్లాదుడు బంధించుకున్నాడు.
1: ఈవెన్ లక్ష్మి కుడ్ నాట్ బైండ్ ది నారాయణ టు హర్సెల్ఫ్ బట్ the Prahlada, by the bond of prema, could bind Narayana to himself.
0: కాని బాహ్య రూపంలో మనము నరసింహుని చూచినప్పుడు మనం అనేక రకములైనటువంటి భయంకరమైనటువంటి దృశ్యంగా మనం భావిస్తుంటాము.
1: బట్ ఫర్ ఎక్స్టర్నల్ పర్పసెస్, ఫర్ ఎక్స్టర్నల్ ఫీలింగ్, వెన్ వీ లుక్ ఎట్ నరసింహ, వీ ఫీల్ దట్ దేర్ ఇస్ సమ్ ఫియర్ అండ్ దేర్ ఇస్ సమ్ టెర్రర్.
0: ఇక్కడ ప్రహ్లాదుని నరసింహుని యొక్క వృత్తాంతాన్ని మనం చక్కగా విచారించుకున్నప్పుడు నరసింహుడు దర్శనమిచ్చి తాను తిరిగి పోతున్నటువంటి సమయం లోపల ప్రహ్లాదుని ఒకతూరు చూచాడు.
1: Here, when we look back into the story of Prahlada and Narasimha, we will realize and we will remember that when Narasimha gave him the darshan to Prahlada, and when all the situation was over, Narasimha was going back, Narasimha looked at one instant at Prahlada.
0: Kani Prahladudu oka moola nilchukoni tana odukulanta kudanu tana dehamunanta kunnu adarutu aneka rakamainatundi bhayabhrantuluga undinattuga Narasimhulaku gocharinchindi.
1: It looked as if to Narasimha, Prahlada was standing in a corner, was trembling, was in fear. This was the feeling which Narasimha got looking at Prahlada.
0: అప్పుడు ఈ బాలుడైనటువంటి ప్రహ్లాదుని నరసింహుడు ప్రశ్నిస్తున్నాడు, నాయన, మీ తండ్రిని చంపుటకై వచ్చినటువంటి ఈ భయంకర స్వరూపాన్ని నీవు చూచి భయపడుతున్నావా? భయపడనక్కర్లేదు అని అనేటప్పటికీ ప్రహ్లాదుడు చెప్తున్నాడు, స్వామి, తమ సుందరమైనటువంటి విగ్రహం భయంకరమా? కాదు కాదు, మహా సౌందర్యమైనటువంటి, మాధుర్యమైనటువంటిది, మహా అపురూపమైనటువంటిది. ఇలాంటి సౌందర్యమైనటువంటి ఈ రూపాన్ని నేను చూస్తున్నాను, దీనికి భయమెందులకు అని చెప్పండి ప్రహ్లాదుడు జవాబు చెప్పాడు.
1: నరసింహ లుక్డ్ అట్ ప్రహ్లాద అండ్ ఆస్క్డ్ దిస్ యంగ్ బాయ్, యూ సీమ్ టు బి ట్రెంబ్లింగ్, ఆర్ యూ అఫ్రైడ్ అట్ దిస్ ఫిగర్ విచ్ హాస్ కమ్ ఇన్ ఆర్డర్ టు పనిష్ యువర్ ఫాదర్? దెన్ ప్రహ్లాద రిప్లైస్ అండ్ సేస్, నో, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ అట్ యువర్ విజన్. యువర్ విజన్ ఇస్ ది స్వీటెస్ట్ విజన్. యువర్ విజన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డివౌట్ అండ్ డివైన్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అట్ హ్యావింగ్ ది విజన్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
0: అయితే నీ భయమునకు కారణం ఏమిటి అని అడిగాడు నరసింహుడు.
1: Then Narasimha asked the question, why is it? What is the reason for the fear in you?
0: Swami, konni chanamulu nee yokka aanandamainatundi ee saundaryavastamainatundi yokka sundaramanni roopanni choochutunnadu kaani divya mangala vigrahanni inka konni chanamulu lopala meeru vellipotaru emo, nannu kudanu teesukoni poreemo ani naaku chaala bhayanga untundalennadu.
1: Prahlada then explained the cause for his fear and he said, the divine vision which I am having is likely to disappear in a few moments, and when you disappear in a few moments, perhaps you will not take me with you. The fear that I will be left behind and this divine vision will disappear.
0: Anaga ninnu naaku dooram chesi kevalam nannu ee lokamulo unchi pothunnavo emo anetundi bhayam cheta నేను ఈ విధమైన అడుక్కోవటానికి తగిన ధైర్యం లేనటువంటి పరిస్థితిలో నేను అదరడానికి బెదరడానికి పూనుకున్నానన్నాడు.
1: The fear which is troubling me is that you will make me distant from you by leaving me in this world and by disappearing. So to ask you, this was the basis of my fear, to ask you not to make me distant from you.
0: కనుక భగవంతుని యొక్క సౌందర్యం అనేటువంటిది, దివ్య మంగళ విగ్రహమైనటువంటిది భక్తునికి మాత్రమే తెలుస్తుంది, కానీ అన్యులకు అది అర్థం కాదు. కేవలం దేవుడు లేడు లేడు లేడు అన్నటువంటి యొక్క హిరణ్యకశిపునికి లేనట్టుగానే ఉన్నాడు. ప్రహ్లాదునికి ఇందుగలడు అందు లేడని సందేహం వలదు అని చెప్పినప్పుడు అతనికి ఎక్కడ చూసినా కూడా కనిపించాడు. ఈ రెండింటికి యద్భావం తద్భవతి, మన భావం పట్టే మన బాహ్యం కూడాను కొంతవరకును అనుభవిస్తుంది.
1: God's divine vision and divine beauty is something which only a devotee can appreciate. If Hiranyakasapa went on saying that God doesn't exist anywhere, to him, God did not exist anywhere. On the other hand, when Prahlada proclaimed that wherever you want, you will see God, to him, indeed, wherever he sought, he always saw God. And this is simply the result of yad bhavam tad bhavati. Whatever is in your mind, whatever picture you want to form, that will be the vision which you will get.
0: Inadu lokamulo bhagavantuni poojistunnamu, padistunnamu, dhyanistunnamu, ఆచరిస్తున్నాము, అన్ని విధాలా మనము షోడశోపచారములు చేస్తున్నాము.
1: టుడే ఇన్ ది వరల్డ్ వి ఆర్ పర్ఫార్మింగ్ పూజ టు గాడ్, వి ఆర్ వర్షిపింగ్ గాడ్, వి ఆర్ వాంటింగ్ టు ఫాలో గాడ్ అండ్ వి ఆర్ వర్షిపింగ్ హిమ్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్.
0: ఎవరి కోసం మనం చేస్తున్నాము? దైవం కోసం చేస్తున్నామా ఈ సాధనలన్నీ? కాదు కాదు, మన కోసమే మనం చేస్తున్నాం.
1: For whose benefit are we doing all this? Are we doing this for the benefit of God? No, we are doing all this for our own benefit.
0: కారణమేమనగా మనము ఎట్టి గుణగణములను భగవంతుని యొక్క గుణగణములను మనం స్మరిస్తుంటామో మనకు అట్టి గుణగణములు కూడాను ప్రాప్తిస్తుంటాయి.
1: The reason for this is the feeling that whatever good qualities and the greatness and the divinity that we think is present in God, such thoughts will also give to some extent those good qualities and good thoughts to us.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: There is a small example for this.
0: మనకు ఒక ఉద్రేకమైనటువంటి విషయాన్ని మనం తలంచుకున్నప్పుడు మనలో ఒక విధమైనటువంటి ఉద్రేకం కూడా వచ్చి ఆ మాటల యందు కాని ఒక వచ్చేసి యందు కాని కొన్ని రకమైనటువంటి ఉద్రేకమైనటువంటి దృశ్యములు కనిపిస్తుంటాయి.
1: When we have a thought in our mind about something which is exciting, then you will find that our words show excitement. Our face also shows some excitement.
0: కొన్ని రకమైనటువంటి శోక సంబంధమైనటువంటి విషయాలే మన భావంలో కలిగినప్పుడు అది మన యొక్క హృదయమే కాకుండా దేహాన్ని కూడాను ఒక శోక రూపంలో మార్చి పెడుతుంది.
1: On the other hand, if there are some thoughts which are sorrowful in our mind, then it's not only our heart, but even our external body will show the appearance of our being in sorrow.
0: అంతవరకు మనం పోనక్కర్లేదు. ఏదైనా ఒక చిన్న నిమ్మకాయి అని ఒకటి అనుకుని ఆ నిమ్మకాయని కోస్తున్నాము అనేటువంటి ఒక థాట్ ఏగిన మనలో వచ్చిందంటే మన నాలుగు లోపల నీరు ఊరుతుంటారు.
1: We do not have to go so far. If we think of a lemon, and if we think that we are cutting that lemon, in anticipation of the taste of that lemon, you will find that there is a saliva, there is a juice on the tongue of your mouth.
0: కేవలం నిమ్మకాయ రసం మన నాలుకు పైన పడలేదు, కానీ ఆ రసాన్ని స్మరించినంత తక్షణమే మన యొక్క నాలుకు పైన నీరు ఊరుతుంటుండాలి.
1: Actually, in fact, the lime juice has not come and touched your tongue. The thought of the lime juice makes your tongue water.
0: మనం భోజనం చేసే సమయంలో ఏదైనా ఒక మాలిన్యాన్ని మనం చింతించుకున్నామంటే ఒక విధమైన డోకుగా బయలుదేరుతుంటాయి.
1: While eating our food, if we think of some dirty matter, then we find that there is some amount of disturbance in our own stomach.
0: అందువలననే భోజనం చేసేటప్పుడు ఏదైనా ఒక మాలిన్యమైనటువంటి విషయాన్ని ఎవరు కూడాను హెచ్చరించకూడదని కూడాను పలకకూడదని కూడాను మన భారతదేశంలో అనేక ప్రాంతముల యందు ఇది వాడుకగా ఉంటుంటారు.
1: It is our traditional practice and custom in our own country that while people are eating their food, no one should go there and remind them or talk to them about some dirty matter.
0: ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని మనం స్మరించినంత తక్షణమే మన హృదయం కూడాను అందుగా మారిపోతుంటుండాలి.
1: What is the significance of all this? The meaning is that when we think of something, when a thought is passing through our mind, then our heart attunes itself to the kind of thought.
0: అంతవరకు మనం పోనక్కర్లేదు. మనం కూర్చున్నాం, అదిగో తేలు తేలు అనేటప్పటికి మనం భయంకరంగా లేస్తున్నాం. తేలు మాట వినేటప్పటికే మనకు ఎక్కడ లేని భయం వస్తుండాలి. ఇవంతా కూడా కేవలం దేనివల్ల? ఒక పదముల చేత ఏర్పడినటువంటి యొక్క మార్పులే, ఈ రియాక్షన్లే, దీని ప్రతిధ్వనులే.
1: We do not have to go so far into those examples. While we are sitting here, if somebody cries out or shouts that there is a scorpion that is seen, then irrespective of whether there is or there is not a scorpion, the very word scorpion will make us all shudder in fear and get up and move away from that point.
0: కనుక ఏ యొక్క దేనిని మనం చింతిస్తామో దాని యొక్క ఆకారాన్ని, దాని యొక్క భావాన్ని మనం పొందిపోతుంటాం.
1: This simply means that particular thing which enters our mind as a thought, we will enter and attune ourselves to that particular thing.
0: అదే విధంగానే భగవంతుని యొక్క గుణగణములను మనం స్మరించుకుంటూ రావటం చేత మనకు కూడాను అట్టి గుణగణములు కూడాను అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంటుంది.
1: So it follows that if we keep on thinking about the divine qualities of God, then there is a chance of ourselves developing those divine qualities in us.
0: దీనిని పురస్కరించుకుని బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, దాని తత్వమును అదే అనుభవించడానికి పూనుకుంటుంది.
1: It is in this context that they have said Brahma vit Brahmaiva bhavati. The knowledge of Brahman will turn you into Brahman himself.
0: కనుక మన మంచి భావములను, మంచి నడతలను, మంచి వాక్కులను, మంచి పరికరములను, మంచి పనులను మనం ఆచరించడానికి పూనుకోవటం చేత మనకు మంచితనమే మనకు లభిస్తుంటుంది.
1: So if we can promote and if we can contract good ideals, good words, good ideas and good thoughts, then the result of that will be that good is being promoted in us.
0: కేవలం భగవంతుని మనం ప్రార్థిస్తున్నామంటే మన పలుకులు భగవంతునికి విని అది ఎక్కడి నుంచినో తాను వచ్చి మనల్ని రక్షిస్తాడు అనేటువంటి భావం కాదు ఇందులో అంతరార్థం.
1: The real inner meaning of this is, if we are praying to God, it does not mean that God is somewhere. God is listening to our prayer. God will travel all the way from that place, come to us and answer our prayers.
0: Loka sambandhamainatuvanti adhikarinu leka dhanavantunnu oka paricharakudu poyi aneka reetuluga prarthisthe aa yokka yajamaniki manasu karagavachunu, aa yokka adhikariki manasu karagavachunu, కాని భగవంతుడు అట్టివాడు కాదు. నీవు హృదయములో స్మరించినా చాలు, తాను నీ మనసుకు కరిగి కదిలి వచ్చి నీకు అనుగ్రహాన్ని అందించడానికి పునుకుంటాడు.
1: ఇన్ ఎ వరల్డ్లీ మ్యాటర్, ఇన్ ఎ వరల్డ్లీ పార్లెన్స్, ఇఫ్ సమ్వన్ గోస్ నియర్ ఎ పర్సన్ ఇన్ పొజిషన్ ఆఫ్ అథారిటీ అండ్ ప్రేస్ హిమ్ ఫర్ సంథింగ్ ఆర్ అదర్, దెన్ హీ మే show some mercy, he may do some good in turn for the person who is praying, but God is not like that, like the person who is in a position of authority. Even if you think of God and pray to him in your heart, then God will show mercy and grace to you in return.
0: Kanuka manamu bhagavantuni prarthinchetvantanta kodanu mana santrupti nimittamai bhagavantuni yokka gunaganamulu manam paadi aneka kirtanaluga manamu భగవంతుని భజిస్తున్నామంటే ఆ గుణగణములు మనలో కూడాను అభివృద్ధిగా అయ్యే నిమిత్తమై మనకు ఇన్ని రకములైనటువంటి సాధన చేస్తున్నాం.
1: ప్రేయర్స్ టు గాడ్, సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, థింకింగ్ ఆఫ్ ది డివైన్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్, ఇఫ్ వీఆర్ డూయింగ్ ఆల్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్వైరింగ్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్ బై దోస్ థాట్స్.
0: విద్యార్థులారా, మీరు నిజంగా అనేక విధములైనటువంటి యొక్క మార్గములు యందు ఆధ్యాత్మిక దీనిని మీరు సాధించడానికి పొనుకుంటున్నారు. ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయాలు మీరు విన్నప్పటికీ, ఎంత రామాయణ భారత భాగవతాల్లో ఉన్నటువంటి విషయాలు విన్నప్పటికీ, ఆచరణ ఎందు మాత్రము లేకుండా ఇవి అన్ని కూడా నిష్ప్రయోజనం అయిపోతుంటాయి.
1: స్టూడెంట్స్, ఇన్ మెనీ వేస్ యు ఆర్ అటెంప్టింగ్ టు అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ట్రూత్స్. యు మే బి రీడింగ్ బుక్స్, యు మే బి రీడింగ్ మెనీ బుక్స్, యు మే బి రీడింగ్ ఉపనిషత్స్, యు మే బి రీడింగ్ రామాయణ భారత, యు మే బి లిసనింగ్ టు సెవరల్ టాక్స్, బట్ సో లాంగ్ యాజ్ వాట్ యు లిసన్ టు అండ్ వాట్ యు అండర్స్టాండ్ ఈజ్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్, దేర్ ఇస్ గోయింగ్ టు బి నో రిజల్ట్ అవుట్ ఆఫ్ వాట్ యు రీడ్ అండ్ లిసన్ టు.
0: పురాణముల్లో ఉన్నటువంటి వంకాయలంతా పులుసుకు పనికి వస్తాయా?
1: All the brinjals that are described in the Puranas, are they going to be of any use to you? If
0: ఎంత ఆకలిగా ఉన్నప్పటికీ పులి పూరి తింటుందా?
1: However hungry a tiger may be, is the tiger going to eat the puri?
0: Kanuka manaku enni rakamulainatundi vaanchalu vachinappudiki nijamainatundi bhaktudu baashya chintalanundi ye maatram kodano tana abhiruchinchadu.
1: There may be any kind of attraction, a real devotee will never think of things which are external to him.
0: కనుక మనకు ఏ విధమైనటువంటి సన్నివేశం వచ్చినప్పటికీ, ఎలాంటి అవాంతరము మనం అడ్డు తగిలినప్పటికీ, మన భక్తి ప్రపత్తులు విసర్జించక ఒక దృఢమైనటువంటి విశ్వాసం చేత మనము దీనిని సాధించడానికి, ఆచరణ రూపమైనటువంటి ప్రబోధన చేయడానికి విద్యార్థుల కంకణం కట్టుకున్నప్పుడే మన భారతదేశానికి నిజముగా మీరు ఆదర్శవంతమైనటువంటి కృష్ణ సైన్యంగా మీరు తయారు కావడానికి అవకాశం ఉంటుంది.
1: Whatever obstacles may come in your way, whatever troubles may come in your way, provided you do not bend to those obstacles and troubles, provided you do not waver and have your faith firmly implanted in your minds, and students in particular make such a determination and do not waver from your objective, then we can build up a Krishna army.
0: Meerandaru kudanu manasu chelinchinatundi manasunu bhramichinatundi drushtini meer abhrutti kavinchukotaniki tagina krushi cheyali.
1: You must all make an attempt to have an unwavering mind and to have a steadfast vision. This is the attempt which you should make.
0: Pattinadeediyo pattane pattiteri pattunigeduga atte undu.
1: Whatever you have got into your hand, whatever you have grasped in your hands, you have grasped it in your hands. Until your objective is achieved, do not let the hold go. Keep on to the hold what you have got in your hand.
0: Koranadeediyo korane koritiri kotte cheluduga povakundu.
1: Whatever you have had desire in your mind, you have expressed your desire. Until that desire and the objective is fulfilled, do not turn back.
0: Adiginadeediyo adagane adigitri adiginadididaka viduvakundu.
1: What you wanted to ask, you have asked. Until what you have asked is given to you, do not give up the question and what you have asked for.
0: Talachinadeediyo talachane talachididaka talapudididaka vidalakundu.
1: Whatever thought you wish to express, you have already expressed your thought. Until that thought is fulfilled, never waver from that thought.
0: Poru padaleka thanaina brovavaliyu vadalu teliyaka meeraina adugavari.
1: Vexed at your determination and at your fixture, it may be that God will yield and God will grant your desire and what you want. Or it may be that you will be tired and you will collapse. Until then, do not change your mind.
0: Antiye kani తిరిగిపోవుట భక్తులు దీక్ష కాదు.
1: దాట్ ఈస్ ది రైట్ పాత్, బట్ టు టర్న్ బ్యాక్ అండ్ గివ్ అప్ వాట్ యువర్ డిటర్మినేషన్ ఈజ్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ డివోటీ.
0: విద్యార్థులారా, ఈనాడు ఇట్టి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మనము మహాభారతమునకు వెనుకకు తిరిగి కొంతవరకు ఆ చరిత్ర యొక్క పవిత్రమైనటువంటి యొక్క మూర్తిని కూడా మనం దర్శించి అతనితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కల్పించుకోవటానికి కొన్ని రకమైనటువంటి ప్రయత్నాన్ని కూడా మీరు చేసి భావి భారతోద్ధారకులుగా మీరు తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: స్టూడెంట్స్, I am hoping that you will turn back a little into the history of the Bharat and look at the ideal life and the ideal example which Krishna had set before us and have that as your objective and will develop yourselves into the future citizens of this country, Bharat. I hope that you will have the strength for that and I am bringing this discourse to a close today.

0: The animals and the beasts are endowed with a minimum degree of intelligence and capabilities, by virtue of which they can secure food for their sustenance. They can experience a few comforts as they experience them. Man also is endowed with this bit of intelligence, and his experiences are the same as that of a beast. In such a case, man is verily a beast. He certainly is not man. Listen, O son of this Mother Earth.
1: హృదయమని క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభిష్టమెల్లన సంగు కామధేను వదియ కృష్ణ అన్నారు.
0: In the field of the heart grows the wish-fulfilling tree. Only you cannot sight it, you cannot see it, because it is shielded from your view by random growth, undesirable, unwanted growth. Remove this shield or cover, and verily you will be face to face with this Kalpataru, the wish-fulfilling tree, in the field of your heart.
1: Aadhunika yugamuloni manavulu yokka aalochanalu aakashamunaku tagulutunnavi.
0: In these modern times, man's aspirations and desires are seemingly rising up towards the skies.
1: Manavunaku aalochana cheseetunte manasu maatrame kaadu ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should understand the truth that man is endowed not merely with the mind to carry out his thought processes, but he is also endowed with the intelligence necessary to translate these thoughts into actions.
1: ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసం, అహింస అనేటువంటి సద్గుణములు.
0: ఇన్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్ హార్ట్ కెన్ బి ఫౌండ్ సచ్ వర్చ్యూస్ యాజ్ మర్సీ, కైండ్నెస్, కంపాషన్, సింపతి, పాయటీ అండ్ ద లైక్.
1: క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి.
0: In addition to these, you could also find these qualities like anger, hatred, jealousy, excessive desires and the like.
1: Aithe edi manchidi edi cheddadi aneetuvanti vishayanni vicharana dwara gurtimpa chesetuvanti buddhi kudanu okati unnadi manavulaku.
0: But man also has the faculty of his intellect, wherein he can distinguish between the good and the bad.
1: కేవలము బుద్ధి ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: Merely having this buddhi or intellect does not suffice.
1: విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్లేషించడానికి ప్రయత్నించాలి.
0: Through the process of a discrimination, he should understand what is the right thing proper, and he must have the conviction of it.
1: విశ్లేషించినంత మాత్రమున చాలదు. ఆ విశ్లేషించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి.
0: By merely having the conviction of a good thing is not enough. He must try and put that into practice.
1: ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Recognize the truth that one's existence is purely the coming together of these three parameters: one's thoughts, one's discrimination and one's ability to put them into practice.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ద్వారా పవిత్రమైనటువంటి జ్ఞాన జ్యోతి కూడాను వెలుగుతుంది హృదయము నుండి.
0: When these three are there in their own measure, then this Jnana Jyoti, the light of Jnana, will be shining forth in the heart.
1: లైట్ ఉండినంత మాత్రమున, జ్యోతి ఉండినంత మాత్రమున, వెలుగు ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: ద లైట్ విల్ బి దేర్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్ అరౌండ్ ఇట్ దట్ ఇట్సెల్ఫ్ అగైన్ ఇస్ నాట్ ఎనఫ్.
1: ఆ వెలుగును ఆధారము చేసుకుని మనం ముందుకు నడచాలి.
0: వి మస్ట్ టేక్ దిస్ సపోర్ట్ ఆర్ ఎన్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ టు మూవ్ ఫార్వర్డ్.
1: ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండినా మనము కేవలము గుడ్డివారం అనే చెప్పవచ్చు.
0: వి మైట్ హ్యావ్ ద లైట్ విత్ ఇన్ అస్ బట్ వీ డోంట్ ఎక్స్పీరియన్స్ ఇట్ డోంట్ యూజ్ ఇట్ వీఆర్ యాజ్ గుడ్ యాజ్ బ్లైండ్.
1: ఒకానొక సమయంలో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రము నేను అనుగ్రహిస్తానన్నాడు.
0: ఇట్ సో హ్యాపెన్ దట్ వన్స్ కృష్ణ అడ్రెస్డ్ సూరదాస్, సూరదాస్ Do you like to see the world around you? If you do have the desire, do tell me. I shall give you this faculty of sight.
1: దానికి పరమ భక్తుడైనటువంటి సూరదాసు జవాబు చెప్తున్నాడు.

0: They know for sure that they have to seek Paramatma. Nevertheless, they have allowed themselves to be engulfed in this samsara.
1: నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు.
0: దే హ్యావ్ యూ ఇన్ దేర్ హార్ట్స్ బట్ డిస్కార్డింగ్ దిస్ నోషన్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ దాట్ విచ్ ఈస్ ట్రాన్సియంట్ దాట్ విచ్ ఈస్ టెంపరీ దాట్ విచ్ ఈస్ ఫ్లీటింగ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్.
1: కేవలము చేతల వలే చెవులు ఉండి కూడాను నీ మృదు మధురమైనటువంటి యొక్క వేణుగానమును వినలేకపోతున్నారు.
0: They do have ears as big as fish, but they can't listen to the melodious notes that you emanate.
1: ప్రతికాయలంతా కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు.
0: They have eyes as big as cotton seeds, but still they are not able to see you.
1: కనుక అట్టి కన్నులు అట్టి కర్ణములు అట్టి హృదయములు నాకు అక్కరలేదు.
0: So I do not want such faculties, such heart, and such means of cognizing things.
1: నిన్ను చూచే నేత్రములు నీ గానము వినేటువంటి యొక్క శ్రోత్రములు నిన్ను ప్రతిష్ఠ చేసుకోగలసినటువంటి యొక్క హృదయాన్ని నాకు అందించమన్నాడు.
0: Rather, I would like to have the eyes that can see you. I would like to have the ears that can listen to you. I would like to have the heart where you can be installed. Give me these.
1: కనుక నీ సర్వ మతములు వారు కూడాను హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు.
0: That is why all faiths have determined that heart is the altar for the Lord.
1: హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు.
0: According to the Hindus, one's heart is the temple of God.
1: పవిత్రమైనటువంటి ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి.
0: The Upanishads determine man's heart as a cave.
1: ఎట్టి గుహ భగవంతుని నివాసమైనటువంటి గుహమును అని చెప్పారు.
0: What type of cave is this? That where the Lord resides.
1: Bible, మానవుని యొక్క హృదయము పవిత్రముగా ఉండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది.
0: The Bible determines that one with a pure heart can see the Lord.
1: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్యలో ఉండినటువంటి ఒక స్థానమే మానవుని యొక్క హృదయము అనింది.
0: The Mohammedans have determined that in between the two fingers of the Lord, that which exists is verily man's heart.
1: సిక్కుల గురు అయినటువంటి గురు నానక్ పవిత్ర హృదయము కలిగినటువంటి వాడే హిందూ అని నిర్ణయం చేశాడు.
0: And the leader of the Sikhs said that one who has a true pure heart is verily a true Hindu.
1: ఈ విధంగా ఆయా మతములు ఆయా యొక్క భావమును పురస్కరించుకొని హృదయము భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి.
0: So in this way each faith determines that one's heart is the place where the Lord resides.
1: కానీ అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు.
0: బట్ దిస్ వెరీ సేమ్ హార్ట్ విచ్ ఫైండ్ సచ్ ఎ వెరీ డిస్క్రిప్షన్ ఇన్ ద ఫెయిత్స్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ అనదర్ వే బై సాధుస్.
1: తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.
0: ది లెర్నెడ్ వన్స్ హ్యావ్ డిటర్మిన్డ్ ద హార్ట్ ఇన్ యెట్ అనదర్ వే.

0: ఓంకారమునే ఒక తొట్లగా భావించి తత్వమసేనిటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయులంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు.
1: దే హావ్ డిటర్మిన్డ్ దట్ ది ఓంకార్ ఈజ్ ద క్రేడిల్. ఇన్ ద క్రేడిల్ ఈజ్ ద బెడ్ ద సాఫ్ట్ మ్యాట్రెస్ ఆఫ్ తత్వమసి. And residing or reclining majestically on this is this Chaitanya Swarupa, the Lord himself. And surrounding this cradle are the great men, great people of all the seven worlds singing a lullaby to the Lord, making him sleep.
0: Kanuka manavuni yokka hrudayamu daiva mandiramu aneetvanti satyanni sadhakulu gaadhanga viswasinchali.
1: So the sadhaks should have this conviction that the heart is verily the place, it's verily the temple of God.
0: Inka mahaneeru ee yokka hrudayanni oka kamalamuga viswasistu vacharu.
1: And yet another category of evolved souls determine the heart as a lotus.
0: Buradalo putti maninyapu neelalo undinappatikini ee kamalamu parishuddhamuga untundadi.
1: This lotus has its origin in dirt and all that is impure in the form of the water around it. Yet the lotus remains pure.
0: ఇది కేవలం ఊర్ధ దశకు తన యొక్క ముఖమును వికసింప చేసుకొని ఓ భగవంతుడా నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను నా కమలంలో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం.
1: This lotus also has this feature that all the petals unfold themselves, seemingly turn towards the sun, turn towards God, imploring the Lord to come and stay and reside within itself.
0: బురదలో పుట్టినప్పటికీ బురదను ఏమాత్రము తాను చేర్చుకోదు.
1: It is born of dirt, but dirt has no place in the lotus.
0: మానిన్యపు జలములో ఉండినప్పటికీ ఈ జలమును కూడాను ఏమాత్రము తాను ప్రవేశింప చేసుకోదు.
1: The lotus resides in impure water, but there is no place for the impure water in the lotus.
0: ఈ కమలము మానవునకు బోధించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధన ఇదే.
1: This is the fundamental lesson being given by the lotus to mankind.
0: ఈ కల్మషమైనటువంటి ప్రపంచమునందు నీ ఉండినప్పటికీ దురాచారములు దుస్సంగమనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయముగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వాట్ ఈస్ దిస్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్? You are very much born and you are a part and parcel of this dirty, undesirable world. And all the processes going on around you are nothing but impure and shadowy. Yet, O man, keep your heart pure. Keep the heart so pure that the Lord could come and reside in it.
0: Lokamulo goppa vidyavantunu chuchinappudu prati manavudu kudanu gauravistadu.
1: In this world, when you try to see, when you see an educated person, you tend to show him respect.
0: Aite daya shantamu sahanamu ilanti pavitramainatvanti gunamulu kaliginatvanti vyaktulanu chuchinappudu varini oka vidhamuga premistamu.
1: As also, when we come across people who have this element of compassion, peace, forbearance, we try to love them.
0: ఇతనిని మనము ఆప్తునిగా మనము గౌరవిస్తాము.
1: We regard them as one of our own.
0: కారణమేమిటి?
1: What is the reason for this?
0: విద్యావంతుడు కేవలము ఆలోచనా శక్తిని మాత్రమే తాను అనుభవించగలడు కాని ఆచరణ యందు మాత్రం ఉండదు.
1: The educated one is merely given to a high degree of intellectual ability. Nothing beyond. He can't experience anything.
0: అయితే ఈ దయ సహన శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము.
1: But when we come across a man of compassion or peace or forbearance, you know that he is experiencing the very same qualities, so you tend to love him.
0: కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది.
1: So thoughts or thought processes without practice following it are useless.
0: ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది.
1: So the practice wherein it has these thought processes that is worthy of our respect.
0: క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి.
1: And these thoughts that cannot be translated into action are useless.
0: కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి.
1: So what is important here is putting into practice what we have learned.
0: మానవుడు మంచివాడా లేక చెడ్డవాడా అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఎట్టి వారికి సాధ్యం కాదు.
1: Is man good? Is a particular person good or bad? You cannot go into this question.
0: మానవుని యొక్క నడతను మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాము.
1: యూ కెనాట్ గెట్ ఇన్ టు ద హార్ట్ ప్రాపర్ టు నో దిస్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఓన్లీ వెన్ యూ సీ హిమ్ హిస్ యాక్షన్స్ హిస్ బిహేవియర్ యూ విల్ డిటర్మిన్ వెదర్ హిస్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: కనుక మానవునకు ఆచరణ అది ప్రధానమైనటువంటిది.
1: సో ఫర్ ఎ పర్టికులర్ బీయింగ్ యాక్షన్ ఆర్ ప్రాక్టీస్ ఇస్ నెసెసరీ.
0: లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి విజ్ఞానవంతుడు.
1: There was one Lord Acton who was a great scholar and a Vedantin.
0: అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానమును చెందినటువంటి వాడు.
1: He was a man of a high degree of accomplishment in his intellectual capabilities.
0: కాని అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణయందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
1: But such a person as this would hesitate in putting into practice what he has known.
0: ఆచరణలేనిటువంటి అతని తెలివితేటలు అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది.
1: So because the practice part was not there, his being clever, his being intelligent were being wasted away.
0: అతనికి 60 సంవత్సరములు నిండుటకు పూర్వము ఒక గొప్ప విందును చేశాడు.
1: Now just on the eve of his completing 60 years he had a banquet.
0: Induku aneka mandi vidyavantulu ee correspondence aneka mandi papers vallanta kudanu andulo praveshincharu.
1: And to this he invited all these correspondents and all the people of learning of the day.
0: Ikkada goppa vindu chesadu.
1: He had this dinner in their honor.
0: Rendavo dinamu ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి రాస్తూ వచ్చారు.
1: ద నెక్స్ట్ డే ద పేపర్స్ వర్ డిస్క్రైబింగ్ దిస్ మ్యాన్ దస్.
0: లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
1: లార్డ్ యాక్టన్ ట్రూలీ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్.
0: గొప్ప విద్యావంతుడు.
1: ఏ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్.
0: కానీ అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి మానవులకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు.
1: But in terms of what he has done, what he has achieved, he has not done anything to be of benefit to his fellow beings.
0: Inta vidya undi kudanu desamunaku e matram kudanu taanu upakari kaalekapoyadu ani andaru visheshincharu.
1: They further said that in spite of being so highly educated he has not done anything positive for his country.
0: Granthamulanni kudanu kevalamu chadive nimittamai aavirbhavinchinatuntivi kaadu.
1: Now all these books are not there merely to be accumulated.
0: Bible, Quran, Vedamu, Upanishattu, Grandhasa, ilanti grandhamulanni kudanu ee naadu manamu kevalamu chadavatam tona danni pooja peetham paina unchatam tone deenini manamu poorthi gadputunnamu deeni aacharanalo pettadaniki e maatram kudanu manam mundenja veyatam ledu.
1: All these sacred texts and scriptures like the Bible, the Quran, the Granth Sahib and various other scriptures are not there just for the sake of being worshipped in the puja room. We must read them out.
0: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడా మనం మర్చిపోతున్నాం.
1: We are also forgetful of the fact, what for have these scriptures come into being in the first place?
0: చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు.
1: By merely reading them we cannot really say we have transformed.
0: చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి.
1: What we have read should be translated into action.
0: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
1: Now this scholarship that you have without this element of practice are like the food which give you indigestion.
0: ఒక పదార్థం మనం జీర్ణించుకునవలనన్నా ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తబరిచి తదుపరి మనము ఈ ఉదరానికి అంపించాలి.
1: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do the job. Then in that condition, it should be handed over to the stomach.
0: ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతి యందు పెట్టుకొని ఒక దేవత కనిపించింది సాల్మన్ కు.
1: Now, talking about the Bible, Solomon once had this vision that an angel was holding this book of Revelation.
0: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
1: Solomon opened his eyes and said, Mother, what is that book that you are holding?
0: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మన్ చేతికి ఇచ్చింది.
1: This book is very sacred. Partake of it, eat it. She handed the book to Solomon.
0: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మన్ ప్రశ్నించాడు.
1: Then Solomon asked the question, what use if I do that?
0: కడుపులో చేదు, నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
1: Then he was answered that in your stomach there'll be bitterness, in your mouth there'll be sweetness.
0: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
1: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents properly.
0: అనగా పుస్తకమును భుజించటం కాదు, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి, అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి.
1: వాట్ ఇట్ మీన్స్ ఇస్ మియర్లీ టేకింగ్ ద ఫుడ్ ఇన్ ఎ మెకానికల్ వే విత్ ద టీత్ డూయింగ్ యువర్ జాబ్ అండ్ దెన్ హ్యాండింగ్ ఇట్ టు స్టమక్ ఇస్ నాట్ ఎనఫ్. Even as you try to go over the contents, try to understand the significance, and you should come to the state where you have understood it so thoroughly that you can put them into practice.
0: కనుక ప్రతి మతమునందుండినటువంటి యొక్క గ్రంథములు కూడాను కర్మ సిద్ధాంతముని అధికంగా బోధిస్తూ వచ్చాయి.
1: So all the sacred scriptures of the world uphold this doctrine of karma.
0: ఆచరణనే ప్రధానమైనటువంటి ఒక దృష్టికి తెప్పించాయి.
1: They bring everything to this fulfillment of doing something positive.
0: ప్రపంచమంతయు కూడాను కర్మల చేత బంధింపబడినటువంటిది.
1: The entire world is bound to this law of action.
0: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు.
1: It is not possible for us in such times to be free from this idea of action.
0: దీని వలన మానవునికి ప్రయోజనము లేదు.
1: And merely reading up things, there is no use just by that.
0: భగవద్గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానముగా బోధిస్తూ వచ్చింది.
1: Even in the Bhagavad Gita, this law of action or karma
0: వర్తయ్యేవచకర్మణి. నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు, అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
1: This lesson with regard to the karma was given by the Lord thus, I for my own sake have nothing to do, I don't really have to do anything in this world as such, but then if I myself do not undertake this action proper which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise, then everything would come to a standstill.
0: లోపల ఆవిర్భవించేటువంటి ఆలోచనలను ఆచరణ రూపంలో మనం ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడాను మారిపోవచ్చు.
1: The thoughts that come to you from within, unless they find an expression in your actions proper, they might cause you harm.
0: ఆకలి అవుతున్నది.
1: Now you are hungry.
0: ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
1: Because you are hungry, your thoughts now go towards
0: ఈ ఆలోచనకు తగినటువంటి అన్నమును సేకరించేటువంటి మార్గముని అవలంబించకుండా ఉండినా తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు.
1: Thoughts go to food. Now if you don't do the necessary thing to get that food, you'll become ill and sick.
0: దప్పిగా ఉన్నది.
1: Like you're thirsty.
0: దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు.
1: You want to quench your thirst by drinking water.
0: నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
1: If you don't make your effort for securing water, you will become weak and collapse.
0: అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండినా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ఇన్ దిస్ వే వాట్ యు విష్ టు సీక్ యు మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్, అదర్వైజ్ యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
0: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
1: వాంట్, I want, want. This is love, love that you want.
0: Aithe ee prema etti prema.
1: Now what type of love is this?
0: Padarthamunaku gurinchinatvanti yokka aalochana, padarthamunaku sambandhinchinatvanti yokka aalochana, idi prema kindiki raadu.
1: You are wanting to get a certain material thing and making the effort to get that material thing does not mean this prema.
0: Deenini apeksha ani cheppavachchu.
1: This could be called apeksha.
0: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందు కాని, పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందు కాని, తన యొక్క మనస్సును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవాలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరుచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
1: వన్స్ యువర్ రిక్వైర్మెంట్స్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ థింగ్స్ పర్టైనింగ్ టు గాడ్ అండ్ ది అదర్ వరల్డ్లీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, God assumes the central form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
0: Prema manasunaku sambandhinchinatundi kaadu.
1: This love cannot be equated with the mind.
0: Idi hrudayaniki sambandhinchinatundi.
1: This has a place, a parallel in the heart.
0: Kanukane hrudayamu chetane daivatvanni pondadaniki prayatninchali.
1: So through the medium of the heart, secure God.
0: దీనికి అనేక విధములైనటువంటి ఆదర్శములు, అనేక విధములైనటువంటి ఉపమానములు కూడా ఉంటున్నవి.
1: ఇన్ ఆర్డర్ టు ఇలస్ట్రేట్ దిస్ దేర్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
0: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు?
1: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
0: లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
1: They did not care at all for the worldly aspect of their existence.
0: Kevalam paramarthika sambandhamainatundi vyavaharam nande varu prayanam chestu vacharu.
1: All the while their journey was towards the other worldly aspect of their existence.
0: Kani vyavaharika drishtito chuchinatundi oka vyaktulu ee gopikala yokka bhakti prapattulanu kevalam pedamargamuga undinattuga bhavistu vacharu.
1: But those who have their thoughts on the worldly aspect would not be able to recognize that chief merit of the gopis devotion.
0: Adhe vidhamugane ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వం కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రెటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
0: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండినా ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
1: నౌ ఇఫ్ యు వాంట్ టు టేక్ ఎ లుక్ ఫ్రమ్ యువర్ యాంగిల్, కుడ్ ప్రహ్లాద హావ్ ఓవర్కమ్ ఆల్ ది డిఫికల్టీస్ దట్ హి వాస్ సబ్జెక్టెడ్ టు?
0: ఎటువంటి బాధలు?
1: వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ హి హాడ్ టు అండర్గో?
0: మానవులు భరించలేనటువంటి బాధలను కూడా తాను భరిస్తూ వచ్చాడు లేత ప్రాయమునంది.
1: హి బ్రేవ్డ్ అప్ టు డిఫికల్టీస్ విచ్ నో ఆర్డినరీ పర్సన్ కెన్ పాసిబ్లీ డూ అండ్ దిస్ ఎట్ ఎ యంగ్ ఏజ్.
0: తన్ను నిజాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికిన్ పన్నగసాయి ఓ ధనుజ భంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తీరు భయకంప సమేతుడు కాడు.
1: When the demons were mercilessly poking him and piercing him with sharp instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, O Lord, do come to my rescue. He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
0: Itani prema, itani bhakti prapattulu, praaptuta sambandhamainatuntivige ayi undina, ee baadalaku kannu neeru kavali kada?
1: Now,
0: baaludu kabatti bhayakampa sametudu kavali kada?
1: Now, if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. Did this happen?
0: Kaadu, kaadu. తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్ఠ అయి ఉంటున్నాడు.
1: No, because in his love there was Narayana installed.
0: నాలుకయందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి.
1: అండ్ దేర్ వాజ్ ఎ నేమ్ ఆఫ్ ద లార్డ్ డాన్సింగ్ ఆన్ హిస్ లిప్స్.
0: నఖశిఖ పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వము లీనమై ఉంటుండాలి.
1: అండ్ దేర్ వాజ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ వెరీ మచ్ a part and parcel of his own being and
0: existence. కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకు ఏమాత్రం కూడా కనిపించలేదు.
1: దట్ ఈస్ వై హీ డిడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ grief on the part of these
0: తాదాత్మ భావములో మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మ భావం ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: Now here is Prahlada who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
0: కనుక తాదాత్మ భావంలో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
1: హీ వాజ్ ఫర్మ్లీ ఇమర్స్డ్ ఫర్మ్లీ ఇంటాక్సికేటెడ్ విత్ థాట్ సెంటర్డ్ ఆన్ గాడ్. సో ఆల్ ద వైల్ హీ వాజ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వితౌట్ గివింగ్ ఎ రూమ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ వర్ల్డ్లీ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్.
0: ప్రేమ యందు పుట్టినటువంటి ఒక తత్వం.
1: This is the nature of a true love, born of a true love.
0: ee purna prema hrudayam aneetundi kamalam nundi aavirbhavinchinatundi.
1: This pure and total love is born from the heart of the lotus.
0: kaluka samanyamaintundi premaku భగవత్ ప్రేమకు ఏ మాత్రం కూడా పోలిక పెట్టరాదు.
1: సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ కంపారిజన్ మేడ్ బిట్వీన్ ద వరల్డ్లీ లవ్ అండ్ లవ్ సెంటర్డ్ ఆన్ గాడ్.
0: ఇంకా గోపికలు చూస్తాము అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్నా మరి భర్తలు కత్తులు నూరుచున్నా నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
1: దేర్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది గోపికర్స్ ద మదర్స్ ఇన్ లా were cruel to the extreme, wanting to goad them and wanting to trouble them. The husbands, for their part, were sharpening their knives so as to inflict grievous wounds on them. But these gopikas were steady, unruffled, calm and full of poise because in their hearts was the Lord, as you have an image imprinted on a paper.
0: Veeru
1: on God.
0: Inka gopikalu chustamu anukunnappudu attalu mottukonna mari bhartalu kattulu nooruchunna నోరెత్తరు కోపగించరు.

0: ప్రేమకి సంబంధించిన వారై ఉండినా ఈ విధమైనటువంటి యొక్క బాధలను వారు సహించగలిగేటువంటి వారా?
1: Now, if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
0: దూషణ పోషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా?
1: Could they have transcended this criticism and ridicule that was being heaped on them?
0: స్త్రీలు విద్యాహీనులు.
1: Now, these people are ordinary women folk, devoid of any education.
0: ఇలాంటి పరమోత్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమతత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు.
1: నారద ఆల్సో వాస్ గివెన్ టు డిస్క్రైబ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ దీస్ గోపికర్స్ యాజ్ వన్ ఆఫ్ బీయింగ్ ప్యూర్ వేర్ ఓన్లీ ద లార్డ్ రెసైడ్స్.
0: కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరైనటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది.
1: సో ద వర్డ్స్ దట్ వి అటర్ త్రూ ద మీడియం ఆఫ్ ద థాట్స్ ఇఫ్ ద హార్ట్ వర్ టు ఫాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టీస్ దెన్ దేర్ ఇస్ ఎ మీనింగ్ఫుల్ కాంబినేషన్.
0: ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానమును చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
1: There was a person who was doing this aradhana, worshipping the Lord, to his family deity. And he was doing these in a very religious way.
0: Oka raitu tana polamunu chakkaga dunni, dukku chesi, eru vesi, neeru katti, chakkani pantanu pandinchukuntadu.
1: A farmer likewise cultivates and irrigates the plot of land that he has, and the crop also is in tune with his efforts.
0: Kani bhaktudu tana hrudaya kshetraniki karshakudu.
1: Now, a true bhakta, he is the cultivator of his heart.
0: Tana hrudayam aneetundi bhoomini prema tattvam aneetundi jalamunu katti sadhana aneetundi kalupulu vesi naamamu ane beejamunu naati deenini krama shikshana aneetundi kanchane gattukoni kaapaadukonataku prayatninchali.
1: What should this true bhakta do? His heart is like the field. He must pour the water of love and he must build the bunds in terms of his sadhana, sow the seed of the name and build the fence of discipline.
0: Appude ee sadhakunaku aanandam.
1: Only then will the sadhaka get ananda.
0: Itti aanandamu daivattamunaku sambandhinchinatundi de kaani prakrutamainatundi yokka vishayamunaku sambandhinchinatundi kaadu.
1: This ananda that he will get thus is something which is beyond description. It is pertaining to God, not the ordinary ananda.
0: Kaani ఈ కలియుగ ప్రభావము చేత కేవలం గ్రంథములు పఠిస్తున్నాము, సాధనలు చేస్తున్నాము, హృదయ పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
1: బట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ కలి టైమ్స్ వీ డూ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ అటైనింగ్ స్కాలర్షిప్, రీడ్ అప్ స్క్రిప్చర్స్, బట్ ద సాధన
0: హృదయ పరివర్తనే ప్రధానమైనటువంటిది.
1: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ ఈస్ నాట్ ఫోర్త్ కమింగ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: హృదయ పరివర్తన జరగక హృదయ పరిశుద్ధం కాక హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం.
1: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting things that we see. మన
0: యొక్క ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి.
1: Every person should make an effort to translate his thoughts into action.
0: మానవుడు ఒక్క పద్యమును వ్రాసినాడంటే ఆ పద్యము యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి.
1: ఇఫ్ ఎ పర్సన్ రైట్స్ ఎ పర్టికులర్ స్టాంజా, ఎ స్టాంజా ఆఫ్ వర్స్ పోయట్రీ, దట్ షుడ్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటు ప్రాక్టీస్.
0: ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి.
1: ఇఫ్ ఎ సాధక ఇస్ సింగింగ్ ఎ సాంగ్, హీ షుడ్ బి ఫర్మ్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద సాంగ్, బికమ్ వన్ విత్ ద కంటెంట్ అండ్ స్పిరిట్ ఆఫ్ ద సాంగ్.
0: శక్తిని తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిది హృదయం.
1: It is the heart which plays this role of making you fully immersed in the song.
0: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు.
1: God resides in the heart. He is one with your heart.
0: బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కాని క్రియలకు కాని తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు.
1: He cannot become yours through this worldly medium of your actions and thoughts.
0: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, దనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
1: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్, లగ్జరీ కన్వీనియన్సెస్, వెల్త్, హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.

0: ఈ కన్నీటి కాలువల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
1: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
0: కానీ భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడు ఆ మానవుడు.
1: బట్ ఈస్ ద వెరీ సేమ్ మ్యాన్ షెడ్డింగ్ జస్ట్ వన్ టియర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ లవ్, టు సెక్యూర్ హిస్ గ్రేస్ ఆర్ టు సెక్యూర్ హిస్ బెనిడిక్షన్.
0: పురందర్ దాస్ చెప్పాడు,

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see, Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize, Swami?"
1: Kanuka manamu ee kannulu pettukoni jagattunanta chustunnamu enta kalamu chustunnamu puttinappati nunchi gitti enta varaku chustunnamu choocheyadaniki inka trupti teeraledu emi chustavu munduku enta sepu choochinappatiki choochina danne choodali.
0: These eyes are being used to see the world around us. How long have you been doing it? Right from the moment of your birth. And you are seeing the same things again and again, again and again.
1: Kani chudanatvanti danini chudali aneetvanti aasha ee manavuni endukodanu abhivruddhi kaaledu.
0: But no person seems to have this thought of increasing this yearning to see that which he has not seen so far.
1: Kadigina mokhanne kadugutunnamu, tinna pottake tintunnamu.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: Kani manaku kanipinchinatvanti yokka bhagavantuni gaanchetvanti yokka abhilasha manalo inka abhruddhi kaaledu.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen sight thus far.
1: Aanade mana yokka jeevitamunaku sariyainatvanti artham.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: Ye daanini choodalo దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ హ్యాస్ టు బి సీన్, వెన్ యూ సీ ఇట్ దెన్
1: యూ దానిని పొందాలో దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ షుడ్ సెక్యూర్ వన్స్ యూ హావ్ సెక్యూర్డ్ దెన్ యూ హ్యావ్ పీస్.
1: ఏ దానిని మనము అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ యూ హ్యావ్ శాంతి ఆఫ్ పీస్.
1: కనుకని మనము పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకనే మనం ఎన్ని ఉండినప్పటికి మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
0: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దాట్ విచ్ హ్యాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దాట్ విచ్ హ్యాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దాట్ విచ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హ్యావ్, వీ స్టిల్ డోంట్ హ్యావ్.
1: దీనిని పురస్కరించుకునే ఉపనిషత్తులు అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతం గమయ అని. నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
0: దట్స్ వై ఇన్ ట్యూన్ విత్ దిస్ ఉపనిషత్స్ హావ్ సెడ్ అసతోమా సద్గమయ, ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ అంట్రుత్ గో ఆన్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇదంతా కేవలం స్వప్న దృశ్యం వంటిది.
0: ఆల్ దిస్ ఇస్ ఎ డ్రీమ్ వరల్డ్.
1: ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని.
0: So also tamasoma jyotirgamaya, from this darkness of ignorance lead me on to the effulgence of enlightenment.
1: Sambandhamainatunti yokka vishayamulanni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
0: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
1: Manu yokka telivitetalanni kudanu kevalamu ajnanamunaku sambandhinchinatuntivi.
0: All that we say of our being clever and intelligent are pertaining to this worldly ajnana.
1: Idi prakrutamainatunti yokka charyalu.
0: These are all rooted through the world.
1: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు కమ్మి ఉంటుండాలి.
0: మొమెంటరీలీ ఆల్ దిస్ మే అపియర్ టు బి లైట్ బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్.
1: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటాది, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ దేర్ ఈస్ మొమెంటరీ రేడియన్స్ అండ్ స్ప్లెండర్ బట్ సైడ్ బై సైడ్ యూ హ్యావ్ డార్క్నెస్ ఆల్ ఓవర్.
1: ఈ జగత్తంతా కూడాను అంధకార బంధురమైనటువంటి యొక్క ఈ అజ్ఞానం అనే దీన్ని భావించి ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలోకి వణిపోమని దీని యొక్క అంతరార్థం.
0: సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ దిస్ వరల్డ్ ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఈస్ డార్క్నెస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లీడ్ మీ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫల్జెంట్ వేర్ గాడ్ ఈస్.
1: మృత్యోర్మా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
0: అండ్ దెన్ మృత్యోర్మా అమృతంగమయ, one day or the other this body has to decay and collapse.
1: ఇది కృషించేటువంటిది.
0: This tends to decay and diminish.
1: ఇది కేవలం కట్టకడపటికి మట్టిగా మారేటువంటిది.
0: One day it becomes one with mud or clay.
1: ఈ మరణము దేహమునకే కాని ఆత్మనకు లేదు. దేహము పంచభౌతికము.
0: So this body is a conglomeration of the five elements.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: One day or the other the body has to collapse.
1: దేహి నిరామయుండు.
0: But the one who resides is forever.
1: కణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: Actually, the one who recites has no death, no birth. He has no beginning, no end.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Actually speaking, that this permanent lasting entity is the Lord.
1: ఆ దేహమునందు ఉండినటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని ఒక పేరు.
0: Such a lasting one resides in the body, so he is called Dehi.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు.
0: బికాస్ హీ రిసైడ్స్ ఇన్ ద హార్ట్ హీస్ కాల్డ్ దేహి. హీ రిసైడ్స్ ఇన్ ద బాడీ హీస్ కాల్డ్ శరీరి.
1: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు.
0: హీ ఇస్ ద పరమాత్మ హిమ్సెల్ఫ్. హీ ఇస్ ఇన్ ద బాడీ యాజ్ ద ఆత్మ.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం.
0: Now what is it that we are gaining in this spiritual domain?
1: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము.
0: Our idea of spiritual activities are this japa, dhyana, worshipping, doing puja.
1: ఇది కాదు ఆధ్యాత్మికానికి సరైనటువంటి అర్థము.
0: These don't really give the full meaning of spiritual life.
1: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మిక.
0: All those actions and activities wherein you tend to come face to face with the realization that this Atma has taken a particular form, that understanding of yours connotes your living spiritual life. This formless Atma takes on a form.
1: ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని.
0: And this adhyatmika consists in your worshipping this formless one which has come in a formful form.
1: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది.
0: This body is rooted through this world.
1: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది.
0: But ఆత్మ transcends these limitations. He's a
1: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూప తత్వమే ఈ యొక్క దైవత్వము.
0: And God is a meeting point between that which is worldly, that which lies below.
1: ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము.
0: Once you understand this salient truth, even as you're leading your worldly life, you will be always having your sight centered on the world beyond.
1: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము.
0: This is the hallmark of a true spiritual life. Without one, you can't have the other.
1: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్, మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విథిన్ యూ నౌ.
1: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి.
0: సో వీ షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి.
0: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్ అవర్
1: జర్నీ. ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయంలో చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనం జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు.
0: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఇన్స్ట్రుమెంట్, నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ. దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ లైఫ్.
1: మన తెలివితేటలంతా కూడాను భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తము ఉపయోగ పెట్టరాదు.
0: Our intellectual capabilities are not for the sake of merely a worldly upbringing.
1: కనుకనే సకల మృగమునందు సామాన్య తెలివుండు.
0: That's why it's been said in all the beasts and animals.
1: ఈ తెలివిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
0: You have this
1: భోగములను పొందుచుండు.
0: You have this ordinary degree of intelligence. What are these beasts doing with it? To get
1: food
0: and minimum
1: comforts.
0: They too have to have sleep, they too have to have food, they have hunger
1: and satiation.
0: Man also is doing the same.
1: ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమి?
0: Then what then is the difference between the animals and man?
1: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
0: It is in this context what
1: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యమే.
0: బాలరాజ్ సెడ్ దట్ దిస్ ఐడియా ఆఫ్ స్లీప్ హంగర్ ఫుడ్
1: జ్ఞానేన శూన్యః పశువి సమానః అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది. ఇది నిజమైనటువంటి జ్ఞానతత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి.
0: ఆర్ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్ బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ట్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన. This higher knowledge, this alone can lead him on further in this journey of his.
1: Vartamanam matrame telusunu kani pasivuku bhavishyattu ye matramo teliyadu.
0: The animals or beasts can know the present, they can't know the future.
1: Kani manavuni yokka drishti yandu jeevitam nandu vartamanamunu pradhanamainatuvanti lakshyamlo pettukovali.
0: As against this, man should have the present very much as an important.
1: ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
0: How do we do this?
1: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
0: What he must know is the present is the seed for the future.
1: ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
0: Rather, the present is what you have accrued from the past, and what you are going to do now determines the future.
1: గడిచిపోయిన దాని బీజము వర్తమానము.
0: What has transpired, the present is the result of that.
1: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
0: This is the seed, and this seed in turn determines the fruit of a future.
1: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం.
0: సో వన్స్ యూ టేక్ కేర్ ఆఫ్ ద ప్రెసెంట్, యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆల్సో.
1: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం.
0: సో ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే, ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ, సహన, సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనము అందరికీ బోధించవచ్చు.
0: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
1: Tattvamasi, prajnana brahma, ayamatma brahma, aham brahmasmi ani mahavakyamulu chakkaga vidadisi vipulanga itarulaku bodhinchavachunu.
0: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, tattvamasi, aham brahma, and try to expound the logic behind them to others.
1: Kani darini manamu aacharinchadaniki emaina సిద్ధంగా ఉంటున్నామా?
0: వైల్ దిస్ ఇస్ ద కేస్, ఆర్ వి ప్రిపేర్డ్ అవర్సెల్వ్స్ టు పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్?
1: దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
0: నౌ ద వేదాస్ హావ్ హ్యాడ్ సంథింగ్ టు కామెంట్ ఆన్ దిస్. టు పుట్ ఇట్ ఇన్ సింపుల్ తెలుగు, ఇట్ హెస్ బీన్ సెడ్, ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు టాక్ అబౌట్ ఎ క్రోర్ ఆఫ్ థింగ్స్, but difficult to do just one into practice.
1: Chepputa sulabhambu cheyuta kashtam.
0: To say is easy, to do is difficult.
1: Dhatakaina vani tatakaina annaru.
0: For whom, you might ask, either for the person who is saying it or for his great grandfather.
1: Karanam emiti?
0: The reason,
1: idi cheyatam anetundidi chaala kashtam anetundidi ga nirnayam avutu vachindi.
0: To do a thing is very difficult.
1: Idi chesinatundi variki ఫలితము దక్కుతుంది.
0: బట్ వన్ హూ డస్ ఇట్ సర్టన్లీ హీ రీప్స్ ద ఫ్రూట్.
1: అవుతారు
0: హీ సర్టన్లీ బికమ్.
1: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని, అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
0: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్, సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్, దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్, ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
1: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృతిక సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి.
0: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly
1: existence.
0: దీనిని బట్టి
1: మన భక్తి ప్రవర్తులు అంత పవిత్రమైనట్టుగా లేవనే మనకు దృఢమవుతుండాలి.
0: So because this is the case with regard to the mind, we'll have to conclude that our devotion and faith are not as strong as they ought to be.
1: ఎట్టి కష్టములు కలిగినా, ఎట్టి దుఃఖములు సంభవించినా, ఎట్టి ఆపత్తులు వచ్చినప్పటికీ మనం దీనిని లెక్క చేయక పట్టిన పట్టును సాధించేటువంటి యొక్క దీంట్లో మనం నిమగ్నులు కావాలి.
0: వాట్ ఆర్ బి ద ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ అండ్ డిఫికల్టీస్ దట్ వి మే కమ్ ఫేస్ టు ఫేస్ విత్, వి షుడ్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్. మన జీవితమంతా
1: కూడాను స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థములో మునిగి తేలుతుంటున్నాము.
0: And then again, all our lives are being spent totally immersed in selfish ideas and motives.
1: ఏది తలచినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది చేసినా కూడాను అన్నింటికి వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
0: Whatever we think, whatever we say, whatever we do, backdrop is this element of selfishness.
1: ఈ లోపలే మనం కేటాయించినటువంటి ఆయు ప్రమాణము కరిగిపోతుంటుండాలి.
0: In this way, whatever we have in terms of our lifespan is being slowly drained off.
1: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మనపైన వస్తున్నాడు.
0: అండ్ దిస్ ఫో ఆఫ్ డెత్ ఈస్ కమింగ్.
1: ఎప్పుడో దీని యొక్క స్థితి, ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించాలి.
0: ఈస్ కమింగ్ టు ఓవర్కమ్ అస్, అండ్ వెన్ వీఆర్ గోయింగ్ టు ఫాల్, వెన్ వీఆర్ గోయింగ్ టు సకమ్, ఈచ్ వన్ షుడ్ ఆస్క్ ఏ క్వశ్చన్, యూ డు నాట్ నో వెన్.
1: కనుక మన ప్రతి విషయం నందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ దేర్ ఇస్ దిస్ గాడ్ హెడ్, దట్ ఈస్ ద ట్రూత్ ప్రాపర్. యు మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: టు బి సెల్ఫిష్ యూ షుడ్ రిగార్డ్ యాజ్ వన్ ఆఫ్ యువర్ మిస్ఫార్చ్యూన్స్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి అంటే ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురించి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయాల్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
0: దేర్ ఇస్ ది సేక్రెడ్ ఎంటిటీ ఆఫ్ ద డివైన్ వెరీ మచ్ ఇన్ యువర్ హార్ట్ బట్ వీఆర్ నాట్ కాగ్నిసెంట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ రాదర్ వీ గో అవుట్వర్డ్ అండ్ స్టార్ట్ టేకింగ్ పార్ట్ ఇన్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ విచ్ గివ్ అస్ గ్రీఫ్ అండ్ సారో.
1: హీన జాతి అయినటువంటి యొక్క పచ్చిపచ్చి మృగాదుల యొక్క తత్వములు కొంతవరకు మనం విచారించాలి.
0: We should also try to see what are the characteristic features of man which make him one with the animals, birds.
1: దైవత్వానికి దైవత్వాన్ని కూడాను మార్చుకునేటువంటి సాధనలు లేకపోలేదు.
0: Now certainly through effort this very same man can rise to Godhead.
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునకై ప్రీతియేలా.
0: You only have to ask for it and whatever you ask the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
1: అడిగిన పాలిచ్చు కామధేనువి ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా.
0: యూ ఓన్లీ హ్యావ్ టు ఆస్క్ అండ్ ద కామధేను ద సెలెస్టియల్ కౌ విల్ గివ్ యూ మిల్క్. వై బై ఎ కౌ అండ్ సీక్ మిల్క్.
1: ఈ విధంగా మనము కేవలము ముద్ద ఖర్జూరమును చేతి యందు ఉంచుకొని చింతపండు కోసమే మనం ప్రాకులాడుతున్నాం.
0: Now it is like this, you have a tasty delicious fruit in your hands but you going for something which is utterly tasteless.
1: ఈ లౌకిక జగత్తునందు మనం అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను క్షణభంగురాలు.
0: And what you seek in this world are fleeting and transient.
1: ఇది మున్ముందు మనకు అనేక విధమైనటువంటి యొక్క అసహ్యాన్ని కొంత అసంతృప్తిని కూడాను కలిగిస్తుంది.
0: Gradually these what you are trying to seek in the world will
1: ఈ అసంతృప్తి అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యూ విల్ బి డిసాటిస్ఫైడ్, యూ విల్ బి డిస్గస్టెడ్. నౌ యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ దట్ మూమెంట్. దానికి
1: ముందు మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించుటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సాత్రతను పొందాలి.
0: యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిసాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యూ డోంట్ కమ్ టు దట్ స్టేజ్ అండ్ టేక్ రెమెడియల్ మెజర్స్ నౌ. దీనిని
1: ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
0: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్, అవేక్, స్టాప్ నాట్.
1: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకో.
0: Awake from this ignorance of your sleep.
1: నీ సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు విచారించు.
0: సెట్ రైట్ యువర్ థాట్స్.
1: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
0: అండ్ జస్ట్ బికాస్ ఎ థాట్ కమ్స్ టు యూ డోంట్ జంప్ ఇన్ టు యాక్షన్ ఇమీడియట్లీ.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు.
0: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
1: ee buddhi nirnayam prakarame neevu hrudayaniki neevu prakashimpa cheyali.
0: Go what the intellect finally decides, do as the intellect wants you to do.
1: Kanuka aalochana aacharana vicharana yokka sammilitamainatundi manavattanni ee vidhanga manamu ajnanamulo munchi apamargamulo pravesha petti ashantiki gurikaanakkarledu.
0: So here you have these three things which have to go hand in hand: thought, discrimination and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
1: Oka manchi karyamunu manam sadhinchavalanante konni badhalu kodanu kaliginchaka tappadu.
0: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
1: Edaina konni vidhamainatundi upakaram cheyalante kontha mandiki apakaram cheyaka tappadu.
0: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
1: అందరిని తృప్తి పరిచేటువంటి యొక్క శక్తి మానవుల యందు ఉండదు.
0: Man is not given to a state where he can please everybody.
1: కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు కొన్ని కష్టములకు కొన్ని బాధలకు కూడా మనము కొంచెం గురి కావాల్సి వస్తుంది.
0: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్ ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ అండ్
1: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
0: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్.
1: మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా సల్పుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రమూ అర్థం కావటం లేదు.
0: Embodiments of love. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors of us has
1: been?
0: But you really don't have to look to the fruit of what you are doing.
1: ఇది నా కర్తవ్యము. నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
0: యు మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
1: పని చేస్తే ఏ ఫలితము లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
0: అండ్ ఐ షాల్ డూ ఇట్. యు షుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
1: నేను పుట్టిన దీనికోసం.
0: I am born for this.
1: ఎక్కడ పుట్టే నచ్చటికి నేగుటనైజము ప్రాణికోటికిను నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి.
0: I am born at a certain point. I have got to go back to that point again.
1: ఈ మధ్య మార్గములో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ నా ప్రయాణం ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి.
0: On the way to my destination, I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
1: ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము లభించటము చాలా దుర్లభము.
0: Now it is extremely difficult that you have such a golden opportunity given to you thus.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము ఇది నిజముగా ఒక దురదృష్టమనే చెప్పవచ్చు.
0: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
1: కనుక మనము లభ్యమైనటువంటి దానిని చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఈస్ యువర్స్ నౌ, వాట్ యు హావ్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ నౌ, ట్రై టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: సాయి విచ్ హాస్ బికమ్ యువర్స్, మేక్ ద ఫుల్లెస్ట్ యూజ్ ఆఫ్ హిమ్. డోంట్ వేస్ట్ హిమ్ అవే, డోంట్ వేస్ట్ ఇట్.
1: పట్టీసుని ఈ పాద సేవ చేయండి.
0: వన్స్ ఇట్ గోస్, యు నెవర్ కెన్ సెక్యూర్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్ దస్.
1: భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి.
0: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
1: Itarula matalu impuga nammi kompatiyakandi.
0: Don't listen to what others have to say, what others talk about. In the process collapse yourself.
1: Buddhulanni yuthichukondi karmam.
0: So try and set right your own buddhi and try to redeem yourself.
1: Nee swabuddhito neevu aalochana chesi nee satyanni neevu gattiga pattali.
0: Let your own intellect function. And what your intellect decides, hold firmly on to that realization.
1: Manamu itharulaku banasalu kaaradu.
0: We don't have to become slaves to others.
1: Mana vicharana shaktito mana satyanni manamu vicharana cheyali.
0: Through our own discriminating capacity, try to understand our own truth.
1: Ee nirnayam chesukunnatundi vishayanni manam aacharanalo pettali.
0: Once we decide thus, try to put it into practice firmly.
1: Idi kevalamu chana chanamunukunu పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పెట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
0: ఇఫ్ దిస్ రిజాల్వ్ వర్ టు బి లైక్ ది మ్యాడ్ హాపింగ్ మంకీ, యువర్ లైఫ్ ఆల్సో వుడ్ బికమ్ ఎ రెస్ట్లెస్ వన్.
1: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చి పెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
0: సో ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ సారో ఆఫ్ యువర్స్ ఆర్ యువర్ ఓన్ మేకింగ్.
1: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
0: హ్యావ్ దిస్ ఫర్మ్ కన్విక్షన్.
1: గాఢముగా ప్రేమించు.
0: Love God deeply.
1: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
0: And what has to be done, he himself will do.
1: దీనినే శరణాగతి అని చెప్తూ వచ్చారు.
0: This is what is called surrender.
1: ఈ శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: The ananda that you will get through this process of surrender, you cannot secure through any other
1: means. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
0: Have this conviction in this truth that whatever is
1: ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి.
0: Is for your own good. Whatever is done is for our own ananda.
1: ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
0: In this grief and sorrow I'll experience ananda. Understand this.
1: సుఖార్ లభ్యతే సుఖమని సుఖము నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి.
0: From joy you cannot secure joy.
1: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్
1: సారో ఉండే మనకు ఆనందం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
0: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12-year ఎగ్జైల్ కుడ్ దే సెక్యూర్ జాయ్ ఆఫ్ దట్.
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషముతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం ఇది భక్తికి సరైనటువంటి లక్షణం.
0: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస్ ఆర్ డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ ఎ life of comfort and joy. It is not possible. It is not proper.
1: ఈ సుఖమా నిజమైనటువంటి సుఖము?
0: Are these comforts true sukha or ananda?
1: త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
0: త్యాగరాజు cried out, this wealth, is it true sukha or your sannidhi, your proximity true sukha or comfort?
1: ఈ సుఖములు మనకు,
0: oh mind, determine.
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: దీస్ మూమెంట్స్ ఆఫ్ జాయ్ ఆర్ నాట్ ట్రూ సుఖ.
1: నీ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి అందే నాకు ఆనందం ఉంటుండాలి.
0: యువర్ ప్రాక్సిమిటీ, యువర్ నియర్నెస్ ఈస్ వాట్ ఐ వాంట్, ఇన్ దాట్ ఐల్ సెక్యూర్ ఆనంద.
1: కనుక సర్వత్ర భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వం ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: సో ట్రూ ఆనంద ఆర్ బ్లెస్ ఇస్ టు బి అటైన్డ్ ఇన్ గాడ్, ఇన్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. ఆల్ అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్.
1: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము.
0: సో ద ట్రూ భక్తి మార్గ, ద పాత్ ఆఫ్ భక్తి లైస్ ఇన్ గెటింగ్ ఎ నోబుల్ థాట్, దట్ థాట్ ఇన్ టర్న్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ అపాన్, వన్స్ యూ అరైవ్ అట్ ద రిజల్ట్ ట్రైంగ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్.
1: ఆచరణనే లేకుండా కేవలం ఆలోచనే ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు.
0: హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్ వన్ who cannot put into practice what he thinks about in the first place.
1: కనుక మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం అందించరాదు.
0: So we should not merely go by the thought as such.
1: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి.
0: We should try to give respect to that which has been put into practice, not just the thought part.
1: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి ఒక ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
0: When you lead a life of such a realization, of understanding of such truths, then we become deserving of the grace of the Lord.
1: అప్పుడు నీ హృదయాన్ని తాను అపహరించగలడు.
0: Only then will he come and steal your hearts.
1: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
0: He will enter your heart.
1: ఈ హృదయాన్ని ప్రకాశింప చేయగలడు.
0: And he will make it a radiant
1: హృదయమే తాను కాగలడు, తానే హృదయం కాగలడు.
0: He will become your heart, your heart will become him.

0: Radio Sai now brings you a musical presentation by devotees from Visakhapatnam.
1: సాయి శరణం సత్య సాయి శరణం. సత్యసాయి భగవానుడు కైలాసం నుంచి సాయి శ్రీహరిగా వైకుంఠానికి చేరుకుంటున్నటువంటి శుభ సందర్భంలో స్వామి దివ్య పాదారవిందాల చెంత ఈ సంగీత విభావరిని ఒక పూజా పుష్పంగా సమర్పిస్తున్నాం.

ఈనాడు కైలాసం చూడలేదనే చింత మాకు లేదు, వైకుంఠం దర్శించలేదనే నిరాశ మాకంతకన్నే లేదు. ఎందుచేతనంటే ఈ ప్రశాంతి నిలయమే మాకు కలియుగ కైలాసము, నవయుగ వైకుంఠము.

స్వామి, ప్రేమామృతమూర్తివి నీవు, మా దైవం నీవే. సర్వేశ్వర సత్యసాయీశ్వర తల్లివై మా హృదయాలలో ప్రేమలతలు పూయించావు, తండ్రివై మానవతా విలువలు జోడించావు, గురువై అజ్ఞాన తిమిరాలు తొలగించావు. స్వామి, దైవభక్తి, మాతృభక్తి, దేశభక్తి మా హృదయాలలో కలిగించావు. ఈనాడు నీ ప్రేమ యజ్ఞంలో సమిధిలమవుతాం స్వామి. కులమత విద్వేషాలను రూపుమాపుతాం. సాయీశ్వర, నీవే మాకు ప్రాణము. మనసారా నేను కొలిచిన బ్రతుకు ధన్యము స్వామి. సాయిరాం.

మా స్వామి పాదాలు సత్యధర్మ శాంతి ప్రేమ సందేశాలు. కమలాసనుడు పట్టి కడిగిన పాదాలు శివుడు చిత్తములోన సేవించు పాదాలు. తలపైన శేషుడు దాల్చిన పాదాలు ఇలా నాలుగు చెరగులా ఏలిన పాదాలు. మోదాలు కలిగించు మోహన పాదాలు, ఖేదాలు కలిగించు కేశవ పాదాలు మా స్వామి పాదాలు. అటువంటి మీ పాదారవిందాల్ని హృదయపూర్వకంగా నమ్ముకుంటూ స్వామి మీ పాదాల చింత ఈ గీతాన్ని వినిపిస్తున్నాం.

ఈ పుడమి ఎంత పుణ్యం చేసుకున్నది స్వామి. ఎందుచేతనంటే పురుషోత్తముడు అవతరించాడు. ఈ పుట్టపర్తి మీ అవతరణతో పుణ్యక్షేత్రమై వెలిసింది. ప్రేమామృతధారతో జగతిని ఉద్ధరింపగా సత్యధర్మ శాంతి ప్రేమ దివ్యలు వెలిగించగా పురుషోత్తమ నీవు అవతరించావు స్వామి.

ప్రేమస్వరూపుడైనటువంటి సత్యసాయి పరమాత్మని భక్తితో భజనలు చేయాలి. సాయిని మన హృదయ డోలికలలో ఉయ్యలు రూపాలి.

దే పుట్టి నీటిలో జీవించి జలమునందే చేప మరణముందు జలము కంటే పాలు గొప్పవైనప్పుడు

0: విశ్వశాంతికి దియే విప్లవంబు, విశ్వశాంతికి దియే విప్లవంబు.
1: దేర్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ ఆఫ్ సిన్. దేర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్. ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ద హ్యూమన్ వాల్యూ and the human quality is gone. This is the reason for the revolution, for the absence of universal peace.
0: Prema swaruplara,
1: embodiments of love.
0: Ee prapancham nandu kala manavulandariyandu roopamulandu cheriyaliyandu rangunandu ఎన్నో భేదములు కనిపించున్నవి.
1: ఇన్ దిస్ వరల్డ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ వీ ఫైండ్ వేరీడ్ రేసెస్, డిఫరెంట్ యాక్టివిటీస్, ది కాంప్లెక్షన్స్, షేప్స్ అండ్ ఫార్మ్స్.
0: కానీ అందరూ మానవులే.
1: యెట్ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ బేసికలీ.
0: ఈ మానవత్వంలో మేమందరూ ఒక కుటుంబీకులే అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ బిలాంగింగ్ టు ది హ్యూమన్ రేస్ దట్ వీ బిలాంగ్ టు వన్ యూనివర్సల్ ఫ్యామిలీ.
0: అందరూ ఒక కుటుంబీకులే.
1: ఆల్ అవర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ యూనివర్సల్ ఫ్యామిలీ.
0: మానవులందరూ ఒకే జాతికి సంబంధించినటువంటి వారే.
1: దే ఆల్ బిలాంగ్ టు ద సేమ్ రేస్.
0: అది ఏ మానవ జాతి.
1: That is the human race, homo.
0: ఈ జాతికి అంతయు కూడాను ఒకే తండ్రి.
1: And the entire human race has only one father.
0: అతనే దైవం.
1: He is God himself.
0: కులము ఒక్కటే, జాతి ఒక్కటే, తండ్రి ఒక్కడే.
1: They belong to the same race, same community, and have the same father.
0: అట్టి తండ్రిని దర్శించవలనన్నా ప్రతి మానవుడు కూడాను సత్యశీలమును సంపాదించాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ ద గాడ్ ద ఫాదర్ వన్ షుడ్ ఎక్వైర్ ది క్వాలిటీ ఆఫ్ ట్రూత్.
0: దైవము ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ లవ్.
0: అది ఏ ప్రేమ? సర్వ మానవుని ఎందు కూడాను హృదయం నందు ఉన్నది.
1: లవ్ రిసైడ్స్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ ఎవ్రీవన్.
0: భగవంతుని యొక్క ప్రేమ ఏ విధంగా అందరి ఎందుకూడను సమంగా ప్రచరించుతున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన హృదయం నందు ఉన్నటువంటి ప్రేమను అందరి ఎందు సమానంగా ప్రసరింపచేయాలి.
1: జస్ట్ ఎస్ గాడ్ హెస్ గివెన్ లవ్ equally to everyone, is the responsibility of everyone to share the same love with the fellow being.
0: అది ఏ మానవుని ప్రధాన కర్తవ్యం.
1: That's the main duty of mankind.
0: భగవంతుని యొక్క ప్రేమను తన హృదయంలో ఉంచుకొని ఆ ప్రేమను స్వార్థ సప్రయోజన నిమిత్తమై అనుభవించక సర్వ మానవులకు ఎందుకూడను ఈ ప్రేమ ఉన్నదని దానితో పంచుకోవాలి.
1: God given love is within every one of us, which we have got to spread and share, but not for selfish reasons and self interests.
0: Appude bhagavantuni premaku paatrudu kaagaladu.
1: Then only we deserve God's merciful grace.
0: Ee premalo rendu vidhamulaitundi phaltamulu manavudu ponduchunnadu.
1: Man faces two results out of this love.
0: Tana premanu అందరికీ పంచి అందరినీ ఆనందపరచటము ఇది ఒక విధమైనటువంటి ఫలము.
1: వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద లవ్ లేటెంట్ ఇన్ us ఈజ్ టు షేర్ విత్ ఎవ్రీబడి అండ్ మేకింగ్ అదర్స్ హ్యాపీ.
0: 10 మంది ప్రేమకు పాత్రుడైనటువంటి ఈ వ్యక్తిని పరమాత్ముడు ప్రేమిస్తుంటాడు.
1: ద వన్ హూ ఇస్ బిలవెడ్ టు ఎవ్రీవన్ ఈజ్ ఈక్వలీ బిలవెడ్ టు గాడ్ హింసెల్ఫ్.
0: మానవుడు తోటి మానవులను ప్రేమించటం చేత పరమాత్ముడు ఈ తోటి మానవుడు ఎందున్నటువంటి యొక్క ప్రేమతత్వాన్ని తాను ప్రేమిస్తుంటాడు.
1: యాజ్ మ్యాన్ లవ్స్ హిస్ కమ్యూనిటీ, ది ఫెలో బీయింగ్స్, నేచురలీ గాడ్ వుడ్ నోటీస్ ద లవ్ ఆఫ్ ఎవ్రీబడి అండ్ సో హీ కన్ఫర్స్ హిస్ గ్రేస్.
0: దైవం యొక్క ప్రేమను సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి కేవలం తన ప్రేమను తాను సాధించినటువంటినప్పుడే దైవ ప్రేమను కూడాను సాధించడానికి అర్హుడవుతాడు.
1: If you want to be the recipient of God's love, you should recognize the innate love.
0: కనుక ఈ ప్రేమతత్వమునందు అనేక రకములైనటువంటి యొక్క ఫలితములు ఏర్పడి ఉంటున్నాయి.
1: There are many results, there are many effects of love.
0: సూర్యరశ్మి యందు ఏ విధంగా అనేక రంగంలో అంతా కూడాను రంగులు కలిసి ఉండును, అదే విధంగానే మానవుని యందు కూడాను అనేక రకములైనటువంటి యొక్క ధర్మములు, న్యాయములు, ప్రేమతత్వములు ఇమిడి ఉంటుంటాయి.
1: Just as sunlight has got all the seven colors, in man also we have got the shades of justice, righteousness and love.
0: మానవుని యొక్క ప్రేమ దిక్సూచిక యంత్రం వంటిది.
1: Human love is like a compass.
0: ఈ దిక్సూచిక యంత్రమును ఎక్కడ పెట్టినప్పటికీ దాని ముళ్ళు ఉత్తర దిశకే తిరుగుతూ ఉంటుంది.
1: The compass may be kept anywhere, but it always directs itself towards the north.
0: అదే విధంగానే మానవుని యొక్క ప్రేమ స్వార్థంగా స్వప్రయోజనంగా తనా పరా అనేటువంటి భేదం లేకుండా నిరంతరము కూడాను దైవం వైపునే దీని ముళ్ళు తిరగాలి.
1: Likewise, love should never be directed towards selfishness or selfish gain without any kind of differences of mine and thine, but it should be directed towards God.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ గుణములు కలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: He is a true human if he has got these natural qualities.
0: తాను పరా అనేటువంటి భేదములకు గురి కాకుండా ఉండాలి.
1: He should never submit himself to the feelings of mine and thine.
0: అందరి యందు ఉండేటువంటి యొక్క తత్వము ఒక్కటే అని గుర్తించి వర్తించాలి.
1: He has to know and conduct himself knowing the love which is uniform in everybody.
0: కనుక ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే దివ్యత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: If you want to know the nature of love, you have to understand the divinity and the principle.
0: ఈ ప్రేమ చాలా పవిత్రమైనటువంటిది. ప్రేమ
1: love is very sacred.
0: చాలా విలువైనటువంటిది ప్రేమ.
1: It's highly valuable.
0: చాలా విశాలమైనటువంటిది ప్రేమ.
1: It is so vast.
0: సర్వ మానవుని యందు కూడాను సమత్వంగా ప్రవహించేటువంటిది ఈ ప్రేమ.
1: This love is distributed equally in the entire humanity.
0: ఇందులో హెచ్చు అందులో తగ్గు అనేటువంటిది ఏమాత్రము భేదము కనిపించదు.
1: There's no difference in quantity, less or more.
0: ఇట్టి సమత్వాన్ని కలిగినటువంటిదే దైవం యొక్క ప్రేమ.
1: God's love is uniform.
0: దైవము తనయందే ఉన్నాడు ప్రేమ స్వరూపుడై అనేటువంటి సత్యాన్ని గుర్తించేదే మానవుని యొక్క కర్తవ్యము.
1: The human responsibility lies in recognizing God within himself in the form of love.
0: తనయందే ఉండినటువంటి ప్రేమ స్వరూపుడైన భగవంతుణ్ణి తాను ఎందుకు గుర్తించడానికి ప్రయత్నించటం లేదు?
1: When God is within you in the form of love, why is it that you don't know him?
0: కారణం తాను వేరు భగవంతుడి వేరు అనేటువంటి భేదభావం ఉండటం చేతనే ఇన్ని రకములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: ద రీజన్ ఇస్ దట్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ గాడ్, దేర్ ఫోర్ హీ అండర్గోస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: భగవంతుడు జీవుల కంటే ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ బీయింగ్స్.
0: జీవులందే దేవుడు స్వస్వరూపుడై ప్రేమ స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ద బీయింగ్స్ in the form of love.
0: ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know this truth, experience it.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no man in this world without love.
0: ఏదో ఈ ప్రేమ లౌకికమైనటువంటిది, భౌతికమైనటువంటిది, ప్రాకృతమైనటువంటిదిగా మీరు భావించి ఈ ప్రేమను ప్రత్యేకంగా మీరు త్రోచిగుచ్చుతున్నారు.
1: You just neglect love. Considering it so simple, worldly, physical and mundane.
0: Kani ee prema daiva prema tappa anyamainatundi prema kaadu.
1: But love fundamentally is divine and nothing to do with the world.
0: Kunni sambandha bandhavyamunu gurtinchi aa dehamunu puraskarinchukoni perlu maatrame pettukoni anubhavistunnaru.
1: The love may be experienced basing on the physical relationships.
0: పుట్టినటువంటి బిడ్డకు వాత్సల్యము అని పిలుచుకుంటున్నారు.
1: ద చైల్డ్ విల్ హ్యావ్ ద లవ్ వాట్ వీ కాల్ ఎఫెక్షన్.
0: కట్టుకున్న భార్యకు ప్రేమ అంటున్నారు.
1: అండ్ ద వైఫ్ విల్ హ్యావ్ ద లవ్ టువర్డ్స్ హర్ హస్బెండ్.
0: బంధుమిత్రులతో కూడినటువంటి సప్రేమను అనురాగము అంటున్నారు.
1: అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ రిలేషన్స్.
0: వస్తువులపైన ప్రేమ ఇచ్ఛ అంటున్నారు.
1: అండ్ టువర్డ్స్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ ద డిజైర్.
0: భౌతికమైనటువంటి సంబంధమును గుర్తించుకుని తాను ఉపయోగించుకుంటున్నాడే కాని నిజముగా ఇది భగవంతుని యొక్క ప్రేమనే.
1: దో మ్యాన్ హ్యాస్ బీన్ మేకింగ్ యూజ్ ఆఫ్ లవ్ అట్ ద హ్యూమన్ లెవెల్, ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఈ సత్యాన్ని మాత్రం ఎవరు కూడా మరవకూడదు.
1: No one should forget this truth.
0: ఇట్టి సత్యాన్ని మర్చిపోవటం చేతనే మానవుడు భిన్న మార్గములందు ప్రయాణమైపోయి తన భిన్న విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాడు.
1: As this fundamental truth is forgotten, man is diverted, perverted, misdirected.
0: ఈ బాధలకు గురి కావడానికి ఏది కారణము?
1: What is the reason behind his suffering?
0: ఈ భేదమే కారణం.
1: These differences are the cause.
0: ఈ భేదము కలిగినటువంటి మానవుడు ఏ నాటికి నీ దైవత్వాన్ని పొందలేడు.
1: Man with these differences will never attain divinity.
0: నేను ఎంతో కాలం నుంచి కూడాను దేహాభిమానమును మానండి అంటున్నాను.
1: Bhagavan has been repeatedly telling us not to have body attachment too much.
0: కేవలము ఈ దేహాభిమానమును పెంచుకోవడం చేతనే దైవాభిమానం అనేటువంటిది క్రమక్రమేణా తరిగిపోతున్నది.
1: As you have more and more of body attachment, we'll be having less and less of attachment to God.
0: దేహాభిమానము కేవలం ప్రాపంచిక సంబంధమైనటువంటిది.
1: The attachment to the body is worldly.
0: Prema hriday sambandhamainatundi.
1: Love is related to heart.
0: Kanuka itti hriday sambandhamaina premanu prati manamudu kodanu anubhavinchadaniki tagina arheta kaligi untunnadi.
1: Therefore the love which originates out of human heart everyone must experience.
0: Bhagavantuni premanu artham kodanu cheskonaleru.
1: We cannot understand God's love.
0: అనగా తన ప్రేమను ఎంతవరకునో దానికి మాత్రమే పోల్చుకుంటూ వస్తుంటారు.
1: హీ కంపేర్స్ విత్ హిస్ నారో లిమిటెడ్ లవ్ విద్ ఇన్ హిమ్.
0: ఈ యొక్క పోలిక మంచిది కాదు.
1: దట్ కంపారిజన్ ఇస్ నాట్ గుడ్.
0: ఎందుకనగా తన యొక్క దీనిని పురస్కరించుకుని ఈ ప్రేమను కూడా పోల్చుకుంటుంటాడు.
1: యూ కంపేర్ యువర్ లవ్ విత్ ద డివైన్ లవ్.
0: పరమాత్మ ప్రేమ స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: గాడ్స్ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: అనంతమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఇలాంటి అనంతమైనటువంటి ప్రేమను అప్రమాణమైన ప్రేమ.
1: దట్స్ బియాండ్ ఆల్ మెజర్.
0: అమరత్వమైనటువంటి ప్రేమ.
1: దట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: దీనికి ప్రమాణం అనేదే లేదు.
1: ఇట్ హ్యాస్ నో లిమిట్స్ వాట్సెవర్.
0: కనుకనే మానవుని యందు ప్రసరించేటువంటి రక్తము సర్వత్రా కూడా ఉండినప్పటికీ,
1: దౌ ది బ్లడ్ సర్క్యులేట్స్ ఆల్ ఓవర్ ద బాడీ,
0: దీనిని ఆధ్యాత్మిక మార్గం నందు అంగీరసహ అన్నాడు.
1: In the spiritual parlance, it is called angirasa.
0: ఆ ప్రేమ రసస్వరూపమై అంగ అంగమునందు కూడాను సంచరిస్తూ ఉంటుండాలి.
1: Love is in the form of essence that circulates all over the body.
0: అంగీరసా అనగానే అంగముల యందు రసస్వరూపుడై పరమాత్ముడు సంచరించేటువంటి దానికి అంగీరసుడు అన్నారు.
1: Angirasa meant the rasa, the essence, divine love that flows through the anga, the body.
0: ఈ ప్రేమతత్వాన్ని పురస్కరించుకుని తన పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: గాడ్ హెస్ గాట్ సో మెనీ నేమ్స్ అండ్ టైటిల్స్ బేసింగ్ ఆన్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ అట్టి ప్రేమతత్వం ప్రతి మానవుని ఎందు కూడా ఉంటున్నది.
1: దట్ డివైన్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవుని ఎందు లేనటువంటి ప్రేమ ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ ఇస్ నాట్ ఇన్ ప్రెసెంట్.
0: పరమాత్మ స్వయం ప్రేమనే మీ ఎందు కూడా ఉంటున్నది.
1: ద లవ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ.
0: ఈ ప్రేమకు ఆ ప్రేమకు ఏమాత్రం వ్యత్యాసం కనిపించదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద హ్యూమన్ లవ్.
0: ఇవి రెండింటి ఎందుకును క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని ఎందుకు మానవులు ఈ విధంగా కూడా భిన్నత్వంగా భావిస్తున్నారు? ఇది ఏ పెద్ద పాపం.
1: That undivided love is viewed something like fragmented or divided, which is worst of the sins.
0: తమ లౌకికమైనటువంటి చర్యలకు తగినట్టుగా దీనిని పోల్చుకుంటూ ఉంటారు.
1: He compares himself with his worldly activity.
0: లౌకిక చర్యలకును ప్రేమకు సంబంధం లేదు.
1: The worldly activity and the love has no relation.
0: చర్యలు వేరు, ప్రేమ వేరు.
1: Actions are different and love is separate.
0: ఇలాంటి స్వయం ప్రేమను కూడాను మీరు మానవత్వాన్ని వహించి కూడాను దివ్యత్వాన్ని పొంది కూడాను మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దో దేర్ ఇస్ లవ్ లేటెంట్ ఇన్ యూ, డివినిటీ ఇమ్మనెంట్ ఇన్ యూ, యట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: దీనిని పురస్కరించుకుని జంతువునాం నరజన్మ దుర్లభం.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
0: ప్రతి మానవుని ఎందుకూడను దైవం స్వరూపుడు అనేటువంటి ఒక ప్రేమగానే ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: దైవం మనుష్య రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: అలాంటి మనుష్య రూపాన్ని పొందినప్పటికీ మనుష్యుడైనటువంటి వాడు మాధవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దో ఇన్ హ్యూమన్ ఫామ్ హ్యావింగ్ గాడ్ ఇన్ హిమ్ ఈజ్ నాట్
0: మాధవత్వము నుండే మానవుడు పుట్టెను.
1: అవుట్ ఆఫ్ ది డివినిటీ ది హ్యూమన్ ఈజ్ బోర్న్.
0: మానవత్వమునకు దైవత్వమునకు భేదమేల.
1: వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యూమన్ అండ్ ది డివైన్.
0: కనుకనే అతనే మన తండ్రి.
1: God is our father.
0: కనుక తండ్రి యొక్క రక్తమే కుమారుడు ఎందు ప్రసరిస్తూ ఉంటాడు.
1: The very same blood of the father is present in the son.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి మానవుడు దైవత్వాన్ని ఏమాత్రం కూడాను దూరం గావించుకోలేడు.
1: The one who has understood this fundamental truth will never distance himself from God.
0: అనేక రకములైనటువంటి కర్మల యొక్క అడ్డుజాడ్యాల ద్వారా దీన్ని దూరం గావించుకుంటున్నాడు.
1: Many actions in between stand as obstacles and distance you.
0: దీనిని ఏమాత్రం కూడా నువ్వు దూరం గావించుకోకూడదు.
1: యు షుడ్ నాట్ గో అకార్డింగ్లీ.
0: దైవమే ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది పర్సనిఫికేషన్
0: ఆఫ్ లవ్. గాడ్ లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమతత్వమే నిజమైన దైవత్వము.
1: దట్ లవ్ ఈస్ ది యాక్చువల్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: దీనికి ఒక స్వరూపం లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: అయితే ప్రేమకు ఏ స్వరూపం పెడతావు?
1: వాట్ ఫామ్ కెన్ యూ అసైన్ టు లవ్?
0: ప్రపంచంలో ఈ ప్రేమకు స్వరూపం లేదని అనేక మంది సైంటిస్ట్ అంతా కూడా దీన్ని ధిక్కరిస్తుంటారు.
1: మెనీ సైంటిస్ట్ సే దట్ లవ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: కానీ ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ వన్ వే.
0: రూపము లేనటువంటి వస్తువులు జగత్తులో కానరావు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ నథింగ్ దట్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఫామ్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఎ ఫ్లవర్.
0: దీనికి సుగంధం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఫ్రాగ్రెన్స్.
0: దీనికి పరిమళం ఉంటుండాలి.
1: ఇట్ హెస్ స్మెల్.
0: పుష్పమునకు రూపం ఉంది కానీ పరిమళమునకు రూపం లేదు.
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫామ్ అండ్ నాట్ ద ఫ్రాగ్రెన్స్
0: అని వాదిస్తుంటారు.
1: అండ్ పీపుల్ ఆర్గ్యూ లైక్ దాట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: వాసనకు కూడా పుష్పం ఒక విధమైనటువంటి రూపం ఉంది.
1: ఈవెన్ ఫ్రాగ్రెన్స్ అరోమా హ్యాస్ స్మెల్.
0: ఈ వాసనను మనం అనుభవించేటువంటి దానికి ఈ పుష్పమే మూల కారణం.
1: అండ్ ద ఫ్లవర్ ఇస్ ద మెయిన్ కాజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్.
0: మూలాధారమైనటువంటి యొక్క ఈ పుష్పమే లేకపోతే సుగంధం ఏ రీతిగా వస్తుంది?
1: వితౌట్ ది ప్రైమార్డియల్ బేసిక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ద స్మెల్?
0: ప్రేమకు తల్లియే లేకపోతే ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మానవుడు ఏ విధంగా అనుభవించగలడు?
1: Without the presence of the mother, how do you experience the motherly love?
0: ఈ ప్రేమకు తల్లియే మూల కారణము.
1: Therefore, mother is the center of love.
0: కనుక ప్రతి వస్తువు కూడాను రూపం ఉంటున్నది ఈ జగత్తును.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఎ ఫామ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: అండ్ స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్, నో మ్యాటర్.
0: కానీ దీనిలో నీవు క్వాంటిటీని క్వాలిటీని వ్యత్యాసంగా భావిస్తున్నావు. కానీ దీనికి ఏమాత్రము వ్యత్యాసం లేదు.
1: యు కన్సిడర్ ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ, ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో డిఫరెన్స్ అట్ ఆల్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి.
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్. దట్ ఈస్ టోటల్. సో
0: ఆల్సో పూర్ణమే.
1: ఆల్ ఆర్ ఫుల్.
0: పూర్ణమద అది పూర్ణమే.
1: దట్ ఈస్ ఫుల్.
0: పూర్ణమిదం
1: దిస్
0: ఇది పూర్ణమే.
1: దిస్ టూ ఇస్ ఫుల్.
0: పూర్ణశ్చ పూర్ణమాదాయ ఈ పూర్ణం నుంచి తీసినటువంటిది అది కూడా నువ్వు పూర్ణమే.
1: అవుట్ ఆఫ్ ఫుల్నెస్. If fullness is deducted, it is also going to be full.
0: Anantha swarupamainatundi.
1: Everything is complete.
0: Swarupame.
1: Everything is total, full.
0: Kanuka, so manavudu madhavatvanni gurtinchukolekapovadaniki moola kaaranamu dehaabhimaname moola kaaranam.
1: Man is not able to realize God because of body attachment.
0: Ee dehaabhimanamu penchukuntu kattagadipadiki daivaabhimanamu trunchukuntu pothunnadu.
1: As he grows more and more of attachment towards the body, he gets detached from the affection towards God.
0: కనుకని ఈ అటాచ్మెంట్ అనేటువంటిది చాలా గొప్పది అనుకుంటున్నావు నీవు.
1: యూ థింక్ దట్ అటాచ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: దేనికి గొప్పది?
1: ఇన్ వాట్ వే?
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి దానికి గొప్పది.
1: ఇన్ ద వరల్డ్ ఈజ్ సెన్స్
0: అటాచ్మెంట్ ఉండవలసింది.
1: అటాచ్మెంట్ ఈజ్ నీడెడ్.
0: బిడ్డలు తల్లి ఈ యొక్క అటాచ్మెంట్ ఉంటుంటది.
1: ద చైల్డ్ అండ్ మదర్ దేర్ ఈజ్
0: సోదరు సోదరులు కూడా అటాచ్మెంట్ ఉంటుంది.
1: దేర్ ఈజ్ అటాచ్మెంట్.
0: భార్య భర్తలకు అటాచ్మెంట్ ఉంటుంది.
1: అటాచ్మెంట్
0: తల్లి పిల్లలకు అటాచ్మెంట్ ఉంటుంది.
1: ద మదర్ అండ్ ద
0: చైల్డ్. కానీ అటాచ్మెంటే.
1: ఇట్ ఈస్ అటాచ్మెంట్.
0: అటాచ్మెంట్ అంటే ఏమి? కనిపించుకున్నటువంటిదే కానీ కలిగినటువంటిది కాదు.
1: Attachment is something that is kalpinchuta, artificial, of your own making.
0: Neevu neevu kalpinchukovatame.
1: It is of your own making.
0: Kani adi kanipinchinatvanti okka prema tattvam.
1: But you do not see it is something love behind.
0: Daivamu sarvulu endukunu tana swaroopane dharinchi unnadu.
1: In fact, God is present in his own pristine form.
0: Ee jagannataka rangamunandu
1: in this drama of life.
0: Tane actor, tane director.
1: God is the actor and director.
0: అన్ని వేషములు కూడా తానే వేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి ప్లేస్ డిఫరెంట్ రోల్స్.
0: మీ యొక్క వేషం వేరుగా మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ యువర్ రోల్స్ డిఫరెంట్.
0: కానీ ఈ డ్రామా లోపల మీది కూడా ఒక వేషమే.
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ దిస్ వరల్డ్ యు ఆర్ జస్ట్ ఎన్ యాక్టర్.
0: ఈ వేషమునందు కూడా దైవత్వం ఉంటున్నాడు.
1: ఈవెన్ ఇన్ దిస్ రోల్ దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ.
0: కనుకని ఈ దైవత్వమే ఒకరిని శిక్షిస్తున్నాడు, ఒకరిని రక్షిస్తున్నాడు.
1: ది సేమ్ గాడ్ హూ ప్రొటెక్ట్స్ అండ్ పనిషెస్.
0: కానీ రెండు కూడా తానే అనుభవిస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి ఎక్స్పీరియన్సెస్ బోత్.
0: ఒకటి చెడ్డగాను ఒకటి మంచిగాను నిరూపిస్తుంటాడు.
1: హి ప్రూవ్స్ దట్ వన్ ఈస్ బ్యాడ్ అదర్ ఈస్ గుడ్.
0: కానీ గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది రెండు ఒక్కడే చేస్తున్నాడు.
1: బట్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ అవుట్ ఆఫ్ హిమ్ ఓన్లీ వన్.
0: కనుక అన్నింటికి దైవమే మూల కారణము.
1: ఆల్ థింగ్ గాడ్ ఈస్ ఇంపార్టెంట్ బేస్.
0: తానే యాక్ట్ చేస్తున్నాడు.
1: హీ యాక్ట్స్.
0: తానే అనుభవిస్తున్నాడు.
1: ఎక్స్పీరియన్స్.
0: తానే ఆచరిస్తున్నాడు.
1: ఈ ప్రాక్టీస్.
0: తానే ఆదర్శాన్ని నిరూపిస్తున్నాడు.
1: అండ్ హీ డెమోన్స్ట్రేట్స్ ఐడియల్ టు ది సొసైటీ.
0: ఇట్టి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ వి మస్ట్ రికగ్నైజ్ ఇన్ ది బిగినింగ్.
0: చదువుతున్నారు.
1: యు స్టడీ.
0: ఈ చదువులో ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే.
1: అండ్ ది వన్ హూ ఫెయిల్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ గాడ్.
0: ఓ గ్రేడ్ తెచ్చుకున్నవాడు భగవంతుడే.
1: ది వన్ హూ గాట్ ఓ గ్రేడ్
0: ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే.
1: ది వన్ హూ ఫెయిల్డ్ ఇస్ గాడ్.
0: అంతా భగవంతుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కేవలం నీ రూపాన్ని నిరూపించి ఇతను ఫెయిల్ అయిపోయినాడు ఇతను పాస్ అయినాడు అని మాత్రమే మనం జగత్తునకు విచారం చేస్తున్నామే కానీ ఆత్మతత్వానికి అన్నింటి యందు ఏకత్వమే.
1: ఇన్ ది వరల్డ్లీ సెన్స్ వి సే సో అండ్ సో ఫెయిల్డ్ సో అండ్ సో పాస్ట్ బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్.
0: పొగుడున్నది తెగుడున్నది కూడా భగవంతుడే.
1: It is a praise or blame, the same God.
0: Dushinchinadi, bhushinchinadi, Bhagavantude.
1: And the kind of dushana, the accusation,
0: dushana, praise.
1: The acceptance or rejection are basically divine.
0: Sarvamu Bhagavantuni yokka satyame.
1: Everything is God's.
0: Itta satyanni gurtinchinatuvanti vaadu nijamainatuvanti bhakti.
1: The true devotion lies in knowing this truth.
0: Not devotion, vyakti. Not vyakti.
1: He is a true individual if he knows this truth.
0: కనుక ఇతన్ని వ్యక్తిగా మీరు భావిస్తున్నారు.
1: యూ కెన్ కాల్ హిమ్ వ్యక్తి ది ఇండివిజువల్.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: నిన్నటి దినం చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద డే
0: తన యందే అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ అవ్యక్త హిడెన్
0: గూఢముగా
1: దట్ ఇన్ సీక్రెట్
0: కనిపించకుండా
1: ఇన్ ఎ హిడెన్ వే
0: సంచరించేటువంటి ఒక దివ్యత్వమునకే వ్యక్తి అని పేరు.
1: That kind of divinity who expresses, manifests, is vyakti. That individuality is hidden within you.
0: కనుక ఏకత్వం అనేటువంటి దాన్ని గ్రహించడానికి అనేక విధమైన మార్గములు ఉంటున్నాయి.
1: టు నో దిస్ వన్నెస్ దేర్ ఆర్ మెనీ పాత్స్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ది ట్రూత్ ఈస్ వన్ స్కాలర్స్ రిఫర్ టు మెనీ.
0: అనేక మంది అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చున్నారు.
1: మెనీ పీపుల్ గివ్ మెనీ నేమ్స్.
0: కానీ ఇది పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేరు కాదు.
1: దేర్ ఆర్ ది నేమ్స్ గివెన్ పెట్టిన బట్ నాట్ బోర్న్ పుట్టిన.
0: ఇలాంటి సత్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: దైవం ఒక్క ప్రేమ స్వరూపుడే.
1: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మరొక గుణం లేనే లేదు.
1: హెస్ నో అదర్ అట్రిబ్యూట్.
0: ఏ విధమైన ద్వేషం కానీ
1: నో హెట్రెడ్.
0: ఇంకే విధమైనటువంటి కలహం కానీ
1: నో కాన్ఫ్లిక్ట్.
0: ఇంకే విధమైనటువంటి ఒక భేదం కానీ
1: నో డిఫరెన్స్.
0: దైవత్వం కానరాదు.
1: నథింగ్ నో ట్రేస్ ఆఫ్ దెమ్ ఇన్ గాడ్.
0: ఈ భేదములన్నీ నీలో ప్రసరింపజేసేటువంటి ప్రతిబింబములే.
1: These are all the differences which are your own reflections.
0: భగవంతునికి భేదమే లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్.
0: కానీ లోకంలో శరీరాన్ని ధరించడం చేత కొన్ని భేదములు కొన్ని పాటిస్తూ రావాలి.
1: బికాస్ దేర్ ఆర్ సర్టన్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ డిఫరెన్సెస్.
0: ఆ ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై కొన్ని భేదములు పాటిస్తూ రావాలి.
1: అండ్ టు టీచ్ ద లెసన్స్ ఆఫ్ ఐడియలిజం సర్టన్ డిఫరెన్సెస్ ఆర్ అడాప్టెడ్.
0: కనుక సర్వులు ఎందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
1: ఇట్ ఇస్ ఓన్లీ సేమ్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇది ఏ నిజమైన మానవత్వము.
1: దిస్ ఇస్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు అనగా
1: ఏ హ్యూమన్ బీయింగ్ మానవ
0: కేవలము శాశ్వతమైనటువంటి వాడు అని అర్థం.
1: మీనింగ్ ద వన్ ఈజ్ ఇమోర్టల్ ఎటర్నల్.
0: ఉపనిషత్తు ఎందు నర అని పిలిచారు.
1: ఉపనిషత్ కాల్ హిమ్ యాజ్ నర.
0: రా అనగా శాశ్వతము.
1: రా మీన్స్ పర్మనెంట్.
0: అనగా కొన్ని విధమైనటువంటి. నా అనగా అశాశ్వతము.
1: నా మీన్స్ టెంపరీ.
0: అశాశ్వతమైనటువంటి వాడు కాదు నరుడు, శాశ్వతమైనటువంటి వాడే.
1: నర ద హ్యూమన్ ఈజ్ నాట్ టెంపరీ, నాట్ ఫ్లీటింగ్, ఈజ్ ఎటర్నల్.
0: కనుక ఈ నర అనేటువంటిది ఆకాశ స్వరూపము.
1: నర represent the form of the sky.
0: ఆకాశం నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
1: The five elements have come out of its space.
0: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే మానవత్వము.
1: And human is the combination of the five elements.
0: కనుక ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను సంచరిస్తూనే ఉన్నాయి.
1: The five elements are present in every human being.
0: ఈ పంచభూతములు కూడాను ప్రేమ యొక్క పోస్తేనే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: And in fact it's only same divine love that expresses in the form of the five elements.
0: మీకు గాయత్రి మంత్రంలో చెప్పాను.
1: భగవాన్ సెడ్ రిపీటెడ్లీ అబౌట్ గాయత్రి.
0: భూర్ అనగా ప్రాకృతమైనటువంటి యొక్క వస్తు పరిణామం.
1: భూర్ మీన్స్ ద వరల్డ్లీ మెటీరియల్.
0: దీనిని కొన్ని కదిలింపజేసేటువంటి యొక్క ఫోర్స్ ఉంటుండాలి, అదే ప్రాణము.
1: దేర్ ఇస్ సమ్ వైబ్రేషన్ ఫోర్స్ ద లైఫ్.
0: ఆ వైబ్రేషము ఈ మెటీరియలైజేషన్,
1: ద వైబ్రేషన్ అండ్ మెటీరియలైజేషన్,
0: ఈ రెండింటినీ కూడాను ఒక మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉంటుంది.
1: దేర్ లైస్ ద ప్రైమార్డియల్,
0: అది ఏ రేడియేషన్,
1: దట్ ఈస్ రేడియేషన్.
0: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్, ఈ రెండింటి మూడింటికి మాత్రమే భూర్ భువస్వహ అన్నారు.
1: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ రిప్రజెంట్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాయత్రి.
0: మూడు చేరి ఒక్కటిగానే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ కాన్స్టిట్యూట్ వన్ అండ్ ద సేమ్.
0: అదే విధంగానే దైవత్వం లోపల అనేక నామములు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
1: Though we extol God in different names, but God is one.
0: ప్రాకృతమైనటువంటి చర్యలు ఆచరిస్తూ పోవటం చేత ఇదని మానవుడు అంటున్నాడు.
1: Because of worldly point of view and activity, we call him a human.
0: దైవత్వమైనటువంటి చర్యలను అనుభవించడం చేత ఇతను దైవము అంటున్నారు.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ యాక్షన్ వీ కాల్ హిమ్ డివైన్.
0: దైవము కానటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా కనిపించడు.
1: దేర్ ఇస్ నో వన్ హూ ఇస్ నాట్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్.
0: మీరందరూ కూడా దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్.
0: మీరు అన్ని స్వరూపాలు కూడా విశ్వ విరాట స్వరూపములే.
1: ఆల్ ఫార్మ్స్ కాన్స్టిట్యూట్ ద కాస్మిక్ ఫార్మ్.
0: కానీ మీ దేహాన్ని మాత్రమే పురస్కరించుకుని మీరు మానవుడిగా భావిస్తున్నారు.
1: బేసింగ్ ఆన్ ద బాడీ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఏ హ్యూమన్.
0: దేహాన్ని పక్కకు నెట్టు.
1: Brush it aside.
0: అప్పుడు నీ జీవ స్వరూపాన్ని నీవు గుర్తించు.
1: Devil, you can know your true nature.
0: జీవాత్మ,
1: జీవాత్మ,
0: దేహాత్మ,
1: దేహాత్మ,
0: పరమాత్మ,
1: పరమాత్మ,
0: ఈ మూడింటి యొక్క పేర్లు ఎందు జీవాత్మ,
1: జీవాత్మ,
0: జీవ ఆత్మ,
1: జీవ ప్లస్ ఆత్మ,
0: దేహ ఆత్మ,
1: దేహ ఆత్మ,
0: పర ఆత్మ,
1: పర ఆత్మ,
0: ఈ మూడింటి ఎందు కూడాను ఈ ఆత్మ అనేటువంటిది ఒక్కటే. దేహము,
1: ఆత్మ, ద సెల్ఫ్ సేమ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: జీవుడు, దేవుడు, ఈ యొక్క పేర్లు మాత్రము వచ్చిపోయేటువంటివి.
1: ద బాడీ అండ్ ఇండివిజువల్ నేమ్స్ కమ్ అండ్ గో.
0: అన్నింటి ఎందు ఆత్మ ఒక్కటేగానే ఉంటుంది.
1: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: కనుకనే ఇది ఆత్మస్వరూపులే.
1: సో యూఆర్ ద వెరీ పర్సన్.
0: జీవాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: యు మే కాల్ ఇండివిజువల్ ఆత్మ, బట్
0: పరమాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: పరమాత్మ ది స్పిరిచువల్.
0: దేహం గురించి చెప్పుకున్న దేహాత్మనే, అది పరమాత్మనే.
1: ఇన్ రిలేషన్ టు ద బాడీ ఇట్ ఈస్ స్టిల్ ద సెల్ఫ్.
0: దేహం ముందు ఆత్మ ఉంది కనుకనే దీనికి దేహాత్మ అన్నారు.
1: యాజ్ ది సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ద బాడీ ఇట్ ఇస్ కాల్డ్ దేహాత్మ.
0: జీవుని ఎందుకు నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసం విడుస్తుంటు చేత దీనికి జీవాత్మ అన్నారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ breath in the individual.
0: Atma yokka vibration maatrame paramaatma annaru.
1: The vibration of atma, the self, is
0: idi eppudiki kuda undeyatundi.
1: It is present all through.
0: Ilanti satya nityamainatundi yokka atma tattvanni,
1: that eternal truth,
0: మానవులు గుర్తించుకోలేక
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో.
0: ఏదో జీవులు వేరుగా భావించుకుని వారిని కేవలము ఒక శక్తిహీనుడిగా విశ్వసిస్తున్నారు.
1: కన్సిడర్ ద జీవా ది ఇండివిజువల్ డిఫరెంట్ ఫ్రమ్ దేవా గాడ్ అండ్ ఫీల్ దే ఆర్ వీక్.
0: వీరు కేవలము అల్పులు కాదు.
1: యు ఆర్ నాట్ సో లో.
0: మానవుడు హీనుడు కాదు.
1: ఈజ్ నాట్ సో మీ.
0: మానవుడు కూడా దేవుడే.
1: అండ్ మ్యాన్ మానవ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అట్టి దైవత్వాన్ని నీవు పొంది కూడాను దైవత్వాన్ని వెతికేది ఎందుకు?
1: Finding divinity within you, why are you in such a God?
0: Pasanna pichana pasati mudo mudo mudo.
1: Is only fool who is in such of God, being himself a God.
0: Nivu sarvamnu devam gane chustu kudanu, nivu devani chudalani aasinchukotam, idi mudatvame.
1: What all that you see around is God himself, but you want to see God.
0: Nee edruga undetundi varanta daiva swarupale.
1: The one who is in front of you is the embodiment of God.
0: నీవు కేవలం మానవత్వాన్ని వహించడం చేత దైవంగా నీవు భావించుకోవటం లేదు.
1: బికాస్ యూ కన్సిడర్ యూర్సెల్ఫ్ హ్యూమన్ యూ డోంట్ నో గాడ్.
0: వివేకానంద ఒకనొక సమయం లోపల రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చాడు.
1: వివేకానంద అట్ వన్ టైమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణుడు అనేక బోధనలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: కొంతసేపు అయిన తర్వాత, అందరూ వెళ్లిన తర్వాత, వివేకానందుడు ప్రశ్నించాడు రామకృష్ణుని.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ ఎవ్రీబడీ లెఫ్ట్, వివేకానంద హస్ పుట్ ఎ క్వశ్చన్. స్వామి,
0: మీరు దైవాన్ని దర్శించారా అన్నాడు.
1: స్వామి, హావ్ యూ సీన్ గాడ్?
0: తప్పక దర్శిస్తూనే ఉన్నాను.
1: పరమాత్మ సేస్ yes.
0: దర్శించాను అని చెప్పలేదు, దర్శిస్తూనే ఉన్నాను.
1: He said, no, he did not simply say, I saw. I have been seeing.
0: ఏ రూపంలో దర్శించారు అని ప్రశ్నించాడు.
1: వివేకానంద asked in what form?
0: ఇదిగో నీ రూపంలో నిన్ను సాక్షాత్ దర్శిస్తూనే ఉన్నాను.
1: I see him in this form.
0: నీ రూపం దైవ స్వరూపమే.
1: And your form itself is
0: బ్రహ్మానంద రూపం దర్శిస్తుంది, దైవ స్వరూపమే.
1: So also the form of Brahma.
0: నిత్యానంద రూపం దర్శిస్తుంది, దైవ స్వరూపమే.
1: So also the form of Brahma.
0: అందరూ దైవ స్వరూపులే.
1: All forms are God.
0: ఈ రూపంలో నేను దైవాన్ని దర్శిస్తున్నాను అన్నాడు.
1: Therefore I see God in your form now.
0: ఈ దీన్ని అర్థం చేసుకోలేక వివేకులు
1: those people who cannot understand this
0: అవివేకాన్ని ప్రకటింపు చేసుకుని
1: because of dullness and foolishness
0: మేమందరి కూడా కేవలం సామాన్యమైన మానవులు కదా
1: consider themselves as ordinary people
0: మమ్మల్ని దైవత్వంగా భావించుకోవటం ఎంత పొరపాటు అన్నారు.
1: To consider oneself as God, what, how is it appropriate?
0: నీవు దేహ దృష్టితో నీవు చూసుకుంటున్నావు.
1: You are just watching from your body viewpoint.
0: ఆత్మ దృష్టితో చూస్తున్నాను.
1: But I am viewing from the point of the self.
0: కానీ ఆత్మ దృష్టితో చూసినప్పుడు నీవు కూడా దైవమే.
1: From the point of the self, you are also God.
0: కనుకనే you are not one person.
1: You are not one person.
0: But three. The one you think you are physical body.
1: The one you think you are is physical
0: the
1: body.
0: The one others think you are mental body.
1: The one others think you are is mental.
0: The one you really are.
1: The one you really are.
0: అదే ఆత్మతత్వం.
1: That is ఆత్మ the self.
0: అట్టి ఆత్మతత్వాన్ని నేను చూస్తున్నాను.
1: That principle of self I see.
0: నీవు దేహతత్వాన్ని జీవతత్వాన్ని నీవు చూస్తున్నావు.
1: You go by the feeling of the body and the individual.
0: ఈ దృష్టిని నీవు మార్చుకో.
1: Change your vision.
0: ఈ దృష్టిని నీవు మార్చుకుంటుంటే దైవం నీ అందే కనిపిస్తాడు.
1: When once you change your view, you can understand
0: that. దృష్టి దోషమే కానీ సృష్టిలో ఏమాత్రమూ దోషం లేదు.
1: Mistake lies in your vision, not in creation.
0: పిచ్చివాడా, సృష్టిని దోషంగా చూస్తున్నావు నీవు. ఈ దృష్టిలో ఉండవచ్చును భేదములు.
1: There may be differences in your outlook.
0: కానీ నీ దృష్టిలో వచ్చినటువంటి భేదములే సృష్టిలో కనిపిస్తున్నాయి.
1: And what all the differences in your vision you find there?
0: ఇవన్నీ కూడా రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్.
1: They all stand for reaction, reflection and resound.
0: నీవు ఒక మామిడి పండు భుజించితివంటే
1: suppose you have eaten mango
0: నీకు వచ్చిన త్రేపు ఏమిటి?
1: What, how would you
0: belch? మామిడి పండు త్రేపే వస్తుంది.
1: You belch that of a mango
0: fruit. దోస పండు త్రేపు రాదు.
1: Not that of a cucumber.
0: కాబట్టి ఈ త్రేపు ఎక్కడిది?
1: So where from you got it?
0: It
1: is the one that you have partaken.
0: కాబట్టి నీవు చూచేది ఏమిటి?
1: What do you see?
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావంలే నీవు చూస్తున్నావు.
1: You see the reflection of your inner feeling.
0: కనుక నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లే నీకు ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
1: It is only the reflection of the inner being that comes back to you as
0: a మొట్టమొదటి మనియందు
1: రిసౌండ్.
0: పవిత్రమైనటువంటి దివ్య తత్వాన్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: So install first the holy principle of divinity within you.
0: కనుక ఇట్టి దివ్యత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: When once we have proper understanding the divinity, the human quality of
0: మానవ
1: మానవ
0: ఏమిటి అర్థం కూడాను.
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: అజ్ఞానంతో లేనిటువంటి వాడు మానవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ నెవర్ ఇగ్నోరెంట్.
0: మా మాయా,
1: మా ఇల్యూషన్,
0: మా లేదు,
1: నా వితౌట్ ఇట్,
0: వా
1: వా.
0: ఈ మానవ అనేటువంటిది అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
1: మా స్టాండ్స్ ఫర్ ఇల్యూషన్ మాయా, నా వితౌట్ ఇట్, వా వర్తించుట, కండక్ట్ హిమ్సెల్ఫ్.
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
1: ద వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్.
0: జ్ఞాన స్వరూపుడివే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ ది
0: దైవ స్వరూపము.
1: The vision of non-dualism is
0: true. జ్ఞానమే దైవ స్వరూపము.
1: And that wisdom is divine.
0: కనుక దైవ స్వరూపాన్ని దర్శించడానికి ఎందుకు పక్కకు పోవాలి?
1: Why should you neglect to view the
0: సర్వము నీవే ఉన్నావు.
1: You are everything.
0: సర్వము నీయందే ఉంటున్నది.
1: Everything is within you.
0: ఇంతసేపు చెప్పారు.
1: It is said so long.
0: మన సంజయ్ సాహ్ని.
1: సంజయ్ సాహ్ని.
0: With you.
1: With
0: in
1: you,
0: you.
1: In you.
0: Around you. Only.
1: Around you. That's what he said.
0: With you అనుకుంటే దైవస్థులుగా పోతున్నావు.
1: విత్ యూ యూఆర్ టువర్డ్స్ గాడ్.
0: ఇన్ యూ అనగా నీవు స్టడీ చేస్తున్నావు.
1: ఇన్ యూ యూ స్టడీ హిమ్.
0: ఫ్రమ్ యూ అనేటువంటిది జగత్తులో సంచారం చేస్తున్నావు.
1: అవుట్ ఆఫ్ ది ఫీలింగ్ ఫ్రమ్ యూ యూ మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్.
0: కానీ ఇవన్నీ కాదు సరైనటువంటి అర్థాలు.
1: దే ఆర్ నాట్ ప్రాపర్
0: ఇంగ్లీష్ లో అన్ని అర్థాలు కూడా అనర్థాలుగానే వస్తుంటాయి.
1: ది అర్థ ఇన్ ఇంగ్లీష్ ఆర్ అనర్థ డైవర్ పర్వర్షన్.
0: ఈ అనర్థాల్లో మనం జీవితాన్ని గడుపుకుంటూ అర్థాన్ని తీసుకోవాలంటే ఇది అసాధ్యమవుతుంది.
1: స్పెండింగ్ లైఫ్ ఇన్ అనర్థ పర్వర్షన్ వీ డోంట్ నో ది అర్థ ద మీనింగ్.
0: కనుక ఈ అనర్థాలకు మనం ప్రవేశిస్తున్నాము.
1: సో వీఆర్ ఆఫ్టర్ ది రాంగ్ కన్నెక్షన్.
0: ఆత్మతత్వాన్ని అర్థంగా చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్
0: ప్యూరిటీ పుట్ అంటారు.
1: We say beautiput.
0: Beautiput annalu gaani but antara.
1: But you should say beautiput but not but. How is it possible?
0: Ivanta kunnu kevalam bhashalu yokka prakalpale.
1: It's all just a phonetics external.
0: Ee prapancham yokka sarvamanta kunnu prakalpanale.
1: It is all of your own making.
0: Ee kalpanato koodinatundi danni manam anusaristunname kaani sariyainatundi yokka satya swaroopani manam anusarinchatam ledhu.
1: You follow all that is artificial, not never truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరి యందు ఉన్నది ప్రేమ ఒక్కటే.
1: ఇట్ సేమ్ లవ్ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రేమ దేహమునకు సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ ద బాడీ.
0: మనస్సుకు సంబంధించినటువంటిది కాదు.
1: నార్ ఆఫ్ ది మైండ్.
0: బుద్ధికి సంబంధించినటువంటిది కాదు.
1: నార్ ఇంటెలెక్ట్.
0: ఇంద్రియములకు సంబంధించినటువంటిది
1: కాదు. నార్ సెన్సెస్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద సెల్ఫ్.
0: కనుకనే ఆత్మనే ప్రేమ స్వరూపము.
1: దేర్ఫోర్ ద సెల్ఫ్ ఇస్ లవ్.
0: దీనినే వేదము.
1: దిస్ వేద.
0: దీన్ని ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని అనుకుంటూ పోయి కట్టగలపటికి కొంతసేపటికి మూవ్ అయిపోతుంది.
1: కాలింగ్ ఇట్ రిపీటెడ్లీ లవ్ అండ్ లవ్ ఇట్ కమ్స్ స్టాండ్ స్టిల్ నమ్.
0: మాటలు నిలిచిపోతాయి.
1: అండ్ దేర్ ఇట్ డ్రాప్స్.
0: నీటిలో పూర్తి మునిగినటువంటి వాడు మాటలు మాట్లాడలేడు.
1: ద వన్ హూ ఇస్ డీప్లీ సంకర్ డ్రౌండ్ ఇన్ వాటర్ హీ వుడ్ బి స్పీచ్లెస్.
0: నీళ్లపైన కొంతవరకు గుంత వరకు మునిగి గొంతు కనిపించేంత వరకు ఉండినప్పుడు మాట్లాడగలడు.
1: ఇఫ్ హిస్ నెక్ డీప్ హీ కెన్ స్టిల్ స్పీక్.
0: కనుకనే నీవు పైపైన తిరిగే సమయం లోపల నీకు ఈ మాటలంతా వస్తున్నాయి, కానీ పూర్తి ఆనంద సాగరంలో మునిగినప్పుడు వాటికి మాటలే రావు.
1: At the superficial level, you use all your jugglery and vocabulary. When once you are immersed, you are
0: speechless. Abhitra daiva premalo muniginatundi vaadu maatladaledu.
1: The one who drowned himself in that holy divine love would be speechless.
0: Poorthi munigipoyadu.
1: He is totally drowned.
0: Ikkada akkada ekkada chusina okkade aatmalo makkuvai unnadu.
1: Here and there and elsewhere, the same principle of love is present.
0: Anta okkate prema.
1: In fact, same love is everywhere.
0: Alanti samayamlo maatalu raavu.
1: Then you will be dumbfounded.
0: కనుక నీవు మాట్లాడుతున్నావు అంటే ఏమి, నీవు ఈ యొక్క ప్రేమలో మునగలేదు.
1: If you are still talking, it means you are not.
0: పైపై అలల లోపల నీవు తేలాడుతున్నావు.
1: You are just at the superficial level of the waves.
0: పైపై అలల పైన తిరుగాడుతుండేటువంటి ఆనంద సాగరంలో మునిగినప్పుడు వాటికి మాటలే రావు.
1: At the superficial level, you use all your jugglery and vocabulary. When once you are immersed, you are speechless.
0: అవిత్రమైన దైవ ప్రేమలో మునిగినటువంటి వాడు మాట్లాడలేడు.

0: superficial level cannot understand God.
1: కనుకని ఈ సూపర్ఫిషియల్ లెవెల్ అంతా పోవాలి.
0: సో వన్ షుడ్ బి అవే ఫ్రమ్ ది సూపర్ఫిషియల్.
1: సుపీరియల్ పవర్ రావాలి.
0: నాట్ సూపర్ఫిషియల్ బట్ షుడ్ బి సుపీరియర్.
1: ఇది ఏ నిజమైనటువంటి ఏకత్వము.
0: దిస్ ఇస్ వన్నెస్.
1: ఈ ఏకత్వంలో ఉంటుండాలి అంతరార్థం అంతా.
0: ఇన్ దిస్ వన్నెస్ ఎవ్రీ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లై.
1: ఈ ఏకత్వం వరకు పోలేనటువంటి మానవుడే అనేక రకమైనటువంటి సందేహాలతో మునిగిపోతున్నారు.
0: ద వన్ హూ కెనాట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ వన్ పాయింటెడ్నెస్.
1: ఈ ప్రేమతత్వం లోపల మునగనటువంటి వాడనే అర్థం.
0: ద వన్ హూ హాస్ నాట్ అండర్స్టూడ్ టోటలీ లవ్.
1: కనుక మనం ప్రేమ సాగరంలో మునగాలి.
0: వి హావ్ టు డ్రావ్ ఆన్ అవర్ సెల్ఫ్
1: ప్రేమానందాన్ని అందుకోవాలి.
0: అండ్ వి షాల్ అటైన్ ఇట్.
1: ప్రేమ స్వరూపులు కావాలి.
0: అండ్ యు షుడ్
1: ప్రేమను 10 మందికి పంచాలి.
0: యు షుడ్ ఎంబాడీ ఇట్.
1: పంచినదాన్ని తిరిగి తన లోపల చేర్చుకోవాలి.
0: అండ్ షేర్ విత్ అదర్స్ అండ్ టేక్ ఇట్ అక్సెప్ట్ లవ్.
1: వేద రహితంగా ప్రవర్తించాలి.
0: అండ్ వి షుడ్ యాక్ట్ విత్ ఆల్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్
1: మీరందరూ ఇంకా చిన్న యువకులు,
0: యువర్ యంగ్స్టర్స్,
1: మీ యొక్క తత్వం ఇంకా కూడా ఎన్నెన్నో అనుభవించాలని ప్లాన్ వేసుకుంటుంటారు.
0: యూ హావ్ గాట్ మెనీ ప్లాన్స్ టు హావ్ మెనీ ఎక్స్పీరియన్స్.
1: ఎన్ని అనుభవించినప్పటికీ ఈ ప్రేమ అనేటువంటిది దైవ స్వరూపమైనటువంటి సత్యాన్ని మాత్రం మరవకూడదు.
0: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ లవ్ ఇస్ గాడ్. యూ మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఫ్యూచర్.
1: మేమందరి కూడా ఒక కుటుంబీకులమే అనేటువంటి సత్యాన్ని కూడా మరవకూడదు.
0: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ వీ బిలాంగ్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ.
1: మా అందరిది కూడా ఒకే జాతే.
0: వీ ఆల్ బిలాంగ్ టు వన్ రేస్.
1: ఈ జాతికంతా తండ్రి ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ఓన్లీ ఫాదర్.
1: అతనే దైవము.
0: గాడ్ ఈజ్ ద ఫాదర్.
1: ఇలాంటి సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించి వర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: తండ్రి ఒక్కడే.
0: ఫాదర్ ఈజ్ వన్.
1: అందరూ ఒక కుటుంబీకులమే.
0: వీ బిలాంగ్ సేమ్ ఫ్యామిలీ.
1: అందరిది ప్రేమ ఒక్కటే.
0: లవ్ ఇస్ సేమ్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇంక భేదభావం ఎందుకు పుడతాయి మనం?
0: వన్స్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ వీల్ నెవర్ హ్యావ్ డిఫరెన్స్.
1: భేదములకు అవకాశమే లేదు.
0: దేర్ నో స్కోప్ అట్ ఆల్.
1: ఇంకా అభిప్రాయ భేదములు ఏమాత్రం కూడా పెంచకూడదు.
0: దేర్ కెనాట్ బి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎట్ ఎనీ టైమ్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: దట్ లవ్ హాస్ గాట్ టు బి నోన్.
1: రంగు వేరుగా ఉండవచ్చును.
0: ఇట్ మే బి డిఫరెంట్ ఇన్ ఎనీ.
1: జాతి నీతులు వేరుగా ఉండవచ్చును.
0: ది కమ్యూనిటీ కాస్ట్ మే బి డిఫరెంట్.
1: కనుకనే మానవత్వంలో ఉన్నది ఒక్కటే.
0: బట్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఓన్లీ వన్ థింగ్ దట్ లైస్.
1: ఒక చక్కెరతో
0: విత్ షుగర్
1: ఎన్నో బొమ్మలు మనం చేస్తుంటాం.
0: అండ్ యూ మేక్ సో మెనీ టాయ్స్.
1: మీకు అందరికీ తెలుసును.
0: యు ఆల్ నో దిస్.
1: చిన్న చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు చక్కెరతో ఒక జింకను చేస్తారు.
0: అండ్ విత్ ది సేమ్ షుగర్ క్యాండీ దే మేక్ ది షేప్ ఆఫ్ ఎ డీర్. చక్కెరతో ఒక కుక్కను
1: చేస్తారు.
0: దట్ షాప్ ఆఫ్ ద డాగ్.
1: చక్కెరతో ఇంకొక హంసం చేస్తారు.
0: అండ్ ది క్యాండీ దే మేక్ దట్ బెస్ట్ వన్.
1: చక్కెరతో ఒక చిలుకను చేస్తారు.
0: విత్ ద షుగర్ దే కెన్ మేక్ ఎ ప్యాక్.
1: అన్ని రెండు నాలుగు అంటున్నారు.
0: విత్ ది టూ ఎనస్ యు కెన్ బై.
1: పాట పాడుతుంటారు, నీకు ఇష్టమైన సామాన్ తీసుకో రెండున్నరనా.
0: యూ కెన్ టేక్ ఎనీథింగ్ పేయింగ్ టూ ఎనస్.
1: రెండు నాలుగు ఏమైనా తీసుకో అంటారు.
0: టూ ఎనస్ టేక్.
1: జింకను తీసుకో, పులిని తీసుకో, నక్కను తీసుకో, ఏనుగును తీసుకో అంత రెండున్నాయి.
0: విత్ టూ ఎనస్ యూ కెన్ బై డీర్ ఆర్ లయన్ ఆర్ టైగర్ ఆర్ ఫాక్స్.
1: ఈ రూపనామాలు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నిటికీ ఇచ్చేది రెండున్నాయి. దేనికోసం? చక్కెర కోసం ఇస్తున్నాం మనం.
0: ద నేమ్స్ మే బి ఫార్మ్స్ మే బి డిఫరెంట్ బట్ యూ పే ద మనీ ఫర్ ద షుగర్.
1: షుగర్ దీనికి మనం సమర్థంగా ఇస్తున్నాం.
0: సో ద వాల్యూ ఇస్ ఫర్ ద.
1: అదే విధంగానే నీ దేహాలు, నీ రంగులు, నీ ఒడ్డు పొడుగులు అన్ని వ్యత్యాసంగా కనిపించవచ్చును.
0: సో ద బాడీ, ద షేప్, కాంప్లెక్షన్, హైట్ అండ్ వెయిట్ మే బి డిఫరెంట్.
1: కానీ అందరి ఎందుకు ఉండేటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
0: బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
1: దీనికి చావు లేదు, పుట్టుక లేదు.
0: ఇట్ హాస్ నో బర్త్ నార్ డెత్.
1: చావు పుట్టుక లేనట్టు శాశ్వతుండు.
0: గాడ్ ఈజ్ ఎటర్నల్ వితౌట్ ఎ బిగినింగ్.
1: మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: అండ్ ఈజ్ ఎన్షియంట్.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: హాస్ నో బిగినింగ్ నార్ ది ఎండ్. ఈజ్ ఎన్షియంట్.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: ఈజ్ నైదర్ బోర్న్ నార్ గెట్స్ హిమ్సెల్ఫ్
1: ఎనిహిలేటెడ్. సర్వము ఆత్మస్వరూపుడై వెలుగుచుండు.
0: అండ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎటర్నల్ విట్నెస్.
1: అన్నిటి యందు ఆత్మస్వరూపుడిగానే ఉంటుంటాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది ఫామ్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీవన్.
1: ఇలాంటి నిత్యాధారమైనటువంటి, మూలాధారమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ ఎటర్నల్ బేసిక్ ఫండమెంటల్ ఫౌండేషన్.
1: ఇప్పుడే నీకు ఏకత్వం గుర్తించడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ నో దిస్ వన్నెస్.
1: సముద్రానికి మనం పోతున్నాం.
0: యు గో టు ద సీ.
1: సముద్రానికి పోయినప్పుడు
0: యాజ్ యు గో దేర్
1: స్నానం చేస్తాము.
0: యు టేక్ ఎ బాత్ దేర్.
1: సముద్ర స్నానం చేసినప్పుడు
0: యాజ్ యు హావ్ డిప్ దేర్
1: ఉప్పు అంతా కరుచుకుంటుంది.
0: అండ్ నేచురల్లీ సాల్ట్ వుడ్ గెట్స్ స్టక్ అప్ యువర్ బాడీ.
1: ఈ ఉప్పు అంతా కరుచుకున్నప్పుడు
0: బికాస్ ఆఫ్
1: దాని తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో స్నానం చేస్తాము.
0: యు కమ్ బ్యాక్ అండ్ హావ్ అనదర్ బాత్ అగైన్.
1: ఎందుకు ఈ సముద్రానికి పోయి నీవు స్నానం చేశావు?
0: వై షుడ్ యు గో టు ద సీ అండ్ హావ్ బాత్
1: దేర్? ఆ సముద్రం యొక్క ఉప్పుని కరుచుకుంటే తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో ఎందుకు నీవు స్నానం చేశావు?
0: బికాస్ ఆఫ్ ద సాల్ట్ యు హావ్ టు టేక్ సెకండ్ బాత్.
1: ఈ సాల్ట్ నీకెంత ఉపకారం చేస్తుందో.
0: అండ్ సాల్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ?
1: నీకు అది గుర్తించుకోవడానికి వీలు లేదు.
0: అండ్ యూ డోంట్
1: అండర్స్టాండ్. ఒక దినమంతా కూడా సముద్ర స్నానం చేసిన తర్వాత నీవు ఉండు, దాంట్లో ఆ ఉప్పు అంతా కూడా చేరి ఎన్ని రకమైనటువంటి జబ్బుల్లో నివారణ కావిస్తుంది.
0: అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ బాత్ ఇన్ సీ రిమైన్ లైక్ దట్.

0: for one day the
1: salt will cure all the diseases
0: and certain diseases will be cured because of this.
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: సముద్రానికి పోయి స్నానం చేస్తున్నాడు.
0: హీ గోస్ అండ్ టేక్స్ అ బాత్.
1: ఇంటికి వచ్చి మంచి టాప్ వాటర్ అనగా ట్యాప్ నుంచి వాటర్ తీసుకుని చేస్తున్నాడు.
0: అండ్ హీ రిటర్న్స్ హోమ్ అండ్ విల్ హ్యావ్ ట్యాప్ వాటర్ బాత్.
1: ఎందుకు ఈ సముద్ర స్నానం చేయటం?
0: దెన్ వాట్ ఫర్ ఇస్ దిస్?
1: ఇది ఏమి అలంకారం కోసమా?
0: ఇస్ ఇట్ ఓన్లీ
1: పది మంది మెప్పు కోసమా?
0: ఇస్ ఇట్ ఫర్ పబ్లిసిటీ ఆర్ ప్రైజ్?
1: సముద్ర స్నానం చేసినటువంటి వానికి లోపల ఉన్నటువంటి జబ్బంతా కూడా నివారణ అవుతుంది.
0: ఇఫ్ యూ గాట్ ది బాత్ దేర్ ఇన్ సీ వాటర్ ఆల్ ద సిక్నెస్ ఎయిమెంట్ విల్ బి క్యూర్డ్.
1: స్కిన్ లో చేరిపోతుంది.
0: అండ్ సాల్ట్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ.
1: ఈ స్కిన్ లో చేరినప్పుడు అంటువ్యాధులంతా కూడా నివారణ అవుతుంది.
0: అండ్ వెన్ ఇట్ యాక్ట్స్ ఆన్ ద స్కిన్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కంటేజియస్ డిసీజెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ లోపల ప్రపంచమంతా సృష్టించాడు భగవంతుడు.
0: దేర్ ఆర్ మెనీ క్యూరేటివ్ మెథడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: ప్రతి పదార్థం కూడాను ఒక్కొక్క నివారణ కోసమే సృష్టించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హాస్ గాట్ ఎ క్యూరేటివ్ పర్పస్.
1: కానీ ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ద ట్రూత్ ఈస్ నాట్ నోన్ టు మ్యాన్.
1: ఇప్పుడు చాలా మంది లాన్ వేస్తుంటారు.
0: మెనీ
1: గ్రాస్
0: లాన్.
1: దీంట్లో చాలా పచ్చగా ఉంటుంటది.
0: అండ్ లాన్ గ్రాస్
1: కూర్చోవడానికి మెత్తగా చల్లగా ఉంటుంటది.
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్ అండ్ కూల్.
1: కానీ మనకు ఏమైనా అంటువ్యాధులు అనేటువంటి బేదులేగిన బయలుదేరిందంటే,
0: ఇన్ఫాక్ట్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ కంటేజియస్ డిసీజ్,
1: ఆ గ్రాస్ లో ఉన్నటువంటి వైట్ గ్రాస్ అనేటువంటి ఒకటి వస్తుంది.
0: యూ ఫైండ్ ద వైట్ గ్రాస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్
1: గ్రీన్. వైట్ గ్రాస్ ను రెండు పోగులు తీసుకుని నీవు భుజించు, నీ దేగులు నివారణ అవుతుంది.
0: ఈట్ జస్ట్ టూ వైట్ గ్రాస్ బ్లేడ్స్, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ డయేరియా.
1: కుక్కకు తెలిసినంత వరకు కూడా మనుషులు తెలియకోకుండా పోతుంటారు.
0: డాగ్ హ్యాస్ దట్ నాలెడ్జ్ బట్ మ్యాన్ హ్యాస్ నో నాలెడ్జ్.
1: కుక్కలు మనం చాకుతుంటాము.
0: యూ ఆల్సో
1: వారానికి ఒకటి దాన్ని వదిలినప్పుడు లాంగ్ లోపల పోయి గడ్డంతా తినేసేస్తుంది.
0: ద డాగ్ వెన్ ఇట్ ఇస్ లెట్ లూజ్ ఇట్ పార్టేక్స్ ద వైట్ గ్రాస్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: దానికి అజీర్ణ వ్యాధిని నివారణ గావించుకునే కోసం.
0: బికాజ్ ఇట్ నోస్ దట్ ఇట్ విల్ క్యూర్ ఇట్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ దిస్ ఇండైజెషన్.
1: కనుకనే దానికి కూడా తెలుస్తుంది ఈ యొక్క సంగతి.
0: God, this dog has got the knowledge.
1: కనుకనే గాడ్ ను మొదలుకొని డాగ్ వరకు కూడాను, డాగ్ మొదలుకొని గాడ్ వరకు కూడాను ఈక్వల్ గా చేస్తూ వచ్చాడు.
0: ది హియర్ లైస్ ది సేమ్ ప్రిన్సిపల్ బిట్వీన్ డాగ్ అండ్ ద గాడ్ అండ్ గాడ్ అండ్ ద డాగ్.
1: కనుకనే డాగ్ అనేటువంటిది గాడ్ తో కూడినటువంటిది.
0: Therefore, this dog has got the principle of God within.
1: మీరు సరిగా డాగులు పెంచుకునేటువంటి వాళ్లకు దీన్ని చక్కగా అర్థమవుతుంది.
0: Those that have got dogs with them, they know.
1: దానికి హై టెంపరేచర్ వస్తుంది.
0: If the dog has high temperature,
1: హై టెంపరేచర్ వస్తే ఏమీ భుజించదు.
0: It won't eat anything.
1: పాలు నోట్లో పోసినా కూడా నువ్వు త్రాగదు.
0: ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ మిల్క్ ఇట్ వోంట్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: నాకు అజీర్ణ వ్యాధిగా ఉంటుంది.
0: ఇట్ నోస్
1: నేను ఎట్టి పదార్థాన్ని భుజించకూడదు.
0: ద డాగ్ నోస్
1: భుజించే నా అజీర్ణ వ్యాధి అధికమైపోతుంది.
0: సో ఇట్ విల్ నాట్ ఈట్ ఎనీథింగ్
1: అని ఆ కుక్క కూడా తెలుసును.
0: డాగ్ నోస్ దాట్.
1: కానీ ఈనాడు చదువుకున్నటువంటి వ్యక్తులు అయినటువంటి వారు,
0: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే,
1: గొప్ప గొప్ప విద్యావంతులైనటువంటి వారు,
0: హైలీ ఇంటెలెక్చువల్,
1: ఇంట్లో ఏమి లేకపోతే
0: నథింగ్ ఎట్
1: హోమ్, హోటల్ పోయి ఇడ్లీ దోశలు కూడా తింటారు, జ్వరం వచ్చినటువంటి వారు,
0: ఇడ్లీ అండ్ దోశ ఆల్సో,
1: జ్వరం వచ్చినటువంటి వారు తినకూడదని వాళ్ళకి అంత మాత్రం తెలియదా?
0: హీ డస్ నాట్ నో ద సింపుల్ థింగ్ దట్
1: డాగ్ గుర్తించినట్టుగా మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: డాగ్ నోస్ బట్ మ్యాన్ డస్ నాట్ నో.
1: ఈ విధంగా అనేక జీవరాశులు ఎందుకు దైవత్వం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యంగా వేదంలో ప్రచురించుతూ
0: వచ్చారు.
1: ప్రజ్ఞానం అనేటువంటిది కేవలం అవైలబిలిటీ కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అట్టి ప్రజ్ఞానమే బ్రహ్మ అన్నారు.
0: దట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: ప్రతి మానవుని ఎందుకు అది ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కానీ అంతవరకు వీడు యోచన చేయటం లేదు.
0: బట్ హీ డజంట్ గో దట్ ఫార్.
1: మానవుడు ఒట్టి హేస్ట్ హేస్ట్ హేస్ట్ తొందరపాటు ఎక్కువ.
0: మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హరీ హేస్ట్.
1: కనుకనే హేస్ట్ మేక్స్ వేస్ట్,
0: హేస్ట్ మేక్స్ వేస్ట్,
1: వేస్ట్ మేక్స్ వరీ,
0: వేస్ట్ మేక్స్ వరీ.
1: సో డు నాట్ బి ఇన్ ఎ హరీ.
0: సో డోంట్ బి ఇన్ ఎ హరీ.
1: కనుకనే నీవు ఈ యొక్క తొందరపాటు పడవద్దు.
0: నెవర్ బీ ఇన్ హరీ.
1: ఈనాడు ఆర్త జబ్బులంతా రావడానికి కూడా ఇదే కారణము.
0: దిస్ ఈస్ ది కాజ్ ఫర్ హార్ట్ కంప్లైంట్స్.
1: హరీ వరీ కరీ,
0: హరీ వరీ కరీ.
1: హరీ తొందరపాటు ఒకటి,
0: హరీనెస్
1: తొందరపాటు,
0: హరీ
1: వరీ లేనిపోని చింతలంతా పెట్టుకోవటం,
0: కాన్స్టెంట్ వరీ, మీనింగ్లెస్ వరీ.
1: తర్వాత కరీ
0: అండ్ కరీ, వెల్ దట్ యాడ్స్ టు ద ఫ్యాక్ట్.
1: ఈ మూడు కూడాను హార్ట్ జబ్బుకు చాలా మూల కారణాలు.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్ట్ ఎయిల్.
1: మొట్టమొదటి లావుగా ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ దగ్గర పోతే, సార్ మీరు వెయిట్ తగ్గించండి అంటారు.
0: ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇఫ్ హి గోస్ డాక్టర్ యూ విల్ ఆస్క్ హిమ్ జస్ట్ కట్ షార్ట్ యువర్ వెయిట్.
1: కనుకనే ప్రతి దాని ఎందుకు కొన్ని రకమైనటువంటి రోగములు ఉంటున్నాయి.
0: సో దేర్ ఆర్ సర్టన్ కంప్లైంట్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఈ రోగములకు ప్రపంచంలో సర్వం కూడాను తానే వైద్యుడిగా ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ద డాక్టర్ ఫర్ ఆల్ దీస్ కంప్లైంట్స్.
1: కనుక వైద్య రత్నం లోపల వైద్యుడు నారాయణుడు.
0: గాడ్ హింసెల్ఫ్ ద డాక్టర్ ఆఫ్ డాక్టర్స్.
1: వైద్యో నారాయణ హరిహి అన్నారు.
0: వైద్యో నారాయణో హరిహి.
1: నారాయణే వైద్యుడు.
0: నారాయణ ఇస్ ఎ డాక్టర్.
1: నారాయణే మన ఫ్రెండ్.
0: నారాయణ ఇస్ యువర్ ఫ్రెండ్.
1: నారాయణే మన బంధువు.
0: ఇస్ యువర్ రిలేషన్.
1: నారాయణే మన స్వరూపాలు.
0: అండ్ యు ఆర్ ది వెరీ ఫామ్ ఆఫ్ నారాయణ. మన
1: స్వరూపాలంతా కూడాను నారాయణే.
0: యు ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ నారాయణ.
1: రూపాలు వేరువేరుగా ఉంటున్నాయి కానీ డ్రెస్సులు వేరువేరుగా వేస్తున్నామే కానీ దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏకాత్మ సర్వభూత అంతరాత్మ.
0: సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఏక ప్రభుక అనేక నామ్.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుక మానవులందరూ కూడా దైవ స్వరూపులే.
0: సో ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ ది పర్సనాలిటీ.
1: దైవం ప్రత్యేకము నేను ప్రత్యేకం అనే భేదాన్ని ఏమాత్రము పాటించనక్కర్లేదు.
0: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ దట్ యు ఆర్ సపరేట్.
1: దైవం మానుష రూపేణ.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఏ దీంట్లో ఉన్నప్పుడు చూడండి మీరు మనుష్య రూపంలోనే ఉంటారు.
0: ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కనుకనే మానవత్వంతో కూడినటువంటి దైవత్వమే నిజమైనటువంటి సత్య దైవము.
0: దేర్ఫోర్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఈజ్ ద రియాలిటీ.
1: అలాంటి సత్య స్వరూపాన్ని మనం విస్మరించకుండా
0: that form of truth we should have
1: satya daivanni manam sankalpinchukoni prayatnam cheyali
0: and we should have truthful ideas and proceed.
1: Satyame daivamu.
0: Truth is God.
1: Ninnu cheppanu.
0: Bhagavan said that the other day
1: satyam nasti paro dharmahani.
0: There is no other path beyond truth.
1: కనుక నేను సత్య స్వరూపమే దైవము.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: ఎక్కడ సత్యం ఉందో అక్కడంత దైవమే.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: కనుక మనం దైవాని కోసం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
1: ఎక్కడ చూసినా ఉండేటువంటి దైవాన్ని నువ్వు ఎక్కడ వెతికిన ప్రయోజనమే.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ హిమ్ ఎవ్రీవేర్.
1: కనుకని నీవు అడుగు పెట్టిందంతా దైవమే.
0: వేర్ ఎవర్ యూ స్టెప్ యూ ఫైండ్ గాడ్ దేర్.
1: ఏది తిన్నదే దైవమే.
0: వాట్ ఎవర్ యూ ఈట్.
1: ఏది పరికినది దైవమే.
0: వాట్ ఎవర్ యూ సే
1: అంతా దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: కనుకనే మీరు దైవ స్వరూపానిగా భావించుకుని ఒక తట్టు దైవము ఒక తట్టు జీవుడు అని భేదాన్ని పెంచుకోకూడదు.
0: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ లైక్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
1: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
0: జీవా ద ఇండివిజువల్ దేవా గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఎవరిని మనం హింసించకూడదు.
0: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
1: ఎవరిని మనం పరిహసించకూడదు.
0: వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
1: ఎవరిని మనం దూషించకూడదు.
0: వి షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడీ.
1: అది ఏ చిత్త పాపము. దీన్ని ఉపనిషత్తులు చెప్పారు.
0: దిస్ ఉపనిషత్స్ డిక్లేర్
1: సర్వజీవ నమస్కారం కేతవం పతి గచ్చదే అన్నాడు.
0: హూమ్ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్.
1: సర్వజీవ తిరస్కారం కేతవం పతి గచ్చదే అన్నారు.
0: ఇఫ్ యు రిజెక్ట్ ఎనీబడీ ఇట్స్ టోటల్ డినైల్ ఆఫ్ గాడ్.
1: కనుక దూషించినా కానీ ఆ దైవాన్ని దూషించిన వాడే అవుతాడు.
0: ఈవెన్ ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు అక్యూజేషన్.
1: పూజించినా అతను దైవాన్ని పూజించిన వాడే అవుతాడు.
0: ఇఫ్ యు వర్షిప్ ఎనీబడీ యు ఆర్ వర్షిపింగ్ గాడ్.
1: కనుక ఏకత్వాన్ని చక్కగా ప్రబోధించి దైవత్వాన్ని నిరూపింపజేసినటువంటిదే ఈ ఉపనిషత్తుడు.
0: ఉపనిషత్ స్పీక్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ డెమోన్స్ట్రేట్ ద డివైన్.
1: ఉపనిషత్ ఏమిటి దీని అర్థము?
0: ఉపనిషత్
1: ఉపసమీపే నచ్చేదశిత్మని ఉపనిషత్ అన్నారు. ఉపసమీపే
0: క్లోజ్నెస్
1: అత్యంత దగ్గరైనటువంటి వాడే భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వెరీ క్లోజ్.
1: తల్లైనా కొంచెం దూరంగా ఉంటుంటాయి కానీ భగవంతుడు దూరంగా ఉండడు.
0: మదర్ మే బి లిటిల్ డిస్టెంట్ అవే ఫ్రమ్ యూ బట్ నాట్ గాడ్.
1: కానీ దైవం ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉంటుంటాడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ నియర్.
1: అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంటాడు.
0: అండ్ దెన్ హీ కండక్ట్స్
1: నీడలో నీడగా తిరుగుతూ ఉంటుంటాడు.
0: అండ్ హీ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో.
1: అన్నింటి యందు అన్ని రూపాలు ధరిస్తుంటాడు.
0: హీ అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: శతపాంసిన తీర్థాన శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన. అందరు సేవ చేసినా దైవం సేవగానే.
0: ఇఫ్ యూ సర్వ్ ఎవ్రీబడీ ఇట్ అమౌంట్స్ టు సర్వింగ్ గాడ్.
1: దీనికి తపస్సు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు డూ
1: జపం. చేయనక్కర్లేదు
0: నార్ జప.
1: నీవు ధ్యానం చేయనక్కర్లేదు
0: నార్ మెడిటేషన్.
1: దైవత్వంగా నీవు భావించుకో అదే జపము అదే తపము.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాస్ గాడ్ దాట్ ఈస్ పెనెన్స్.
1: ఈ విధమైన మానవత్వాన్ని మనం హీనంగా భావించుకుని
0: వీ కన్సిడర్ హ్యూమన్ లైఫ్ సో లో.
1: మానవత్వం పరికరాలైనటువంటి వాడిగా భావించుకుని
0: నెగ్లెక్ట్ ది హ్యూమన్ లైఫ్.
1: దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం.
0: అండ్ వీ నెగ్లెక్ట్
1: చాలా పాపము.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: దైవం సర్వులు ఎందు ఉంటున్నాడు. దైవం
0: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ శరీర సంబంధాన్ని శరీర సంబంధంగా అనుభవించుకోవచ్చు.
0: బట్ హౌ ఎవర్ యూ కెన్ హ్యావ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బాడీ.
1: కానీ శరీరాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ గో బై ద ఫామ్ అలోన్.
1: నీకు ఆత్మదృష్టిని పెట్టుకో.
0: హ్యావ్ దట్ విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఫర్ ద స్పిరిట్.
1: ఆత్మదృష్టిని ఎందు ఉన్నప్పుడు అందరూ ఏకత్వమే.
0: ఆన్ ద పాయింట్ ఆఫ్ సెల్ఫ్ యూ నో ద వన్నెస్.
1: ఏకం సత్ సత్ సత్.
0: ద ట్రూత్ ఈజ్ వన్. ట్రూత్ ఈజ్ వన్.
1: బహుధా వదంతి అనేక రకంగా కనిపిస్తున్నాడు.
0: అండ్ యూ ఫైండ్ హిమ్ ఇన్ మెనీ ఫార్మ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క తత్వాన్ని
0: ద ప్రిన్సిపల్ ఆఫ్
1: ప్రత్యేకంగాను లేక మానవత్వాన్ని ప్రత్యేకంగాను మీరు విభజించకండి.
0: వీ షుడ్ నెవర్ క్లాసిఫై దీస్ టూ కేటగిరీస్.
1: దేవుడే మానవుడు.
0: మానవ ద హ్యూమన్ ఈజ్ దేవా గాడ్ హింసెల్ఫ్.
1: ప్రతి మానవుని కూడా దేవుడిగా మీరు చూసుకుంటుంటే ఎంత ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.
0: ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ గాడ్, యూ కెన్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: జీవుణ్ణి మనం వేరుగా భావించుకోవటం చేతనే ద్వేషాలు, అసూయలు, ఆడంబరములు, అహంకారములు, ఇలాంటి దుర్గుణాలంతా మనలో ఆవిర్భవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్, బికాస్ ఆఫ్ దిస్ డైకాటమీ, వి హావ్ గాట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ది
1: ట్రాన్స్ఫర్మింగ్ లైఫ్. అందరి యందు ఉన్న దైవత్వం ఒకటే అనుకుంటే ఈ భేదత్వం మనకు అవకాశమే ఉండదు.
0: వెన్ వన్స్ యు నో ది డివినిటీ ఇస్ వన్ ఇన్ ది
1: సేమ్ లెవెల్, భూషణ తిరస్కార పురస్కారములకు అవకాశమే ఉండదు.
0: దేర్ కెన్ నాట్ బి ప్రైజ్ నార్ బ్లేమ్,
1: ఆనందమే ఆనందమే ఆనందమే,
0: ఓన్లీ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: అక్కడే మనకు బయలుదేరుతుంది నిత్యానందం,
0: ఎటర్నల్ బ్లిస్,
1: పరమ సుఖదం,
0: సుప్రీం హ్యాపీ,
1: కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం,
0: నాన్ డ్యూయల్,
1: సగల సద్విషం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం.
0: ద వన్ ఎటర్నల్, it has no movement at all, that is immortal and eternal.
1: ఈ మానవత్వం మనకు ప్రాప్తించడం ఎంత అదృష్టము.
0: Is it really good fortune to have been born a human being?
1: Inta manavatvanni sarthanga avinchukotam enta adrishtamu.
0: Is your good luck to work for your redemption?
1: Kaani ee adrishtanni manam gurtinchukodaniki leka,
0: but we don't realize
1: ini durvinyogam gavinchukuntunnam.
0: We are misusing human life.
1: Kalapyasamlo pravesh pettunnam,
0: we get into bad practices,
1: durgunalato sancharistunnam,
0: we have bad qualities,
1: dirmargulam ayipothunnam,
0: and we are wicked.
1: Inga aatmatattvam manaku etta arthamavutundi?
0: And how can you know the spirit of the self?
1: Kaane kaadu,
0: it is impossible.
1: నీవు ఈ యొక్క దేహతత్వాన్ని నీవు కొంతవరకు మర్చినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
0: వెన్ యూ గివ్ అ బాడీ అటాచ్మెంట్ యూ కెన్ నో ద స్పిరిట్ ఆర్ ద సెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సంజయ్ సహాని చెప్పారు, లోక సమస్త సుఖినో భవంతు.
0: సంజయ్ సహాని సెడ్, లోక సమస్త సుఖినో,
1: అందరూ సుఖంగా ఉండాలి.
0: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: దైవమే సుఖ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
1: ఆ సుఖం అనేటువంటిది అందరి ఎందు అనుభవించాలి.
0: దట్ బ్లిస్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ బై ఎవ్రీబడి.
1: అందరి ఎందు ఉన్నటువంటి యొక్క ప్రేమ తత్వమే సుఖాన్ని పొందాలి.
0: అండ్ దట్ లవ్ ఇన్ ఎవ్రీవన్ కన్ఫర్స్ బ్లిస్.
1: అప్పుడే మనకు ఎట్టి భేదములు ఉండవు, ఎట్టి కలహములు ఉండవు, ఎట్టి యుద్ధములు రావు. ఈనాడు లోకంలో చూస్తుంటే 5000 సంవత్సరముల కిందట ద్వాపర యుగం,
0: 5000 years ago ద్వాపర ఏజ్,
1: అది 5000 సంవత్సరం జరిగినప్పటికి,
0: దో 5000 years పాస్,
1: 11000 యుద్ధాలు జరిగినాయి.
0: In during this period 11000 wars took place.
1: ఇప్పుడు కూడా ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.
0: Even now wars are taking.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మన తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే ఈ భేదత్వమే ఈ యుద్ధాలకు మూల కారణం.
0: The differences, the duality, the absence of the knowledge of the self. This is mine, the dual.
1: ఇది నేను కట్టుకొని వచ్చావా తీసుకొని?
0: Have you brought it at the time of birth?
1: వచ్చేసమయంత చిన్న బట్టైన కట్టుకొని రావు.
0: యూఆర్ నాట్ బోర్న్ విత్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
1: నీవు పోయేటప్పుడు ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
0: నార్ యూ లీవ్ దిస్ వరల్డ్ లీవింగ్
1: ఏంటి ఇక్కడ?
0: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యూ?
1: ఏమిటి నీది?
0: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యూ?
1: ఉన్నంత వరకే.
0: ఇట్స్ ఓన్లీ సో లాంగ్ యూ లీవ్.
1: కళ్ళు మూస్తే అన్ని ఎవరువో.
0: ద మూమెంట్ యూ లీవ్ వీ డోంట్ నో టు హూమ్ ఇట్ బిలాంగ్.
1: అలాంటి దాన్ని నాది నాదని కట్టుకోవడం ఎందుకు అంత?
0: Then why do you claim as your own?
1: ఇది అజ్ఞానం,
0: ఇస్ ఇగ్నోరెన్స్.
1: కనుక ఏది మనం తేలేదు, ఏది మనం తీసుకుని పోము.
0: యూ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్, నార్ వుడ్ యూ టేక్ ఎనీథింగ్.
1: తెచ్చేది, వచ్చేది, పోయేది అంత పుణ్యము పాపమే.
0: వాట్ దట్ యు బ్రాట్, వాట్ యు క్యారీ బ్యాక్, వాట్ యు సస్టైన్ ఈజ్ ఓన్లీ మెరిట్ అండ్ సిన్.
1: పాపం వల్ల మనం వచ్చాము.
0: We are born because
1: punyam valla raakunda povali tirigi,
0: and because of merit never be born again.
1: Cheyali,
0: and we should make an effort in this direction.
1: Aa raagityam etta vastundi?
0: How is it possible?
1: Odlu unnai,
0: and we have got paddy.
1: Ee odlu paina pottu unnanta varaku,
0: so long there is husk,
1: ekkada vesina punarapi jananam punarapi maranam.
0: The paddy with husk would grow, germinate.
1: దానికి ఆ పైన ఉన్నటువంటి హస్క్ తీసి పారవేస్తే,
0: వెన్ ద హస్క్ ఇస్ రిమూవ్డ్,
1: పునర్జన్మ నవిద్యతే,
0: నెవర్ స్ప్రౌట్స్ అప్, ఇంపాసిబుల్.
1: ఈ మాయా అనేటువంటి అభిమానం అనేటువంటి పొట్టు కప్పుకోవటం చేతనే పునరపి జన్మం, పునరపి మరణం.
0: బికాస్ ఆఫ్ దిస్ డెల్యూషన్ అటాచ్మెంట్ ద హస్క్, వీఆర్ బోర్న్ టైమ్ అండ్ అగైన్ రిపీట్.
1: ఈ పొట్టును తీసివేసేస్తే,
0: వెన్ వన్ ద హస్క్ ఇస్
1: జన్మ నవిద్యతే, ఇంకా మనకు జన్మమే లేదు.
0: ఇట్ హాస్ నో రీబర్త్.
1: మనం చేసే సాధనలన్నీ కూడాను ఈ పొట్టును తీసివేయటమే.
0: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ మెంట్ ఫర్ రిమూవల్ ఆఫ్ ది హస్క్.
1: ఈ రిమూవ్ చేయటమే మన యొక్క నిజమైనటువంటి బాధ్యత.
0: రిమూవింగ్ ది హస్క్ ఇస్ అవర్ డ్యూటీ.
1: అది ఏ మానవ ప్రయత్నము,
0: దట్ ఈస్ ఎ హ్యూమన్ ఎఫర్ట్.
1: యత్న ప్రయత్నములు మానవ ధర్మము.
0: ఇట్ ఇస్ అవర్ షుడ్ బి నేచురల్.
1: జయాపజయములు దైవాధీనం.
0: ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి జయాన్ని ఆనందాన్ని పొందడానికి మీరు కొన్ని ప్రయత్నాలు కూడా చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్ యూ షుడ్ మేక్ ఎవరీ
1: అడగండి అమ్మైనా భూవ పెట్టదు
0: విదౌట్ ఆస్కింగ్ యూ మదర్
1: తలుపు కొట్టండి లోపల ఉన్నటువంటి వారు ఎవరు తలుపు తీయరు.
0: నోబడీ వుడ్ ఓపెన్ ద డోర్ ఇఫ్ యూ డోంట్ నాక్ ద డోర్
1: కొట్టాలి తలుపు తెరచాలి.
0: యూ షుడ్ నాక్ ఎట్ ద డోర్
1: అడగాలి భుజించాలి.
0: యూ షుడ్ ఆస్క్ అండ్ దెన్ ఈట్
1: అదే రీతిగా దైవాన్ని కోరి కోరి మనం తెచ్చుకోవాలి.
0: యూ షుడ్ ప్రే అండ్ ప్రే కంటిన్యూ
1: దైవమే కోరి వస్తున్నప్పటికీ మీరు దూరం అయిపోతున్నారంటే ఎంత దురదృష్టం.
0: దో గాడ్ హింసెల్ఫ్ ఈస్ కమింగ్ క్లోజర్ టు యూ
1: నిజంగా ఇంతకంటే పాపం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ సిన్ దెన్ దిస్
1: దైవమే కోరి కోరి వస్తున్నాడు.
0: గాడ్ హింసెల్ఫ్ డిజైర్స్ టు బి
1: కానీ మీరు దూరం అయిపోతున్నారు.
0: బట్ యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్
1: ఇది ఏ జన్మాంతర పాపము.
0: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ అక్రూడ్ బికాజ్ ది పాస్ట్
1: బై. ఈ పాపానికి మీరు గురి కాకండి.
0: నెవర్ కమిట్ సచ్ ఎ సిన్.
1: పుణ్యాన్ని ప్రార్థించుకోండి.
0: అర్న్ మెరిట్
1: పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోండి.
0: హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ మెరిట్.
1: మీరు అన్ని విధాలా దీనికి సమీపానికి రండి.
0: కమ్ క్లోజర్ టు గాడ్
1: సమీపీ.
0: Come closer to God.
1: That is the teaching of Upanishads. Upanishads bodhinchedi ide.
0: That is the teaching of Upanishads.
1: Inka inte kaadu lemman kudanu prarthistuntadi. Uttishtata jagrata praapya varanne bodata.
0: The teaching of
1: pichivada ajnanamane nidrilo neevu nirimpothunnavu.
0: You are passing through the sleep of ignorance.
1: Ee ajnanamane ipindi nidra nunchi neevu lechi
0: get up from the sleep of ajnanamane
1: ipindi prakashincheetundi suryodayanni neevu darshinchu
0: and watch the sunrise of prajnana constantly aware
1: buddhi yokka prakashamu
0: and that sunrise the sunlight is that of intellect.
1: Ee upanishattulu kudanu ee vidhanga prabodhisthu vachunnayi.
0: That is the teaching of every upanishad.
1: కానీ ఈ ఉపనిషత్తుల వాక్యాలు ఎవరు కూడా పాటించడం లేదు.
0: బట్ నో వన్ ఈస్ ఫాలోయింగ్ ద డిక్టేట్స్ డిక్టా ఆఫ్ ఉపనిషత్స్.
1: దాన్ని పాటించి దాన్ని అనుభవించు తప్పక నీకు శాంతి కలుగుతుంది.
0: దెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ఉపనిషత్స్ యూ కెన్ బి పీస్ఫుల్.
1: భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం

Sunny,

శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమునా

0: శ్రీపతి నామ చింతనమే చేకూర చేయు సుఖము మానవా.
1: Fear of sin has disappeared. Evil deeds have become a common occurrence on earth. Devotion to Sripati, the Lord of Lakshmi, has disappeared. Evil deeds which cannot be explained or described have started occurring on earth. Lord, who is the refuge of all people who are good and who do tapas, His name alone can confer happiness on you, O man, realize this.
0: Prema Sarupula,
1: embodiments of divine love.
0: రక్తం యొక్క మూల్యమును గుర్తించినప్పుడే దానిని మనము భద్రంగా కాపాడుకుంటూ తగిన ప్రయత్నం చేస్తాం.
1: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ప్రెషియస్ డైమండ్స్ డూ యూ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సేఫ్ గార్డ్ దోస్ డైమండ్స్.
0: అదే విధముగానే దైవం యొక్క నామం యొక్క విలువను గుర్తించుకున్నప్పుడే దాని తగినటువంటి శ్రద్ధ భక్తులను తగినటువంటి యొక్క స్థానంలో చేర్చుకుంటాం.
1: ఇన్ ద సేమ్ వే ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ ద గ్రేట్ వాల్యూ ఆఫ్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ ద లార్డ్ డూ యూ మేక్ ద ఎఫర్ట్స్ రిక్వైర్డ్ ఫార్ సేఫ్ గార్డింగ్ ఇట్ అండ్ ఫర్ ప్రాక్టీసింగ్ ఇట్ అండ్ గెటింగ్ ద బెనిఫిట్ థెరఫ్.
0: సర్వాభీష్టములు ఇచ్చేటువంటి దైవత్వాన్ని మనము తగిన స్థానం నందు భద్రపరచుకున్నప్పుడే మానవాభీష్టము నెరవేర్చుకుని దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా అనుభవించటకు అవకాశం ఉంటుంటాయి.
1: డివినిటీ విచ్ కెన్ కన్ఫర్ అండ్ సాటిస్ఫై ఆల్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాన్ విల్ హావ్ టు బి డ్యూవల్. Its due place of importance in one's life. Then only would be able to secure all the joy from life.
0: Kamadhenu nena medaku tarugu betti gutamunaku katti vesinappude adi manaku swadhinamlo untundi.
1: Even if it is the great wish fulfilling car, sacred car, which Kamadhenu, only when it is tied to the peg within the range, it will be able to confer all the joy and all the benefits.
0: Sarvadishtamalu anugrahinchetundi daivam kudanu kaamadhenu swarupame.
1: Divinity which can satisfy all the demands can be compared to kaamadhenu.
0: Atti daivamunu naamamaneetundi oka taadutu kattivesi దేనికి కట్టి వేయాలి? నాలుగు అనే గుటమును కట్టి వేసినప్పుడే దైవం మన యొక్క స్వాధీనంలో ఉంటారు.
1: వెన్ వి టై సచ్ గ్రేట్ డివినిటీ విచ్ ఇస్ కామధేను టు ది పెగ్ ఆఫ్ నామ వుడ్ బి ఏబుల్ టు హ్యావ్ ది బెనిఫిట్స్ దేర్ ఫ్రమ్.
0: కనుకనే నామములు ఎందు రెండు విధములైనటువంటి నామములు కలవు.
1: ఇన్ ద నేమ్స్ దేర్ ఆర్ టూ టైప్స్.
0: దీనిని అనేక విధములుగా కీర్తిస్తూ ఉంటారు భక్తులు.
1: డివోటీస్ విల్ బి సింగింగ్ దీస్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: దీనిని కీర్తనమని సంకీర్తనమని రెండు విధములు.
1: దీస్ టూ టైప్స్ ఆర్ వన్ ఇస్ కీర్తన ది అదర్ ఇస్ సంకీర్తన.
0: కీర్తన అనగా కీర్తించేటువంటి యొక్క సాధకుని మాత్రమే తరింపచేస్తుంది.
1: కీర్తన ఈస్ కేపబుల్ ఆఫ్ సేవింగ్ ది పర్సన్ who undertakes kirtana singing the glory.
0: Sankirtana anaga lokanni anugrahistundi.
1: Sankirtana on the other hand can confer grace on the entire humanity and world.
0: Ee kirtana yandu guna kirtana modatadi.
1: In kirtana the first one is guna kirtana praising the attributes
0: of the yokka gunagana varnichatam.
1: That means praising the attributes and the qualities of the Lord.
0: కీర్తించటము,
1: సింగింగ్.
0: రెండవది భావకీర్తన.
1: ద సెకండ్ వన్ ఇస్ భావకీర్తన.
0: ఈ భావములు శాంత భావము చేతను, సత్యభావము చేతను, అనురాగ భావము చేతను, వాత్సల్య భావము చేతను, మధుర భావము చేతను భగవంతుని కీర్తించటం.
1: ఇన్ భావకీర్తన the Lord may be praised and his glory may be sung with the feeling of shanta, peace. Sakya kirtana, kirtana associated with friendship. Anuraga kirtana, affection. Vatsalya kirtana, the type of attitude which mother has towards the child. Madhura kirtana, the one which the lover has for the beloved.
0: Moodavadi leela sankirtana.
1: The third one is leela sankirtana.
0: దీనిని అష్టపదములను,
1: దిస్ మే బి ఎంప్లాయ్డ్ బై సింగింగ్ ది అష్టపది.
0: ఆట పాటల చేత భగవంతుని యొక్క లీలలను, క్రీడలను వర్ణించుకుంటూ పోవటం.
1: దట్ ఈస్ ప్రైజింగ్ అండ్ సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ విత్ రెఫరెన్స్ టు హిస్ స్పోర్ట్.
0: రాజ క్రీడలను వర్ణించడం ఉంటుంది.
1: దిస్ ఆల్సో ఈస్ యూస్డ్ ఇన్ డిస్క్రైబింగ్ అండ్ ప్రైజింగ్ రాస క్రీడ ఆల్సో.
0: నాలుగవది నామ సంకీర్తనం.
1: ద ఫోర్త్ వన్ ఇస్ నామ సంకీర్తన.
0: ఈ అన్నింటికంటే నామ సంకీర్తనం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ సింగింగ్ ద గ్లోరీ, నామ సంకీర్తన, టేకింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ అండ్ సింగింగ్, ఈస్ మోస్ట్ ఎఫికేషియస్.
0: అయితే మనము గుణ సంకీర్తన, భావ సంకీర్తన, లీలా సంకీర్తన, నామ సంకీర్తన అన్నింటి ఎందుకు మనం నిత్యము ఈ సంకీర్తనలతో ఆనందాన్ని అనుభవిస్తున్నాము.
1: వన్ కెన్ ఎంజాయ్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ దిస్ టైప్ ఆఫ్ సంకీర్తన ఇన్ ఆల్ ద ఫోర్ ఫార్మ్స్. గుణ సంకీర్తన, భావ సంకీర్తన, లీలా సంకీర్తన అండ్ నామ సంకీర్తన.
0: ఈ నామం, ఈ నామం అనగా నా, ఆ, మా, ఈ మూడింటి యొక్క అక్షరము చేతని నామం ఏర్పడుతున్నాయి.
1: ద వర్డ్ నామ ఈస్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ నా, ఆ అండ్ మా.
0: ఈ సంకీర్తనం అనేటువంటిది కేవలము సప్త స్వరములతో కూడినటువంటిది.
1: దిస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈస్ అసోసియేటెడ్ విత్ సెవెన్ సౌండ్స్, సప్త స్వర.
0: కనుక ఈ సంగీత సంఖ్యాశాస్త్రములను మనం పట్టి మనం విచారించగా నా, ఆ, మా, నా అనగా జీరో, ఏమి లేనిది అని.
1: ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ దిస్ నామ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ అండ్ ఫిగర్స్, నా స్టాండ్స్ జీరో
0: ప్లస్ ఆ అనగా దీనికి రెండు సంఖ్యలు,
1: నా స్టాండ్స్ జీరో, ఆ ఈజ్ ఈక్వల్ టు టూ,
0: మా అనగా దీనికి ఐదవ సంఖ్య,
1: మా ఈజ్ ఈక్వల్ టు ఫైవ్.
0: కనుకనే సున్నా ప్లస్ రెండు ప్లస్ ఐదు ఇస్ ఈక్వల్ ఏడు అవుతుంది.
1: వెన్ యూ యాడ్ దీస్ త్రీ టుగెదర్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సెవెన్.
0: దీనిని సప్తస్వరములుగా అనుభవించుకుంటూ సారీ గామ పాదాది అనేటువంటి యొక్క స్వరములతో గుర్తుతూ వచ్చారు.
1: దిస్ సెవెన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సెవెన్ సౌండ్ సారీ గామ పాద.
0: కనుకని ఆనాటి రాజక్రీడలందు ఈ సరిగమ పదముల యొక్క తత్వాన్ని ఇముడ్చుకొని భావనాగమనము చేర్చుకొని తాళ మృదంగా స్వరముల చేత వారు కీర్తించుతూ వచ్చినటువంటి
1: ఇన్ రాస క్రీడ దే యూజ్ ఆఫ్ దీస్ సెవెన్ సౌండ్స్ అండ్ పుట్ ఇట్ అలాంగ్ విత్ ది సౌండ్ ద రిథమ్ ది టైమింగ్ అండ్ సింబల్స్ అండ్ దే ఎంజాయ్ ఇన్ మెలోడియస్ వే.
0: వారు ప్రత్యేకంగా భగవంతుని గురించి, భగవంతుని సంబోధించి ఈ సప్తస్వరములను నేను గావించుకుని రాగతాయ భావ సంకీర్తన చేత తమ్మయుక్తులై, మత్తులై, ఉన్మత్తులై కేవలం దైవంతో చేరినటువంటి యొక్క సన్నివేశం అది.
1: దట్ సిచ్యుయేషన్ ఇస్ సచ్ దట్ దే మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెవెన్ సాంగ్స్ అండ్ మేక్ ఇట్ ఇన్ టు ఏ మెలోడీ. దే యూజ్ ఆఫ్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆల్ ద సైన్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ దే బికేమ్ మ్యాడ్ విత్ ద లవ్ అండ్ ద డివోషన్ అండ్ ద ఫీలింగ్ ఆఫ్ లవ్ దెన్ దే undertook these rasa kridas.
0: వారి ప్రకటనలను భగవంతుని ప్రార్థించినటువంటిది

0: In the very first instance, they sang this particular song with full of bhava and feeling. They welcomed Gopala as the one who was having the flute in him, in his hands, and he was singing, "Why don't you come, O Gopala? Please come, Gopala." They were appealing to him, and deeming a song is to
1: Sarigama Padanisa Sadapamajarisarisangitasa Sarigama Padanisa Sadapamajarisarisangitasa.
0: The same song was put into a particular
2: ee vidhanga swaravattamainatundi ragamu chetanu sutipadule taalamu chetanu kirtimpabadinatundi kanukani deeniki సంకీర్తన అని ఈ సంకీర్తన ద్వారా జగత్తంతా కూడా కళ్యాణమయమైపోయి జగత్తులకి ఒక క్షేమము చేకూర్చేటువంటిదిగా నిరూపిస్తూ వచ్చారు.
0: ఇన్ దిస్ పర్టికులర్ వే దే మేడ్ ది ఎంటైర్ సాంగ్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ మెలడీ అండ్ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద స్వీట్నెస్ ఆఫ్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద ఫీలింగ్ బిహైండ్ దట్ పర్టికులర్ సాంగ్.
2: ఇదే విధముగా రామనామములు కూడా సప్తస్వరముల చేత ఏర్పడినటువంటి సత్యాన్ని జగత్తునకు ప్రకటిస్తూ వచ్చారు.
0: దే ఆల్సో బిగాన్ డిక్లరింగ్ అండ్ ప్రూవింగ్ టు ద వరల్డ్ దట్ దిస్ నేమ్ రామ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ దీస్ వెరీ సెవెన్ సన్స్.
2: ఇక్కడ ర ఆ మా
0: హియర్ ఆల్సో ర ఆ అండ్ మా ఆర్ త్రీ లెటర్స్.
2: ఈ ర అనేటువంటి తత్ అనేటువంటి తత్వంతో వచ్చింది.
0: Ra is associated with the word tat.
2: Ma, tam, anetvanti padartham to kudin ekvantiri.
0: Ma is associated with tvam.
2: E ra anetvantiri rendu aksharamula yokka sankhya.
0: Ra is equal to two.
2: Ma, aidu aksharamula sankhya.
0: Ma is equal to five.
2: Idi kuda eduga maruthundi.
0: This also would amount and be equal to
2: kantane saptaswaramulu, saptadvipamulu, సప్త సముద్రములు, సప్త వర్ణములు.
0: దట్ ఈస్ వై దిస్ సెవెన్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్. సప్త స్వర సెవెన్ సౌండ్స్, సప్త ద్వీపాస్ సెవెన్ ఐలెండ్స్ అండ్ సప్త నాలాస్ సెవెన్ మోషన్స్ అండ్ సో ఆన్.
2: కనుకని వీటిని పురస్కరించుకుని సప్తాహములు అని కూడా చేస్తూ వచ్చారు ప్రజలు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ పీపుల్ బిగాన్ పర్ఫార్మింగ్ సప్తాహ. That is seven-day performance, seven-day.
2: Sapta Vishnu Pudamu, ee Sapta Saramariyandhe Dhinamai Unnar.
0: Sapta is also a part and parcel of this Sapta Swaras.
2: Lokamunaku Adhara Bhutamayin Kuntadi, Agni, Surya, Chandradu.
0: Fire, sun and moon are the very basis for the existence of this world.
2: Ee Moodu Pudamu, మూడు విధములైనటువంటి బీజాక్షరములతో కూడినటువంటివి.
0: దీస్ త్రీ ఎంటిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ బేసిక్ సౌండ్స్ బీజాక్షర.
2: కనుక అగ్నికి బీజాక్షరము రా.
0: ఫర్ అగ్ని ఫైర్ బీజాక్షర ఆర్ ది బేసిక్ సౌండ్.
2: సూర్యునికి బీజాక్షరము ఆ.
0: ఫర్ సూర్య ఇట్ ఈస్ ఆ.
2: చంద్రుని యొక్క బీజాక్షరము మా.
0: ఫర్ చంద్ర మూన్ ఇట్ ఈస్ మా.
2: కనుకనే రా ఆ మా అనేటువంటిది కేవలం అగ్ని సూర్య చంద్రాది యొక్క స్వరూపములు.
0: దట్ ఈస్ హౌ రాంబాలిక్లీ స్టాండింగ్ ఫర్ ది ఫైర్ ప్రిన్సిపల్, ది సన్ ప్రిన్సిపల్ అండ్ ద మూన్ ప్రిన్సిపల్.
2: ఎట్టి నాస్తికుడైనా ఆస్తికుడైనా, ఆస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా అగ్ని సూర్య చంద్రాలు లేదని వాదించడం వీలు కాదు.
0: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ పర్సన్ హీ బీ, బి హీ ఏ థియస్ట్, బి ఏ ఏథియస్ట్ and in between, between these two, he has to accept these three entities, that is fire.
2: వారి వాదముని మనం ఆధారంగా చేసుకుని విచారించినప్పుడు మానవుని యొక్క సంయోగం చేతనే సృష్టి ఏర్పడుతున్నదని వారి వాదం.
0: These people say that the entire creation is done by man.
2: మానవుని యొక్క సంయోగం లేక సృష్టి జరగలేదు, దీనికి ప్రత్యేకమైనటువంటి భగవంతుడు లేదు అని వారి వాదన.
0: Their argument is that without associating with man, there cannot be creation. There is no God who has created this.
2: మంచిది, దీనికి మనం అంగీకరించవలసింది.
0: well, it is okay. We can accept this also.
2: Aithe agni srishtichadam lopala agniki tallidappulu evaru?
0: If you take the creation of fire, who is responsible for creating fire?
2: అగ్నికి సమీపించినప్పుడు మనము దహించుకుని పోతుండగా ఇలాంటి అగ్ని కంటే అంతమైనటువంటి శక్తి కలిగిన వారే ఈ అగ్నికి తల్లిదండ్రులుగా ఉండాలి కదా.
0: ఎనీ పర్సన్ హూ గోస్ నియర్ ఫైర్ గెట్స్ రిడ్యూస్డ్ టు యాషెస్. దట్ మీన్స్ సో ద పేరెంట్స్ మస్ట్ బి హావింగ్ గ్రేటర్ పవర్ దెన్ ఫైర్ టు గివ్ బర్త్ టు ఫైర్.
2: ఎన్నో కోట్లమైన దూరంలో ఉండేటువంటి సూర్యుని చూస్తే మనం ఎన్నో విధములుగా కూడా తాపంతో బాధపడుతున్నాం.
0: Remaining at a distance of crores of miles away from sun, we are put to such terrific heat when we are coming
2: ఇట్టి ప్రకాశంతో కూడినటువంటి సూర్యుని యొక్క తల్లిదండ్రులు వారికి ఎంత ప్రకాశవంతులుగా ఉంటుంటాయి.
0: That being so, what would be the effulgence of the parents who have given birth to sun?
2: 240,000 miles దూరంలో ఉండేటువంటి యొక్క చంద్రుని యొక్క చలదనమును మనం ఎంత దూరంలో ఉండినప్పుడే ఈ హాయిని ఈ ఆనందాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇంకా సమీపించినప్పుడు ఇతని యొక్క చలదనం ఇంకెంత విధమైనటువంటి పడుతుందా ఉంటుందో.
0: ఇఫ్ యు టేక్ మూన్ రిమైనింగ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 240,000 miles, వి ఆర్ ఎంజాయింగ్ సో మచ్ ఆఫ్ కూల్నెస్. ఇఫ్ వి గో వెరీ క్లోజ్ టు ద మూన్, వాట్ వుడ్ బి ది కూల్నెస్? కెన్ వి స్టాండ్ ది కోల్డ్ దేర్?
2: కనుక ఇట్టి చెట్టును కూడా ఒక తల్లిదండ్రులు ఉండాలి. వీరి మరింత చలదనమైనటువంటి వారిగా ఉండాలి కదా.
0: ఫర్ మూన్ ఆల్సో దేర్ షుడ్ బి పేరెంట్స్. And they should be cooler than moon himself, moon itself.
2: Kanuka atri kante prakashavantamainatuvanti yokka suryuni kante tejasvamainatuvanti tejasvu kaligina vaaru chandrudu kante ati sanadanamainatuvanti vaaru evaru untuntaru? Vaarevaru? Atane bhagavantudu.
0: There must be parents who can be hotter than fire, who can be more effulgent than sun, who can be cooler than moon to give birth to these three things. And who is that? That is God.
2: కనుకనే నిత్య నిర్మల నిస్వార్థమైనటువంటి దైవత్వాన్ని గుర్తించడానికి సత్యనిత్య నిర్మలమైనటువంటి యొక్క ఆనంద తత్వాన్ని విచారించడానికి మానవత్వంలో అంత తెలివితేటలు అభివృద్ధి కావటం లేదు.
0: ఇన్ మ్యాన్ హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు డెవలప్ దట్ కెపాసిటీ టు అండర్స్టాండ్ డివినిటీ విచ్ ఇస్ స్టడీ ఫ్రమ్ విచ్ ఇస్ ఎఫల్డెంట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ రేడియంట్.
2: కనుక ఇట్టి నామతత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది, చాలా దివ్యమైనటువంటి.
0: నేమ్ ఇస్ ది మోస్ట్ సేక్రెడ్ అండ్ మోస్ట్ డివైన్ థింగ్ విచ్ కెన్ హెల్ప్ అస్ టు గో టు డివినిటీ.
2: రామనామము చేత లేక భగవత్ నామం చేత విషముడు అమృతంగా మారిపోతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్వర్ట్ ఈవెన్ పాయిజన్ ఇన్ టు నెక్టర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ రామ ఆర్ నేమ్ ఆఫ్ ఎనీ.
2: ఇది ప్రత్యక్ష సాక్షి మీరాని.
0: ది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మీరా గోస్ టు ఇలస్ట్రేట్ దిస్.
2: విషమయమైనటువంటి యొక్క పాలను త్రాగుతూ కృష్ణ అని నామం స్మరించింది, కానీ ఆ పాలు అమృతమయంగా మారిపోయింది.
0: వై టేకింగ్ మిల్క్ ఇన్ విచ్ పాయిజన్ వాస్ మిక్స్ మీరా అటర్డ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ ఇట్ బికేమ్ నెక్టర్ ఇట్సెల్ఫ్.
2: కనుక దైవం నామం యొక్క పవిత్రతను కానీ శక్తి సామర్థ్యములు కానీ అందరూ గుర్తించలేరు.
0: ఆల్ పీపుల్ కెనాట్ రికగ్నైజ్ ద సేక్రెడ్నెస్ అండ్ ద పవర్ అండ్ ఎఫికసీ ఆఫ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
2: కనుక ఇట్టి నామతత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క విచారణ మనం చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ది ఎఫికసీ అండ్ ది పొటెన్షియాలిటీస్ ఆఫ్ నేమ్.
2: ఇది ఏ విధంగా చేయాలంటే త్రికరణ శుద్ధితో గావించాలి.
0: How can we make any effort to understand? With purity of all the three karanas, we should be able to do it.
2: Matato uchchinchetundi namamulu manasuto chintinchali.
0: Whatever name you are uttering by word of mouth, you should think with the help of your mind.
2: Manasuto chintinchi matato uchchinchetundi dani chetulato nayabaddhanga taalam veeyali.
0: The sweet name which you are uttering through the mouth and which you are contemplating with the help of your mind, you will have to clap with the hands and make it in tune with the
2: adhin trikarana shuddhi. Trikarana shuddhi anaga manasu vaaku kayam ee mudinti oka ekatvame trikarana shuddhi.
0: Trikarana shuddhi is a purity of trikarana refers to harmonizing the mind, that is the thought, the word and the deed.
2: కనుక మనము భగవత్ నామమును ఉచ్చరించే సమయంలో ఏదో కేవలము రాగతాళ భావము మాత్రమే మనము గుర్తించక తన హృదయం నందు ఆ పవిత్రమైనటువంటి యొక్క దివ్య భావం తత్వాన్ని కూడా మనము చక్కగా విచారించాలి.
0: While chanting the name or singing the glory of the Lord, not merely should we pay to the science of music and be in conformity with raga tala, we should have the purity of the feeling, then only it will fructify.
2: చిత్త శుద్ధియే లేకుండా మన భావం ఏమాత్రం కూడా సరైనటువంటి పవిత్రతను మనము అనుభవించలేము.
0: We cannot experience the purity of our feeling without having a pure mind, pure chitta.
2: ఎటువంటి గాయకుడైనప్పటికీ నాడు తుమ్మురాజులైనప్పటికీ భావశుద్ధి లేక ఈ గానంలో ఏమాత్రం కూడా కలగా మారదు.
0: Whatever greatness a singer might have achieved, including, he might be equal to Narada and Sundara, but still he would not be able to do it without
2: the knowledge.
0: There cannot be sweetness in his singing.
2: కనుకని ఈ భావరాగ తాళమనేటువంటిది మానసికంగా వాక్కుతో సరైనటువంటి యొక్క దీనిని చేకూర్చి దీన్ని ఉచ్చరించినప్పుడే ఇది మధురమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది.
0: When you sing the glory of the name with bhava raga tala, only when you do it with trikarana suddhi, you will be able to enjoy the sweetness of the name.
2: కేవలము మాధుర్యం అందించడమే కాదు మానవత్వాన్ని దైవత్వంగా కూడా మార్చవలసింది.
0: Does it give you sweetness of singing, but it can transform man into God.
2: మానవుడనగా నమ్మిక గల వారు దీనికి అర్థం.
0: The word manava refers to man who has faith.
2: ఈ నమ్మకము మనం ఏ రీతిగా బలపరుచుకోవచ్చును?
0: How can we strengthen our faith?
2: నమ్మిన దానిని ఆచరణలో పెట్టినప్పుడే ఈ నమ్మకం బలపడిపోతుంది.
0: Only when we practice what we believe in, the faith gets strengthened.
2: ఎంత ఆచరణలో ఉంచే కొలది అంత ఈ నమ్మకం అభివృద్ధి అవుతుంది.
0: Faith proportionately gets strengthened depending upon the extent of practice to which you put your belief in.
2: జీవితం చాలా విలువైనటువంటిది.
0: Life is extremely precious.
2: చాలా పవిత్రమైనటువంటిది.
0: It is most sacred.
2: ఇది జీవించదగినటువంటిది.
0: It has to be lived.
2: దీనికి ఒక లక్ష్యం ఉన్నదని మనం నమ్మాలి.
0: Then we must believe that there is a goal for life.
2: ఈ నమ్మకమే లేకుండా ఆత్మవిశ్వాసమే మనకు కుదరదు.
0: If we don't have that faith, we cannot have self-confidence.
2: ఆత్మవిశ్వాసం లేని వారికి అన్ని సందేహం లేదు.
0: For a person who does not have self-confidence, everything is a big doubt for him.
2: ఈ సందేహం ఉండేటువంటి వారికి ఏమాత్రం కూడా శాంతిని కలగదు.
0: For one who has doubt, how can he have peace at all?
2: శాంతిలేని జీవితము ఈ జగత్తులో వ్యర్థమైపోతుంది.
0: A life without peace is just a waste.
2: తనను తాను నమ్మక దైవమును నమ్మలేనటువంటి వారి జీవితము వ్యర్థ జీవితమనే చెప్పవచ్చు.
0: A person who does not have self-confidence and faith in God, he has wasted his life.
2: దైవం పైన తనపైన తనకు ఘాటుమైన విశ్వాసం కలిగినటువంటి వాడి పవిత్రమైన జీవితాన్ని అనుభవించగలడు.
0: A person who has strong faith in himself and in God can enjoy sacredness of life.
2: Faith in yourself, faith in God. This is the secret of greatness.
0: Faith in yourself and faith in God, this is the secret of greatness.
2: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to recognize this particular truth in the very first instance.
2: నామము చేత నామిని మనం పొందవచ్చు.
0: We can attain the person through his name.
2: నామి రూపము.
0: నామి of the person,
2: పేరు మనం సంపాదించిన రూపాన్ని మనం సాధించవచ్చు.
0: If we can get the name, it is easy to win the person.
2: జగత్తంతా కూడా ఉపనామముల చేతనే కూడినటువంటిది.
0: The entire world is made up of name and form.
2: ఏ పదార్థములకు కాని ఏ వ్యక్తికి కాని ఏ విషయములకు కాని రూపం నామములు లేక ఉండటం వీలు కాదు.
0: For whatever object you take, the person or thing, there must be a name and a form.
2: కనుక ఈ నామమును ఆధారం చేసుకున్నప్పుడు రూపము ఏ ప్రదేశంలో ఉండేటప్పటికీ దానిని మనం వశం గావించుకోవచ్చు.
0: The person, if we can have a name,
2: కేవలం బుడగలను వర్ణించుట కంటే
0: ఇన్స్టెడ్ ఆఫ్ మియర్లీ ప్రైజింగ్ ది వేరియస్
2: నీళ్లను కేవలము గానం చేయట కంటే
0: ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ ది గ్లోరీ ఆఫ్ ద స్పోర్ట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హిస్ ప్లే
2: అతని యొక్క తత్వములను అతని యొక్క భావములను మనం కీర్తించడం అంటే
0: ఇన్స్టెడ్ ఆఫ్ రియల్లీ గ్లోరిఫైయింగ్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్
2: అతని నామముని మనం ఉచ్చరించడము అత్యంత పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సేక్రెడ్ టు గో సింగింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.
2: దయామయ అని వర్ణించినప్పుడు దయామయులు ఎంతమంది ఉండవచ్చు లోకములు.
0: ఇఫ్ యు అడ్రస్ యాజ్ దయామయ ఎ పర్సన్ హూ ఇస్ మోస్ట్ కంపాషనేట్, దేర్ విల్ బి సో మెనీ పీపుల్ హూ మైట్ హావ్ కంపాషన్.
2: లీలా మనుష విక్రముడు అంటుంటే లీలా మనుష విక్రముడు ఎంతమంది ఉండవచ్చు లోకములు.
0: సిమిలర్లీ యు డిస్క్రైబ్ గాడ్ యాజ్ లీలా మనుష విగ్రహ, దేర్ విల్ బి సో మెనీ పీపుల్ హూ మైట్ కన్ఫర్మ్ దట్ డిస్క్రిప్షన్.
2: కనుక ఈ లీలలు కానీ ఆ గుణములు కానీ ఆ యొక్క చేష్టలను కానీ మనం వర్ణించడం చేత కేవలం తాత్కాలికమైనటువంటి మానసిక ఆనందము అందుకోవచ్చునే కానీ భగవంతుని సాక్షాత్ నామాన్ని ఉచ్చరించడం చేత అతని అంటే మనం లీనమైపోవచ్చు.
0: బై మియర్లీ డిస్క్రైబింగ్ ద వేరియస్ క్వాలిటీస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద లీలాస్ ఆఫ్ ద లార్డ్ యు మే ఎంజాయ్ ది టెంపరరీ జాయ్ అండ్ ది థ్రిల్ ఆఫ్ ఇట్, బట్ ఇఫ్ యు వాంట్ టు రిపీట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యు కెన్ బికమ్ వన్ విత్ హిమ్.
2: కనుక కీర్తించినటువంటి సంకీర్తన యందు మనము భాగం వహించడం చాలా మంచిది.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ బెటర్ టు పార్టిసిపేట్ ఇన్ సంకీర్తన రాదర్ దెన్ ఇన్ మియర్ కీర్తన.
2: మనం ఏకాంతంలో కూర్చొని దైవాన్ని కీర్తించి ఏదో మనకు మనం ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: ఇఫ్ యు సిట్ ఇన్ ఎ సాలిటరీ ప్లేస్ అండ్ కాంటెంప్లేట్ అండ్ గాడ్ ఇండివిజువల్లీ
2: సామాజిక ప్రార్థనను మనము అనుభవించాలి, దానిని అందించాలి, అభివృద్ధి గావించాలి.
0: బట్ వీ హావ్ టు టేక్ స్టెప్స్ టు సీ దట్ గ్రూప్ సింగింగ్ అండ్ గ్రూప్ ప్రైజింగ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎంకరేజ్ డెవలప్మెంట్ ఫాస్టర్.
2: దీనిని ప్రకటన లోపల సామాజిక సంకీర్తనంలో ప్రారంభించినటువంటి వారు గురు నానక్.
0: ఇట్ వాజ్ గురు నానక్ హూ పాపులరైజ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దిస్ గ్రూప్ సింగింగ్ అండ్ కోరస్ సింగింగ్.
2: ఈ విధమైనటువంటి ఒక సామాజిక కీర్తన చేత మానవులందరినీ కూడా తలింపు చేయవచ్చునని కూడా విశ్వసిస్తూ వచ్చాడు.
0: హీ బిలీవ్ దట్ ఇట్ ఇస్ పాసిబుల్ టు సేవ్ ది కామన్ మ్యాన్ అండ్ ఎంటైర్ హ్యూమానిటీ టు దిస్ కైండ్ ఆఫ్ గ్రూప్ సింగింగ్.
2: ఏకో మసి సర్వభూత అంతరాత్మ అన్నట్టు అందరి ఎందుకు కూడా ఒకే నామము ఒక్క పర్యాయం ఉచ్చరించినప్పుడు దైవత్వం అనేటువంటి యొక్క ప్రకాశము అన్ని ఎంత ఎందుకు వెలుగుతుంది.
0: వెన్ ఆల్ పీపుల్ ఇన్ కోరస్ repeat the name of the Lord, it is possible that the Lord will manifest and shine in a resplendent way.
2: Brahma Vitya Mayava Bhavati. Anega, Brahma Tattva and Gustin Shri Kuntu are Brahma Ye Khandarad.
0: One who recognizes the principle of Brahma becomes one with it.
2: Nama Sankitna Cheta, Jeevita Ni Garchina Kuntu are Namika Maharagarad.
0: One who practices Nama Sankitana in his life becomes one with the Nani, the person whose name
2: is Dushtudai. Durmargudainatuvanti oka raktakaragudanu vallikamulo kurchuni Rama Rama Rama Rama ani ee Rama Namanu chintinchadam cheta Ramudu yokka tejassu Valmiki mukhamulandu pratibimbistu vachindi.
0: Raktakara who was a very wicked person, a very evil person, because he repeated the name constantly, continuously over a period of time, the name of Rama, the effulgence of Rama was seen in the face of Valmiki.
2: ఈ రామ కరుణా తేజమంత కూడా వాల్మీకి ముఖం నుండి ఆవిర్భవించింది.
0: ఆల్ ది గ్లోరీ అండ్ ఎఫల్జెన్స్ ఆఫ్ రామ వాస్ రిఫ్లెక్టింగ్ ఇట్స్ ద
2: వాల్మీకి తేజోమయ స్వరూపుడుగా ప్రకటించాడు, ప్రకాశించాడు.
0: వాల్మీకి షాన్ యాజ్ రెస్ప్లెండెంట్ సోల్ వన్.
2: ఆ ప్రకాశం నుండి రామాయణం ఉద్భవించింది.
0: ఫ్రమ్ దట్ రెస్ప్లెండెంట్ ఎఫల్జెన్స్ ఎమర్జెడ్ రామాయణ ఇట్సెల్ఫ్.
2: నిరంతరము భగవచ్చింతన చేసుకుంటున్నటువంటి మోసెస్ ఇతను కూడా నిరంతరం కూడా భగవచ్చింతన చేయడం చేత ఈ మోసెస్ చెందుకును భగవత్ తేజస్సు ఉట్టిపడింది.
0: మోసెస్ అనేది పర్సన్ హూ ప్రాక్టీస్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆల్సో గాడ్ దట్ కైండ్ ఆఫ్ ఎఫల్జెన్స్.
2: రాక్షస వంశంలో ఉద్భవించినటువంటి ప్రహ్లాదం కూడా నిరంతరము నారాయణ నారాయణ నారాయణ ఈ నారాయణ చింతన చేతని తన యొక్క రూపం అంతా ఇప్పుడు తేజోమయ రూపకంగా మారిపోయింది.
0: ప్రహ్లాద హూ వాజ్ బోర్న్ ఇన్ ద లీనియేజ్ ఆఫ్ డెమన్స్ ఆల్సో డెవలప్ the resplendent glory and effulgence of Narayana as if we seriously repeated the name of Narayana.
2: Narayana nama chintanam anekundi kevalamu oka tatkalikamaina aanandamu maatrame andinchadani kaadu.
0: Contemplation and repetition of the name not merely confers temporary joy on the person who
2: satyamaina satyamaina nityamaina nirantara aanandamu kuda cheekuchetundi naamam.
0: Name can confer permanent joy, joy which is everlasting, which is glorious.
2: దీనిని తాత్కాలికంగా మనం ఇమోషన్ అని చెప్పొచ్చును, ఎక్సైట్మెంట్ అని చెప్పొచ్చును, కానీ అది సరైనటువంటి పదములు కాదు.
0: We may describe singing the name of the Lord as either emotion or excitement. Truly speaking, it is not
2: అయితే ఈ నామములను సామాజిక సంకీర్తనలుగా మనం చేయనప్పుడు సామాజిక దృష్టిని కూడా మన ఎందు ఇమర్చుకోవాలి.
0: బట్ దెన్ వీ కన్వర్ట్ దిస్ నేమ్ ఇన్ టు గ్రూప్ సింగింగ్ అండ్ కమ్యూనిటీ సింగింగ్ దెన్ వీ షుడ్ ఆల్సో జస్ట్ కన్వర్ట్ దట్ గెట్ ఇట్
2: అందరూ కూడా దీన్ని అనుసరించేటువంటి యొక్క సులభ మార్గంలో ఒకటి ఉండాలి.
0: ఆల్ ద పీపుల్ మస్ట్ బి ట్యూన్డ్ టు ఎంజాయ్ ది గ్లోరీ ఆఫ్ ద నేమ్ విచ్ ఇస్ సన్.
2: ఏదో నీ స్తుతిని నీ యొక్క రాగమును నీ యొక్క భావమును మాత్రమే నీవు స్వార్థంగా అనుభవించటము ఇది మంచిది కాదు.
0: ఇండివిజువల్ షుడ్ నాట్ టేక్ టు ఎంజాయింగ్ ఇన్ అ వెరీ ఇండివిజువల్ వే దేర్ ఓన్ సింగింగ్ దేర్ ఓన్ ట్యూన్ టోన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్.
2: అనేక మంది కూడినప్పుడు ఈ అందరి కూడా దీన్ని ఉచ్చరించడానికి సులభమైనటువంటి మార్గంలో మనము ఆ యొక్క నామమును మనం పలకాలి.
0: When many people come together and participate in community singing, you have to select things which will be acceptable and easy for all the people concerned.
2: ఇతరులు ఎవరూ అనుసరించలేనటువంటి యొక్క పాటలు నీవు పాడుతూ వస్తే, ఇతరులు ఎవరు కూడా దీన్ని అందుకోలేనటువంటి నామం నీవు ఉచ్చరిస్తూ వస్తే, ఇది కేవలము చప్పిడిగా ఉంటుంటుంది. ఉత్సాహము ఉల్లాసము అందులో ఆవిర్భవించదు.
0: If you select songs which cannot be followed by all people, if you can select a name which cannot be repeated by everyone, the singing will become dull, insipid. It cannot give enthusiasm.
2: ఇతరులని అనుసరించలేనటువంటి స్థితి ఎందు వారి మనసులో అనేక రకములుగా మారిపోతుంటాయి.
0: If people cannot follow the singing and the song sung, then their minds will start going.
2: అలాంటి అవకాశాన్ని మనం అందించగలం.
0: We should not take up some
2: అందరూ ఏకముఖులై ఒక్కసారి దీన్ని నామం చేసినప్పుడు ఎంత వైబ్రేషన్ ఎంత దివ్యమైనటువంటి ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది, ఎంత చైతన్యం మనలో ఉద్భవిస్తుంది.
0: If all people sing in name, in the same tune and the same tone enthusiastically, there will be vibrations which can give you immense joy and divine joy.
2: చాలా మందికి ఈ సమావేశాల లోపల వేలాది ప్రజలు కూడినప్పుడు ఎలాంటి నామం చెప్పాలి, ఎలాంటి కీర్తన చెయ్యాలి అనేటువంటి ఏమంతం కూడా తెలియదు.
0: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డు నాట్ నో ది ఎలిమెంటరీ థింగ్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ నేమ్స్ హ్యావ్ బీన్ చోజన్ ఇన్ ఎ కమ్యూనిటీ సింగింగ్ వేయింగ్. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కమ్ టుగెదర్
2: తనకు నచ్చిన దాన్ని మాత్రమే తాను చెప్పగలరు, కానీ పనులకు నచ్చినటువంటి దాన్ని చెప్పలేదు.
0: ఎ పర్సన్ కెన్ సింగ్ ఓన్లీ దాట్ విచ్ హీ కెన్ డూ. He would not be able to sing.
2: తనకు నచ్చినట్టుగా తాను గానం చేసుకోవాలంటే ఏకాంతంగా ఒకరిలో చేసుకోవచ్చు, కానీ సమావేశంలో దీనికి సరి అనేటువంటి యొక్క ఇతరులకు అందించి తాను అందుకుని ఆనందించేటువంటి యొక్క నామాన్ని మాత్రమే మనము ఉపయోగపెట్టాలి.
0: If an individual has a special liking for a particular song, he could sing on alone. But when it is a community singing, he has to select a song which can be enjoyed.
2: అనేక విధములుగా కొన్ని మనము సర్దుకోవలసినటువంటి ఉన్నాయి.
0: ఇన్ కమ్యూనిటీ సింగింగ్ వీ హ్యావ్ టు టేక్ సర్టన్ స్టెప్స్ అండ్ మేక్ సమ్ అడ్జస్ట్మెంట్స్ టు మేక్ ద హోల్ థింగ్ యూస్ఫుల్.
2: కీర్తన గానించే సమయంలో ఆలాపన అధికంగా మనం చేయవచ్చు.
0: When it is individual singing for oneself, it is possible that you can indulge in arapana divyani
2: samajika bhajana yendu.
0: But in community singing,
2: ee yokka arapana yematamu panikaravu.
0: This kind of arapanas are not very much useful.
2: Kanuka ee kirtananu sankeetanga marchukovalanukunnappudu kevalam oka naamam maatrame akkada manaku vinipinchali.
0: If you want to transform the individual singing into community singing and melodious singing, there is a need for
2: hero prabhavantata kudanu namu sankirtana akanda bhajana ni pettukunnaru.
0: Today almost the world డిసైడెడ్ టు హ్యావ్ నామ సంకీర్తన.
2: అతి వ్యక్తికి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదు.
0: దిస్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీ స్పెసిఫిక్ వన్ ఇండివిజువల్.
2: ఒక దేశంకు మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఆల్సో నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ పర్టికులర్ నేషన్.
2: ఇది కేవలం ఒక సమాజములకే సంబంధించినటువంటిది కాదు, యావత్ ప్రపంచములకు సంబంధించినటువంటి.
0: దిస్ ఇస్ నాట్ మియర్లీ రెస్ట్రిక్టెడ్ ఇన్ ఇట్స్ అప్లికేషన్ టు ఎ పర్టికులర్ సొసైటీ. దిస్ ఇస్ అప్లికబుల్ అండ్
2: మనం గాదించేటువంటి ప్రతి శబ్దము కూడా విద్యుత్ శక్తి తరంగములతో లీనమైపోతుండాలి.
0: వాట్ ఎవర్ సౌండ్ యూ ప్రొడ్యూస్ బికమ్స్ అ సౌండ్ వేవ్ అండ్ గెట్స్ మస్ట్ ఇన్ యూ.
2: ఈ విద్యుత్ శక్తి తరంగములంతా కూడా సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
0: దిస్ ఎలక్ట్రిక్ వేవ్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
2: ప్రపంచమంతకుడు ఇది ఆవరిస్తుంది.
0: దిస్ గెట్ స్ప్రెడ్ యువర్ ఎంత,
2: తద్వారా వాతావరణం చాలా పవిత్రమైపోతుంది.
0: త్రూ దాట్ ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్ గెట్స్ ప్యూరిఫైడ్.
2: ఆ వాతావరణం మనం తీసుకోవడం చేత మన హృదయం కూడా నిర్మలమైపోతుంది.
0: వెన్ యూ బ్రీత్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎయిర్ యువర్ హార్ట్ ఆల్సో గెట్స్ ప్యూరిఫైడ్.
2: నామ సంకీర్తనటువంటిది కేవలము ఇచ్చి పుచ్చుకునేటువంటి ఒక ఆత్మ సంబంధం.
0: నామ సంకీర్తన ఇస్ బేసికలీ అసోసియేటెడ్ విత్ గివింగ్ జాయ్.
2: అంతర్జాతీయమైనటువంటిదిగా ఉండాలి, అవినాభావ సంబంధమైనటువంటిదిగా ఉండాలి.
0: బట్ రికగ్నైజ్ దట్ దిస్ ఈస్
2: మ్యూచువల్. విచరిస్తున్నామో అది దీన్ని అనుసరించేటువంటి వారి భావములు కూడా అదే పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
0: విత్ వాట్ ఎవర్ ఫీలింగ్ యు ఆర్ అటరింగ్ ద నేమ్ ఇట్ మస్ట్ బి సచ్ దట్ ది అదర్స్ ఆల్సో బి ఏబుల్ టు గెట్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ దట్ ఫీలింగ్.
2: మన జీవితానికి మూల కారణాలు కూడా యోచించాలి.
0: వి హావ్ టు ఆల్సో లుకింగ్ టు అండ్ ఇన్క్వైరింగ్ టు ది బేసిక్ కాజెస్ ఆఫ్ అవర్ లైఫ్.
2: మనం ఎట్టి శబ్దములు మనం ఉచ్చరించుము,
0: వాట్ ఎవర్ సౌండ్
2: ఎట్టి శబ్ద తరంగములు వాయువులు అందజేయబోతాయి.
0: సచ్ సౌండ్ వేవ్స్ ఓన్లీ గెట్స్ మర్జ్డ్ ఇన్ ఎయిర్.
2: అవి ఏ విద్యుత్ తరంగముల చేత ఈతరమైనటువంటి స్థానంలో చేరిపోతాయి.
0: బై బికమింగ్ బై ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్ అండ్ వేవ్స్
2: మళ్ళీ మరణించిన ఈ యొక్క శబ్దము ఏమాత్రం కూడా మార్పు చెందవు.
0: ఈవెన్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ద మ్యాన్ దీస్ సౌండ్స్ విల్ రిమైన్ దేర్ ఇన్ ఇట్ దే డు నాట్ అండర్గో ఎనీ చేంజ్.
2: శాశ్వతమైన నిత్యమైన సత్యమైనటువంటివి ఈ తరంగములు.
0: దీస్ వేవ్స్ ఆర్ సచ్ పర్మనెంట్ థింగ్స్.
2: ఈ నాడు ఎక్కడ చూసినా కానీ దుశ్శబ్దముల చేత నిండి ఉంటుండాలి వాతావరణం.
0: ద ఎంటైర్ అట్మాస్ఫియర్ టుడే ఈస్ ఫిల్డ్ విత్ బ్యాడ్
2: వైబ్స్. దుర్భావములు అభివృద్ధి అవుతున్నాయి.
0: దట్ ఈస్ వై బ్యాడ్ ఫీలింగ్స్ ఆఫ్ దెవలప్.
2: దుర్భావములు చేత దుశ్చేష్టలు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ డీడ్స్ ఆర్ అకరింగ్.
2: మానవుడనగా కేవలము ఒక నడతలతో కూడినటువంటి ఒక స్వరూపము.
0: మ్యాన్ ఈస్ ఎసెన్షియలీ ఏ బండిల్ ఆఫ్ యాక్షన్స్.
2: నడతలు సరిగా ఉంటున్నప్పుడే మానవత్వం అభివృద్ధి కాస్తుంది.
0: ఓన్లీ వెన్ ది బిహేవియర్ ఇన్ మ్యాన్ ఈస్ గుడ్ హిస్ డెవలప్మెంట్ ఈస్ అష్యూర్.
2: కనుక మనం ఎట్టి శబ్దము రావించము అట్టి తరంగముల చేత జగత్తంతే కూడా ప్రశాంతమంతమైనటువంటి ఒక రూపంగా తీర్చిదిద్దుతుంది.
0: సో డిపెండింగ్ అపాన్ ది సేక్రెడ్ సౌండ్ దట్ వి ప్రొడ్యూస్ ఇట్ విల్ కమ్స్ ఫర్ జాయ్ అండ్ పీస్ ఆన్ ది ఎంటైర్ వరల్డ్.
2: ఒక చక్కని ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఎట్టి మంట మనం వేస్తామో అట్టి పొగలి వస్తుంది.
0: ది టైప్ ఆఫ్ స్మోక్ దట్ గెట్ డిపెండ్స్ అపాన్ ద ఫైర్ దట్ యు హావ్.
2: ఎట్టి పొగ వస్తుందో అట్టి మేఘములుగా మారేస్తుంది.
0: ది క్లౌడ్స్ ఆర్ ఫార్మ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద టైప్ ఆఫ్ స్మోక్ దట్
2: ఎట్టి మేఘములో అట్టి వర్షం కురుస్తుంది.
0: ది రెయిన్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ క్లౌడ్ దట్ యు హావ్.
2: ఎట్టి వర్షము అట్టి పంట పండుతుంది.
0: ది క్రాప్స్ డిపెండ్ అపాన్ ద రెయిన్స్.
2: ఎట్టి పంటను అట్టి వంట.
0: ద ఫుడ్ డిపెండ్స్ అపాన్ ద క్రాప్ దట్
2: ఎట్టి వంటను అట్టి భూమి.
0: యువర్ మైండ్ అండ్ యువర్ థాట్స్ డిపెండ్ అపాన్ ద
2: కర్మ. అంతా కూడా మనం చేసినటువంటి కర్మలపై ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ అవర్ థింకింగ్ ఈజ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్ బై ది
2: టైం మనస్సు లోపల బుద్ధి కర్మానుసార అన్నారు.
0: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఇస్ సేడ్ దట్ యువర్ థింకింగ్ అండ్ యువర్ ఇంటెలిజెన్స్ డిపెండ్స్ అపాన్.
2: మన కర్మలు సత్కర్మలుగా మనం ఆచరించినప్పుడు, సద్భావములతో చింతించినప్పుడు ఇది సత్ఫలితమే మనకు లభిస్తుంది.
0: ఇఫ్ యు అండర్టేక్ గుడ్ యాక్టివిటీస్ దెన్ ది గుడ్ రిజల్ట్స్ అండ్ గుడ్ ఫ్రూట్స్ దేర్ ఆర్.
2: కనుకని యద్భావం తద్భవతి.
0: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఇస్
2: సేడ్ ది మన భావములు పరిశుద్ధమైన పవిత్రమైన మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ సేక్రెడ్ ఫీలింగ్స్ సేక్రెడ్ థాట్స్.
2: ఈ నామోచ్చరణ అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి.
0: చాంటింగ్ ద నేమ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సేక్రెడ్ అండ్ డివైన్.
2: ఈ నామంతో మన రూపాన్ని కూడా మనం మార్చవచ్చు.
0: We can forget ourselves by singing with this name.
2: ఆనందం ఎదురవేటువంటి యొక్క సన్నివేశంలో మనము లీనం కావచ్చును.
0: We can get merged into that state of bliss.
2: మనకు తానే కన్మయ్యుడు కావచ్చును.
0: One can forget oneself.
2: ఉన్మత్తుడు కావచ్చును.
0: One can become mad with it.
2: తాను మాధుర్యమైనటువంటి తత్వాన్ని అనుభవించవచ్చు.
0: He can enjoy the supreme bliss within himself.
2: ఇది సమాధి స్థితి అన్నారు.
0: This has been described as
2: సమాధి స్థితి. మనకు లభించాలంటే మనం చేసేటువంటి కర్మలు ఏంటే ఉంటున్నాయి.
0: If you really want to enjoy the state of samadhi, it depends upon your own deeds and actions.
2: Kalpa nama sankirtana ayyadi kevalam edo kontha badaluga manam bhavinchi aa kaalanni matram santrupti parchukune nimittamai manamu poorukoradu.
0: We should not undertake nama sankirtana as if it is some kind of spending time and singing some bhajan.
2: Veeralanti prajalu cheyinappudu andariki andubatulu anukoolanga kontha సరైనటువంటి ఒక సులభ మార్గంలో ఉండేటువంటి నామాలను మాత్రమే మనం ఉచ్చరించాలి.
0: When you take the nomavalis and the names, you have to select such names which are easily accessed.
2: ఈ నామములు పాడుతుంటే తమకు తామే దేహములు కేవలం ఒక చైతన్యంతో కొంత ఉరువు తొలగాలి.
0: Which can be followed by thousands of people easily. When they are singing the name, they must be fully in tune with the singing. They should enjoy the bliss of singing.
2: ఏదో కేవలం నిద్రపోయే రీతిలో స్లోగా పాడుకుంటుంటే ఆ యొక్క సమాజం కూడా తమో గుణంలో మునిగిపోతుంది.
0: ఇఫ్ సింగింగ్ ఇస్ రాదర్ స్లో అండ్ డల్, దెన్ ఇట్ విల్ బి లవింగ్ పీపుల్ టు స్లీప్.
2: కనుక భారతీయుల యొక్క సంకీర్తనం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి సంకీర్తనతో కూడినటువంటిది.
0: సంకీర్తన భారతీయ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సేక్రెడ్ మార్క్.
2: అనగా భారతం అంటే మీకు అనేక పర్యాలు చెప్పారు. భారత ఈ మూడు అక్షరాలతో కూడినటువంటిది.
0: స్వామి చేసిన నంబర్ ఆఫ్ టైమ్స్ భారత కన్సిస్ట్ ఆఫ్ త్రీ లెటర్స్
2: అనగా భావము.
0: బా రెఫర్స్ టు ఫీలింగ్.
2: భావ అనగా రాగము.
0: రా రెఫర్స్ టు
2: అనగా దాళము. భావరాగ సమ్మిళితమైనటువంటిది భారతము.
0: తా రెఫర్స్ టు ది టైమింగ్ అండ్ భారత ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫీలింగ్ ది ట్యూన్ అండ్ ది టైమింగ్.
2: భావముతో నోటితో రాగముతో తాళములు వేసుకుంటుంటే తమకు తామే తన్మయత్తులుగా మారిపోవాలి. మన ప్రవృత్తి, మన ఇంద్రియముల యొక్క ఆనందము, మన యొక్క రాగము, మన యొక్క స్వరమి మనం తీసుకుంటే ఇది కేవలం శుద్ధ కేవలం స్వార్థంగా రూపొందుతుంది.
0: ఓన్లీ కేర్ ఫర్ అవర్ ఓన్ ఇండివిజువల్ టేస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యూన్ ద నేమ్ అండ్ సచ్ అదర్ థింగ్స్, ఇట్ వుడ్ బి ఎక్స్ట్రీమ్లీ సెల్ఫిష్.
2: కనుక ఈ మమత్వాన్ని దూరం చేయాలి.
0: యు హావ్ టు మేక్ this kind of vibe liking
2: sarva manavatvanni ekam gaavinchali.
0: You have to unify the entire humanity.
2: Ee vidhamaina yokka ekatvam chetani ee divyatvanni manam anubhavinchavachu.
0: You

0: ಸ್ವೀಕಾರ
1: ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ವಿಮುಕ್ತಾತ್ಮಕ ಸ್ವರೂಪ ಕೂಡ ಮನವು ವಶಂ ಸೇರಿಸಿಕೊಳ್ಳಬಹುದು.
0: ವುಡ್ ಬಿ ಏಬಲ್ ಟು ಕಾಂಬಿನೇಷನ್ ಅಚೀವ್ ದಿ ತ್ರಿಮೂರ್ತ್ಯಾತ್ಮಕ ಸ್ವರೂಪ ದಿ ಸುಪ್ರೀಂ ಡಿವಿನಿಟಿ ಥ್ರೂ ದಿಸ್ ಕೈಂಡ್ ಆಫ್ ಯೂನಿಟಿ ಆಫ್ ದಿಸ್ ತ್ರಿಕರಣ.
1: ಈ ತ್ರಿಕರಣ ಸುದ್ದಿ ಅನ್ಯ ವಿಧಮೇ ದಿವ್ಯತ್ವ ಸಾಧಿಸಗಲದು.
0: ಥ್ರೂ ಯೂನಿಟಿ ಆಫ್ ತ್ರಿಕರಣ ವುಡ್ ಬಿ ಏಬಲ್ ಟು ಕಾಂಬಿನೇಷನ್ ಅಚೀವ್ ಎನಿ ಟೈಪ್ ಆಫ್ ಡಿವಿನಿಟಿ.
1: ಕನುಕನೇ ತ್ರಿಗುಣಂ ತ್ರಿಗುಣಾಕಾರಂ ತ್ರಿನೇತ್ರಂಚ ತ್ರಿಯಾಯುಧಂ ತ್ರಿಜನ್ಮ ಪಾಪ ಸಂಹಾರಂ ಏಕಬಿಲ್ವಂ ಶಿವಾರ್ಪಣಂ. ಆ ಹೃದಯದಲ್ಲಿ ಭಗವಂತ ಅರ್ಪಿತವಾಗಿಸಿಕೊಂಡಪ್ಪುಡು ಈ ತ್ರಿಗುಣಗಳು ತ್ರಿಕಾಲಗಳು ತ್ರಿಲೋಕಗಳು ಕೂಡ ಏಕತ್ವಂಗಾ ಮಾರಿಕೋತಾಯಿ.
0: ವೆನ್ ಯು ಪ್ಯೂರಿಫೈ ಯುವರ್ ಓನ್ ಹಾರ್ಟ್ ಯು ಬಿ ಏಬಲ್ ಟು ಸಿಂಕ್ರೊನೈಸ್ ಅಂಡ್ ಪ್ಯೂರಿಫೈ ದಿ ತ್ರೀ ಗುಣ ತ್ರೀ ಲೋಕ ಅಂಡ್ ತ್ರೀ ಕಾಲ.
1: ಸ್ವಾರ್ಥಾನ್ನಿ ತ್ಯಾಗಂ ಚೀಯಾಯಿ
0: ಸ್ಯಾಕ್ರಿಫೈಸ್ ಯುವರ್ ಸೆಲ್ಫಿಶ್ನೆಸ್
1: ಪರಾರ್ಥಾನ್ನಿ ಪ್ರವೇಶ ಪೆಟ್ಟಾಲಿ
0: ಇವುಡ್ ಅಲೌ ದಿ ಡಿವಿನಿಟಿ
1: ಮಮತಗಳನ್ನು ತ್ಯಜಿಸಾಲಿ
0: ಇವುಡ್ ಗಿವ್ ಅಪ್ ಯುವರ್ ಓನ್ ಮೈಂಡ್ನೆಸ್.
1: అప్పుడు దివ్యత్వంలో మనం ఏం కావాలి?
0: దెన్ వీ గెట్ మర్జ్డ్ ఇన్ డివినిటీ.
1: ఇది నిజమైన నామ సంకీర్తన యొక్క సారం.
0: దిస్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ సీయింగ్ ద గ్లోరీ ఆఫ్ నేమ్.
1: కనుక సామాజిక భజన అనేటువంటిది అందరికీ సంబంధించినట్టుదే కాని ఒక్క వ్యక్తికి మాత్రమే సంబంధించింది కాదు.
0: కమ్యూనిటీ సింగింగ్ దేర్ ఫోర్ ఈజ్ విత్ రెఫరెన్స్ అండ్ అప్లికబుల్ టు ఆల్ పీపుల్.
1: విశాల భావాన్ని మీరు దృష్టి అందించుకొని సంకీర్తన చేయడానికి పొనుకోవాలి.
0: Keeping this broad mind in your participation in the singing, you should undertake this Nama Sankirtan.
1: Nama Sankirtan matrame pradhananga lakshyamga teesukondi.
0: You should keep Nama Sankirtan as the most important thing.
1: Ee guna sankirtanu kevalam konni vidhamainatundi anumanaspadalaku avakasam andinchavachu.
0: While singing the glory of the qualities of the Lord, certain doubts may arise in the minds of people who participate in it.
1: Karunamayudu ani namu manam cheppavachu.
0: You may describe God as the most compassionate one.
1: Kondariki andulo anumanam prarambham kavachu.
0: Some people may get a doubt.
1: Karunamayudu na baadalu endu teerchatam ledu ani konni sandeham raavachu.
0: Some people whose troubles and problems are not solved, they start thinking, they say that he is a
1: Karunamayudu. ఏ విధమైన మార్గంలో మనం కరుణని ప్రవహించాలి కదా?
0: ఇఫ్ హి ఇస్ రియలీ కంపాషనేట్ వన్ హిస్ కంపాషన్ షుడ్ ఆల్వేస్ ఫ్లో ఇన్ ఆల్ ద డైరెక్షన్స్.
1: ఈ కరుణామైనటువంటి ఒక స్థానంలో ఈ కాఠిన్యం ఎందుకు ప్రవేశించాలి అని కొంత సందేహం కలగవచ్చు.
0: ఇఫ్ షీ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ హౌ కుడ్ దేర్ బి దిస్ కైండ్ ఆఫ్ హార్డ్నెస్.
1: కనుక ఈ గుణములు ఎందుకు కొన్ని కొన్ని మార్పులు కొన్ని కొన్ని కూర్పులు చేరుతుంటాయి?
0: వై ఆర్ డిస్క్రైబింగ్ ది క్వాలిటీస్ దట్ there could be some kind of problems and doubts arising.
1: ee leela yendu kudalu konni sari sandarbhalu saranga konni maatlu chenduthu untayi.
0: Similarly in leelas, depending upon the situation, there could be some kind of problems and doubts.
1: Vaari vaari sthitiyatu matrulu pattukodalu leelalu maarutu untayi.
0: Depending upon the person concerned and his own attitude, approach, etc., leelas may be different.
1: Bhavulu kudalu vanti sthiti gati matri pattukodalu maarutuntayi.
0: Depending upon the situation and the attitude and the approach of man, even feelings will be changing.
1: దీర్ఘకాల పరిస్థితుల యొక్క ప్రభావాలు కూడా గురి అవుతుంటాయి.
0: Depending upon the time, the situation and the country, there may be some differences with reference to these.
1: కాని నాము ఏమాత్రము మార్పు ఉండేటువంటిది కాదు.
0: But when you take name will never change on any account.
1: కనుక నామతత్వాన్ని మనము హృదయం ముందు ప్రతిష్ఠింప చేసుకొని నాని కోసం మనం కాపులాడుతూ దివ్యమైన భావం చేత మనం ఒక సంకీర్తన గావించాలి.
0: దేహో ఎస్టాబ్లిష్ ద నేమ్ ఇన్ యువర్ హార్ట్ ఫర్మ్లీ, విజువలైజ్ ది నామీ ఇన్ యువర్ మైండ్ క్లియర్లీ అండ్ గో ఆన్ సింగింగ్ ద నేమ్.
1: కనుమనేకి సమ్యకీర్తనం సంకీర్తనం అన్నారు.
0: దట్ ఈస్ వై దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సంకీర్తన.
1: ఫ్రీలీ
0: and with a lot of
1: మనం ఆసక్తి రీతిగా దీన్ని సంకీర్తన గావించాలి.
0: యూ హావ్ టు సింగ్ ద గ్లోరీ ఇన్ ది వే దట్ యూ ఫీల్ లైక్.
1: నా యొక్క గొంతు ఆ స్వరాలు సేపుతుందా లేదా అని దీనిపై లక్ష్యం పెట్టకూడదు.
0: వన్ షుడ్ నాట్ ఫీల్ వెదర్ హిస్ వాయిస్ విల్ బి ఏబుల్ టు బి ఇన్ ట్యూన్ విత్ ది సింగ్.
1: తాళంలో సరిగా కలుగుతుందా లేదా అని తాళం పైన మనసు రాకూడదు.
0: యూ షుడ్ నాట్ ఈవెన్ డైవర్ట్ హిస్ మైండ్
1: భావమే శుద్ధిగా ఉంటే రాగకాలం రెండు కూడా సహజంగా చేరిపోతుంటాయి.
0: ఇఫ్ దేర్ ఇస్ ప్యూరిటీ ఇన్ యువర్ ఫీలింగ్ ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్లీ ఓకే.
1: కనుక మనసును ఈ డ్యూరిటీ చేసి

0: అక్కడ ఎనిమిది ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ యూ డివైడ్ యువర్ మైండ్ ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్ దెన్ దెర్ విల్ బి ఎనిమిది.
0: కనుక ఇక్కడ డివైడ్ చేయకూడదు.
1: దేర్ఫోర్ యు షుడ్ నాట్ డివైడ్ ఇట్.
0: ఈ డివైడ్ చేసినప్పుడు చాలా వరకు మార్పు కలుగుతుంది. డివైడ్ చేయాలి.
1: యు షుడ్ నాట్ డివైడ్ యువర్ మైండ్, యు షుడ్ డివైడ్ యువర్ మైండ్.
0: కనుక ఈ డివైడ్ చేయకుండా ఉండడానికి కేవలం భావాన్ని శుద్ధపరచుకోవాలి.
1: If you do not want to divide your feeling, you must purify your feeling. Then only it is possible.
0: Chudandi, idu oka vastram.
1: Here is a kadilo
0: aneka daralu cheyi untunnayi.
1: It is having number of threads.
0: Okka daram pratyekanga tisinappudu rendu vreelatho dani tunchavachu.
1: If you remove that into threads, you can cut it with the help of mere kaniya.
0: Anni daramulu cheyinappudu idu enta bhadranga untundi.
1: Chaala
0: bhadranga untadi.
1: When all the threads are put together, how strong they can be.
0: కనుక మన భావములు రాగం పైన, తాళం పైన, శృతి పైన, ఈ యొక్క ఆడియన్స్ పైన, అన్నింటి పైన మనం ఈ విధంగా మనం డివైడ్ చేస్తే కొంచెం అన్ని విధాలకు బలహీనమైపోతుంది.
1: If you divide your feeling between raga, taala, bhava, so many people who are singing, etc., that division will weaken the feeling.
0: నీ హృదయం లోపల నామని చిత్రించుకో. నామాన్ని ఉచ్చరించేటువంటి నామంతో చేరినప్పుడే ఈ ఆనందం అనేటువంటి ఉల్లాసం ఉక్కుతుంది.
1: యూ బి ఎబుల్ టు ఎంజాయ్ ది జాయ్ అండ్ ద బ్లిస్ వెన్ యూ యూనిఫై ద వన్ హూమ్ యు ఆర్ పిక్చరింగ్ ఇన్ యువర్ హార్ట్ విత్ ద నేమ్ విచ్ యు ఆర్ సింగింగ్ బై ద
0: జగత్తంతా ఇప్పుడు నామమయమైపోవాలి.
1: మేక్ ది ఎంటైర్ వరల్డ్ యువర్ ఓన్ వరల్డ్ ఫుల్ ఆఫ్ ద నేమ్.
0: అలాంటి విశాలమైన భావంతో మనం నామ సంకీర్తన చేయాలి.
1: విత్ బ్రాడ్ మైండ్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ది సింగింగ్.
0: కానీ మరి కీర్తన కాదు.
1: యూ షుడ్ రిమెంబర్ దట్ దిస్ ఇస్ నాట్ కీర్తన.
0: కీర్తన అనేటువంటిది ఈ మేరేజ్ పార్టీలో ఇంకే విధమైనటువంటి యొక్క పార్టీ లోపల కీర్తన చేస్తుంటారు. ఇది చేస్తుంటే వాళ్ళు తలనొప్పుకుంటారు, కొంతమంది నిద్రపోతుంటారు. కానీ ఇది సంకీర్తనం. అందరి హృదయాన్ని మరపించాలి, మురిపించాలి.
1: When it is kirtana, individual singing, this happens in marriage parties. When that singer is singing, so many people will be screaming at the same time.
0: కనుక మురిపించి మరిపించి తరిప్ప చేసేటువంటిదే ఈ సంకీర్తనం.
1: సంకీర్తన ఇస్ వన్ విచ్ కెన్ గివ్ యూ జాయ్, విచ్ కెన్ మేక్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ విచ్ కెన్ సేవ్ యూ.
0: ఇలాంటి సంకీర్తన చేత జగత్తంతా ఇప్పుడు పవిత్రమైన వాతావరణంతో నింపాలి.
1: You have to fill the entire world with air and atmosphere which is
0: avaravalu balanthi pinchukuna varu hriyamlo aanandanu abhirudhi kavali.
1: All those people who take this inside the system by
0: aanandamunu prasarimpa chesi andinchetundi ye namachintana.
1: Namachintana is one. The contemplation and singing of the name is one which can give you that kind of bliss and joy.
0: Anandamani andinchinatti bhagavat namamu indulo.
1: If the name cannot give you that kind of delight and joy, what is the use of
0: it? Ekatvamlo kudinikuntiga undali.
1: That must be one which is
0: anekatvamlo ekatvanni nirupinchali.
1: It must be able to prove the unifying one in the many and in the
0: divine. Nityanandam paramasukham కేవలం జ్ఞానమృత్యు ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వతి సాక్ష్యభూతం భావాతీతం త్రిగుణరక్తం. ఇలాంటి ఏకత్వం ఉరిపించేటువంటిది, దేహాన్ని మరిపించేటువంటిది జగత్తులో ఈరం ఏటువంటి నామాన్ని మనం ఉచ్చరించి ఈనాడు 24 గంటలు అనగా దీనికి అఖండ భజనాన్ని పేరు పెట్టారు. కానీ ఇది అఖండ భజన కాదు, ఇది ఖండ భజన.
1: టుడే వి హావ్ టు అండర్టేక్ దిస్ అఖండ భజన సింగింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విచ్ కెన్ మేక్ యూ ఫర్గెట్ యువర్ బాడీ అండ్ విచ్ కెన్ రిమెంబర్ విచ్ కెన్ మేక్ యూ రిమెంబర్ ద లార్డ్. దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అఖండ భజన బట్ దిస్ ఇస్ టూరిస్ట్
0: సామాన్య ఖండ భజన అయినప్పటికీ మన జీవితంగా అఖండ భజనగా రూపొందింపజేసుకోవాలి.
1: In the sense of community singing, this has an end. But this should be made an endless, ceaseless bhajan so that individual is concerned.
0: Kanuka divyamainatundi yokka prapanchamanta kudanu agni surya chandralato nindinatundi kanuka ee agni surya chandralato yokka bija chindinatundi ramatantram ramamantram.
1: And the entire world. is full of these three aspects of the fire, sun and the moon. Symbolically all these three things are represented in the name of Rama. We have to take this name of Rama and fill ourselves with it.
0: Kanuka, ee agni anetundi papamunu pasam chestundi.
1: The fire principle can destroy sins.
0: Suryudu anetundi agnaramani andhakaramunu roopamavutundi.
1: Sun can remove ignorance.
0: Chanduku anetundi mana tapamunu challarustundi.
1: Moon can quench our thirst and all our
0: kanuka పాపము తాపము అజ్ఞానము దూరము కావించేటువంటిది ఈ యొక్క రామనామం వల్ల.
1: దేర్ఫోర్ దిస్ నేమ్ ఆఫ్ రామా ఇస్ వన్ విచ్ కెన్ రిమూవ్ ఆల్ ద సిన్, విచ్ కెన్ రిమూవ్ ఇగ్నోరెన్స్, విచ్ కెన్ రిమూవ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ దట్ ఇస్
0: మన జన్మకు మూల కారణమే పాపము తాపము.
1: ది టూ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ అవర్ బర్త్ ఈస్ ద సిన్
0: అజ్ఞానం.
1: And for sin and desire, the basic root cause is ignorance.
0: కల్ అజ్ఞానము రూపమాపాలంటే ఈ సూర్యుని యొక్క ప్రకాశం మనకు అత్యవసరం.
1: If you want to remove ignorance and root out ignorance, it is only
0: the బుద్ధి ప్రకాశాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: That particular splendor we have to develop within ourselves.
0: కనుక మనం నామాన్ని ఆధారంగా చేసుకుని నామిని చేరేటువంటి యొక్క లక్ష్యం లోపల జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: Through the help of name, we should be able to reach the person whose name we are singing.
0: ఇలాంటి దివ్యమైనటువంటి అర్థాన్ని గుర్తించుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to recognize the truth behind all this and then we have to conduct ourselves in tune with our understanding.
0: ధరించే నిమిత్తమే తనువులు ధరించామనే సత్యాన్ని గుర్తించాలి.
1: We have to recognize the fact that we have got the bodies in order to save ourselves.
0: కానీ తనువు శాశ్వతం కాకపోయినప్పటికీ ధరించడం మాత్రం సత్యం.
1: Bodies may not be permanent, but it is true.
0: ఏడు కాకపోయినా ఏనాటికైనా మనం ధరించక తప్పదు.
1: We have to save ourselves, if not today, in the days
0: భగవంతుని వరించక తప్పదు.
1: We have to love Lord.
0: ఈ భ్రమను మనం విసర్జించక తప్పదు.
1: We have to give up this illusion and delusion.
0: కనుక ప్రపంచం యొక్క భ్రమను మర్చిపోవాలి.
1: Therefore, give up the delusion of the world.
0: ఈ దివ్యమైనటువంటి యొక్క దేహం యొక్క భ్రాంతి నశించిపోవాలి.
1: We have to destroy the attachment to this body, the ignorance of the
0: body. ఆత్మతత్వం నిరంతరము ప్రకాశిస్తూ రావాలి.
1: Then the effulgence of principle of Atma will automatically
0: show. ఆత్మ అనే సత్యము.
1: Atma is truth.
0: దేహము మృత్యువు.
1: Body is destructivity to be destroyed.
0: మనస్సు అజ్ఞానం.
1: Mind is full of ignorance.
0: కనుక తమసోమో జ్యోతిర్గమయ.
1: In this context, it is said,
0: Tamasoma Amutam Gamaya.
1: From death to immortality.
0: Asatoma Sadgamaya.
1: From lesser truth to greater truth.
0: Asatyam Nunchi Satyanik Chetamani.
1: From untruth to truth.
0: ఈ మృత్యు నుండి అమృతత్వాన్ని కొనుక్కోమని.
1: ఫ్రమ్ డెత్ టు ఇమ్మార్టాలిటీ.
0: ఈ చీకటి నుండి వెలుగులో ప్రవేశింప చేయమని.
1: ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఇవే మానవుడు కోరుతుండేటువంటి.
1: దీస్ ఆర్ ద త్రీ ప్రేయర్స్ విచ్ మ్యాన్ సింగ్స్ టు ద లార్డ్.
0: కనుకనే వదలవలసిన దానిని వదలాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు గివ్ అప్ దాట్ విచ్ హాస్ టు బి గివెన్.
0: తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోవాలి.
1: వీ హావ్ టు నో వాట్ హాస్ టు బి నో.
0: చేరవలసిన దాన్ని గమ్యాన్ని చేరాలి.
1: వీ హావ్ టు రీచ్ ద గోల్.
0: అంత వరకు మనకు శాంతి లభించదు.
1: అంటిల్ దెన్ వీ కెనాట్ హ్యావ్ పీస్.
0: కనుక శాంతిని పొందాలంటే
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి హ్యావ్ పీస్,
0: ఈ మూడింటి యొక్క రహస్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ బిహైండ్ ఆల్ దీస్ త్రీ.
0: కనుక ఈనాడు నామ సంకీర్తనది ఉరుగుతూగేటట్టుగా హృదయాన్ని కలిగించేటువంటిగా కలిగించేటువంటిగా భగవంతుని కదిలించేటువంటిగా ఉండాలి.
1: ది నామ సంకీర్తన అండర్టేక్ ఆఫ్ ది సబ్జెక్ట్ దట్ ఇట్ వాస్ ఏబుల్ టు మేక్ మూవ్ ద లార్డ్ టు కంపాషన్ అండ్ ఇట్ ఏబుల్ టు గివ్ అ కలి.
0: అందరూ కూడా ఏకోముఖులైపోయి భగవత్ నామాన్ని ఉచ్చరించడానికి ప్రయత్నించండి.
1: దేర్ఫోర్ ఆల్ ది పీపుల్ షుడ్ సింగ్ ది గ్లోరీ ఆఫ్ ద లార్డ్ కీపింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ వన్ డైరెక్షన్.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the love and message of Bhagwan Sri Sathya Sai Baba.
1: Radio Sai now brings you a musical presentation by devotees from Vishakhapatnam.
2: సాయి శరణం, సత్య సాయి శరణం. సత్యసాయి భగవానుడు కైలాసం నుంచి సాయి.
0: యు ఆర్ ట్యూన్డ్ టు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ, బ్రింగింగ్ యు 24 అవర్స్ అ డే.

ఈనాడు కైలాసం చూడలేదనే చింత మాకు లేదు, వైకుంఠం దర్శించలేదనే నిరాశ మాకంతకన్నే లేదు. ఎందుచేతనంటే ఈ ప్రశాంతి నిలయమే మాకు కలియుగ కైలాసము, నవయుగ వైకుంఠము.

స్వామి, ప్రేమామృతమూర్తివి నీవు, మా దైవం నీవే. సర్వేశ్వర, సత్యసాయీశ్వర, తల్లివై మా హృదయాలలో ప్రేమలతలు పూయించావు, తండ్రివై మానవతా విలువలు జోడించావు, గురువై అజ్ఞాన తిమిరాలు తొలగించావు. స్వామి, దైవభక్తి, మాతృభక్తి, దేశభక్తి మా హృదయాలలో కలిగించావు. ఈనాడు నీ ప్రేమ యజ్ఞంలో సమిధిలమవుతాం స్వామి. కులమత విద్వేషాలను రూపుమాపుతాం. సాయీశ్వర, నీవే మాకు ప్రాణము. మనసారా నేను కొలిచిన బ్రతుకు ధన్యము స్వామి. సాయిరాం.

మా స్వామి పాదాలు సత్యధర్మ శాంతి ప్రేమ సందేశాలు. కమలాసనుడు పట్టి కడిగిన పాదాలు శివుడు చిత్తములోన సేవించు పాదాలు. తలపైన శేషుడు దాల్చిన పాదాలు ఇలా నాలుగు చెరగులా ఏలిన పాదాలు. మోదాలు కలిగించు మోహన పాదాలు, ఖేదాలు కలిగించు కేశవ పాదాలు మా స్వామి పాదాలు. అటువంటి మీ పాదారవిందాల్ని హృదయపూర్వకంగా నమ్ముకుంటూ స్వామి మీ పాదాల చింత ఈ గీతాన్ని వినిపిస్తున్నాం.

ఈ పుడమి ఎంత పుణ్యం చేసుకున్నది స్వామి? ఎందుచేతనంటే పురుషోత్తముడు అవతరించాడు. ఈ పుట్టపర్తి మీ అవతరణతో పుణ్యక్షేత్రమై వెలిసింది. ప్రేమామృతధారతో జగతిని ఉద్ధరింపగా సత్యధర్మ శాంతి ప్రేమ దివ్యలు వెలిగించగా పురుషోత్తమ నీవు అవతరించావు స్వామి.

ప్రేమస్వరూపుడైనటువంటి సత్యసాయి పరమాత్మని భక్తితో భజనలు చేయాలి. సాయిని మన హృదయ డోలికలలో ఊయలు రూపాలి.

عدو ولي من